శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు 11వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 6:30 కార్యక్రమంలో సత్యం గురించి శ్రీ సాయి విశ్వ చైతన్య గురుజీ గారు అందించే వివరాలు వింటారు. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో
1: నింబవృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రోతలారా, ఈరోజు అంశంలో సత్యాన్ని మాట్లాడటం ఎంత మంచిదో, అసత్యం వలన కలిగే అనర్థాలు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మానవుడు రోజుకి ఎన్ని సత్యాలు చెబుతున్నాడో లెక్క పెట్టుకోవాల్సి వస్తుందండి. అసత్యాలు కాదు, సత్యాలు ఎన్ని మాట్లాడుతున్నాడు వీడని లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. నోరు తెలిస్తే అసత్యాలు పలకటం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అసత్యము వలన చాలా మనం కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా మాట్లాడితే సత్యం అనేదే పరమాత్ముడు యొక్క స్వరూపము. మరి పరమాత్ముడు యొక్క స్వరూపమే సత్యము, సత్యమే ఆ సాయి. మరి సాయిబాబా తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ ఎంత చక్కగా సత్యాన్ని మాట్లాడమని ప్రబోధించాడో ఆయన కథలు కొన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో బాబా ద్వారకామాయిలో ఉంటాడు. ద్వారకామాయి అంటే బాబా నివసించినటువంటి మస్జిదు. 60 సంవత్సరాల పాటు సశరీరంగా సిరిడిలో బాబా నివసించటం అనేది జరిగింది. భక్తులందరూ వరుసగా వస్తున్నారు,

బాబాను దర్శించుకోవటానికి. ఉన్నటువంటి బాబా ఒక భక్తుడు రాగానే వెంటనే నాకు 50 రూపాయల దక్షిణ కావాలిరా అన్నాడు బాబా. వెంటనే ఆ భక్తుడు ఏం చేశాడంటే తడుముకోకుండా, బాబా నేను తీసుకురాలేదు బాబా, నా దగ్గర అంత సొమ్ము లేదు అన్నాడు. వెంటనే బాబా చూడండి, సర్వజ్ఞుడు సాయి, అన్నీ తెలుసు ఆయనకి, దైవానికి తెలియకుండా ఉంటాయా చెప్పండి. వెంటనే ఆ భక్తుడు అన్న మాటకు బాబా నవ్వి, ఒరే నీ వెనక జేబులో 50 రూపాయల నోటుందిరా, తీ అన్నాడు బాబా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను తీస్తే 50 రూపాయలు దొరికింది. అతను వెంటనే అప్పటికి కూడా ఎలా చెప్పాడో చూడండి, అయ్యో బాబా జేబులో ఉందని నేను చూసుకోలేదు బాబా, నన్ను క్షమించు అన్నాడు. వెంటనే బాబా నవ్వి చెప్పడం జరుగుతుంది, పిచ్చివాడా అసత్యం ఎందుకురా అనవసరంగా చెప్తున్నావు, నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే బాబా నా దగ్గర ఉన్నది 50 నేను ఇవ్వను అని చెప్పవచ్చు, గాని ఎందుకురా నీ దగ్గర సొమ్ము ఉంచుకొని లేదని అసత్యాన్ని చెబుతూ నరకానికి పాల్పడుతున్నావు అని చెప్పి బాబా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన వలన కాని పనులు ఎవరన్నా అడిగితే అది కాదని చెప్పేసేయండి, అంతే తప్పితే రేపురా ఎల్లుండిరా, రేపవుతుంది పని ఎల్లుండవుతుంది అనవసరంగా అబద్ధాలు చెప్పటం వలన ఎదుటివాడికి కూడా లేనిపోని ఆశలు పెంచిన వాళ్ళ మొత్తం వాడు ఆశ పెట్టుకుంటాడు, ఒకరోజు మరల కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పవలసి వస్తుంది, నా వల్ల కాదు ఇప్పటిదాకా ఏదో అనుకున్నానని. ఆ పరిస్థితుల్లో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకుంటే బాధ కలుగుతుంది. కాబట్టి శ్రోతలారా, సత్యం అన్నది చాలా ముఖ్యం, ఆ సత్యాన్ని కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే శిరిడి సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, ఈ ద్వారకామాయిలో ఉండి నేను ఎన్నడూ అసత్యమే పలకను అన్నాడు సాయిబాబా. మన పురాణాలు ఇతిహాసాలు చూసినా కూడా మరి ధర్మరాజు ఒక చిన్న మాట చెప్పినందుకు ఏమైందో చూడండి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుణ్ణి కథన రంగంలోంచి బయటకు పంపించాలంటే అశ్వత్థాముడు మరణించాడని చెబితే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరథతో చెప్పడం జరుగుతుంది, బావా నువ్వు అశ్వత్థామ హతహ అని చెప్పు, మరణించాడని చెప్పు, అస్త్ర సన్యాసం చేస్తాడని. అప్పుడు ధర్మరాజు అంటాడు, బావా అది అసత్యం కదా, ఎదురుగా ఉన్నాడు కదా, ఎలా చెప్తాను నేను అన్నప్పుడు ద్రోణాచార్యుడు యుద్ధంలోంచి బయటకు వెళ్ళటమే వీరి ధ్యేయం. వెంటనే కృష్ణ పరమాత్ముడు అంటాడు, అశ్వత్థామ హతహ కుంజరహ అను, అంటే కుంజరహ అనే ఏనుగు, ఏనుగు చనిపోయిందని సరిపోతుంది, ఏనుగు శబ్దాన్ని నెమ్మదిగా ప్రయోగించాలన్నప్పుడు ధర్మరాజు అలాగే ప్రయోగిస్తాడు. పర్యవసానం ఏమవుతుందంటే ధర్మరాజు యమలోకంలోంచి వెళ్ళవలసి వస్తుంది. నేనే పాపం చేయలేదు కదా అన్నప్పుడు నువ్వు అశ్వత్థామ హతహ అన్నా కూడా అది నీ యొక్క ఇంటెన్షన్ అబద్ధం చెప్పటమే, కాబట్టి నీకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలారా, ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నే ఉన్నాయి. కాబట్టి మనం కూడా చేతనేంత వరకు మన పద్ధతిని మార్చుకుంటూ సత్యాన్ని ఉపయోగిస్తూ సత్యాన్ని వచిస్తూ మన జీవితాన్ని చక్కగా ముందుకి నడిపించుకుంటూ తీసుకొని పోదాం. జై సాయినాథ్.

0: పంటల నమోదు కార్యక్రమం వల్ల రైతుకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? అదేవిధంగా పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఈ ఫసల్ బీమా పథకం ద్వారా ఏ విధంగా ఆదుకుంటుంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కెఐ సుదర్శన్ రాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ అంశాల గురించి రైతు సోదరులకు సమగ్రమైన సమాచారాన్ని అందిద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఈ పంట నమోదు కార్యక్రమం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? ఎందుకు చేసుకోవాలి?
1: ప్రతి రైతు కూడా వారు వేసుకున్న పంటని నమోదు చేయించుకోవాలి. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ కలిసి ఆ పంటని రైతుని నించోబెట్టి ఫోటో తీసి ఏ పంట వేశాడు, ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశాడని నమోదు చేస్తున్నారు. దీన్ని ఈ పంట అంటారండి. ఈ పంట ప్రతి రైతు కూడా ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో కూడా చేపించుకోవాలి. చేపించుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రైతుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ముందు ముందు బ్యాంక్ లోన్ ఇవ్వాలన్నా కూడా, పంట లోన్ ఇవ్వాలన్నా కూడా ఈ పంట ఆధారంగానే పంట లోన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ పంటని మీ భూమితో అనుసంధానం చేసి వాళ్ళు ఏ పంట వేశారనేది చూడటానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత మీరు వేసిన పంట నమోదు కాకపోతే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకున్నట్టయితే రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా తర్వాత సీజన్లో కూడా వాళ్ళకి ఏ పంట వేసుకున్నారు, ఈ సంవత్సరం ఏ విత్తనాలు ఇవ్వాలనేది అంచనాకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకొక ప్రయోజనం ఏంటంటే పంట నష్టాలు జరిగినప్పుడు, కరువు వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ పంట నష్టం సంభవించినప్పుడు ఆ పంట నష్టం ఈ పంట నమోదైన డేటాను బట్టి కూడా తీసుకోవటం జరుగుతుందండి.

చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోండి. మీరు అడిగి చేయించుకోండి, నేను పలాను పంట వేశాను, నాది ఇంకా ఫోటో తీయలేదు అని అడిగి చేయించుకుంటే మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనిపించుకోవాలని చెప్పేసి మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డులో పెడుతున్నారు కొనుగోలు కేంద్రం. దాంట్లో మీరు తీసుకెళ్ళి నేను 3 ఎకరాలు పత్తి వేశాను అది కొనండి అంటే ఈ పంటలో చూస్తారు. ఈ పంటలో నమోదై ఉంటేనే మీరు అవి ఒకవేళ ఏవో అని సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా ఈ పంటలో నమోదై ఉండాలి. నమోదు అవ్వకపోతే ఇవ్వరు. ఇవ్వనప్పుడు మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. నిజంగా మీరు పండించినా కూడా మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండదు. కాబట్టి ఈ పంట ఉంటే తప్పనిసరిగా దాన్ని ఆధారంగా చేసుకొని, ఆ డేటా ఆధారంగా చేసుకొని ఫలాని రైతు ఇంత ఇన్ని ఎకరాలు వేసాడు, దాంట్లో ఇంత పంట వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు కాటన్ కార్పొరేషన్ ఇండియా కానివ్వండి, లేకపోతే పోయిన సంవత్సరం మొక్కజొన్న, జొన్న కూడా గిట్టుబాటు ధర కల్పించారు ప్రభుత్వం. అట్లాంటి పంటలు వేసినప్పుడు కూడా మీకు మార్కెట్లో తక్కువ ధరకున్నప్పుడు కనీస మద్దతు ధర ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకొని ఉండాలి. వ్యవసాయ శాఖ నుంచి కానీ, రెవెన్యూ శాఖ నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ ఏ సహాయం కావాలన్నా, ఇన్సూరెన్స్ కానీ, ఈ పంట నమోదై ఉంటేనే మీకు రైతులకి సహాయం అందుద్ది. లేకపోతే మీకు ఆధారం ఉండదు. మీరు పంట తీసేసిన తర్వాత మీరు పలాని పంట వేసామనే ఆధారం ఉండదు. తర్వాత రైతులు కూడా అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కోసారి తక్కువ కాల పరిమితి పంటలు ఉంటాయి, అది వేసుకున్నప్పుడు కరువు వల్ల నష్టపోయారనుకోండి రైతు, ఆ పంట తీసేసి ఉంటాడు. ఆ టయానికి పంట పొలం మీద ఉండదు. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు మీ పంట మీదకి వచ్చినప్పుడు, మీ పొలం మీదకి వచ్చినప్పుడు పంట ఉండదు. లేనప్పుడు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పినా కూడా అక్కడ పంట లేదు కాబట్టి నమోదు చేయరు. అదే ఈ పంటలో నమోదై ఉంటే మీరు ఆ పంట తీసేసినా కూడా రికార్డు ఉంటుంది కాబట్టి ఆ రికార్డు ఆధారంగా ఇక్కడ పంట నష్టపోయిందని చెప్పేసి నమోదు చేసి మీకు పంట నష్టం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టుకుంటే, ఇంతకుముందు రైతులు కొంతమంది కట్టుకున్నారు, కట్టుకుంటే వాళ్ళ పంట లేదని చెప్పేసి చాలా తీసేశారు. ఇప్పుడు మిరప పంట నీటి ఆధారంగా ఉందని చెప్పేసి కొంతమంది కట్టుకున్నారు తెలియక. వర్షాధారంగా ఇక్కడ మిరప పంట అనేది మన ప్రాంతంలో వేయరు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ రాలేదు. ఆ విధంగా మీరు నమోదు చేసుకున్నట్టయితే ఒకవేళ మామూలుగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా బోర్ల కింద వేస్తారు మిరప. ఎవరైనా వర్షాధారం కింద వేసుకుంటే అది చెప్పి చేయించుకోవాలి. మీరు రికార్డు నమోదు చేయించుకోవాలి, మేము బోర్ లేదు, మాకు వర్షాధారం వేయించుకున్నాము, దీంట్లో ఇన్సూరెన్స్ కడుతున్నామని చెప్పేసి నమోదు చేయించుకుంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ఇన్ని ఎకరాలు వర్షాధారం వేశారని. దాన్ని ఆధారంగా చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పంట కోత ప్రయోగాలు చేస్తారు. దాంట్లో చేసి మీకు ఒకవేళ పంట పండకపోతే, ఎండిపోతే 33% కంటే తక్కువ వస్తేనేమో ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్కి సంబంధించింది వాళ్ళ ప్రామాణికాల ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తారు రైతుకి. తప్పనిసరిగా భరోసా ఉంటుంది మీకు, ఎందుకంటే మన ఎక్కువ కరువు పీడిత ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి. అది ఆన్లైన్ కాబట్టి ఏ తేదీన నమోదు చేశారనేది కూడా క్లియర్గా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు పంట అయిపోయిన తర్వాత నమోదు చేయడానికి అవకాశం లేదు, ఆ తారీఖును నమోదు చేస్తే తెలిసిపోద్ది. కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిందే తప్పనిసరిగా. ఇవన్నీ పెట్టింది కూడా ఆన్లైన్, ఇవన్నీ పెట్టింది పారదర్శకత కోసమే. కాబట్టి పంట అయిపోయిన తర్వాత నాకు పలాని పంట వేసినట్టు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పటం, మధ్యవర్తులు ఎవరైనా నేను ఇప్పిస్తానంటాం, ఇవన్నీ కూడా అబద్ధం అండి, అది జరగదు. ఎవరన్నా చెప్తే అది మోసం కింద లెక్క. అట్లాంటి మోసాలకి మీరు బలిగా వద్దని నేను రైతులను కోరుకుంటున్నాను. ఈ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళందరికీ నష్టపరిహారం వస్తుందని ఆశించకూడదు. పంట నష్టపోయినట్టయితే తప్పనిసరిగా పాజిబిలిటీ ఉంటుంది, పంట కోత ప్రయోగాలు అనేవి ఉంటాయి. కొన్ని పంటలకి గ్రామం యూనిట్గా ఉంది, ముఖ్యంగా మన ప్రాంతంలో కంది, ఖరీఫ్లో కంది గ్రామం యూనిట్గా ఉంది, రబీలో శనగ గ్రామం యూనిట్గా ఉంది. ఎక్కువ విస్తీర్ణం ఉంటాయి ఈ రెండు పంటలు కాబట్టి గ్రామం యూనిట్గా ఉంది. మిగిలిన పంటలకి మండలం యూనిట్ ఉంటుంది, ఒకటి 2-3 మండలాలు కలిపి కూడా యూనిట్గా ఉండే అవకాశం ఉంది. అయితే పంట కోత ప్రయోగాలు చేసిన దగ్గర ఒకవేళ దురదృష్టవశాత్తు అక్కడ బాగా పంట పండితే మిగిలిన రైతులకి క్లెయిమ్ రాదు. నా పంట ఎండిపోయిందని చెప్పేసి రైతు క్లెయిమ్ రావాలని కోరుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో గైడ్ లైన్స్ ప్రకారం పంట కోత అంచనా ప్రయోగాలు చేసిన దగ్గర పోతే తప్పనిసరిగా మిగిలిన రైతులందరికి కూడా వస్తుంది. అయితే దీంట్లో 90% పాజిబిలిటీ ఉంటుంది, ప్రతి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో కొద్దిగా మిస్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి రైతుది కూడా చూడలేరు కాబట్టి దిగుబడి. 90% మీకు పాజిబిలిటీ ఉంటుంది. మన ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నాయి, బోర్లు కూడా ఎండిపోయినాయి దాదాపుగా. కాబట్టి ప్రతి రైతు కూడా పంట వేసుకోగానే ఈ ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ తేదీ కంటే ముందు వేయలేము మనం. ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాలు పడక ఇన్సూరెన్స్ లాస్ట్ తేదీ అయిపోతూ ఉంటుంది. అట్లా అప్పుడు కూడా మనం వేసుకో కట్టుకోవచ్చు.

0: పత్తి వేయాలనుకున్నాడు, వేయకపోయినా కూడా పత్తి వేస్తామని కట్టొచ్చు. ఇన్సూరెన్స్లో ఆ సదుపాయం ఉంది రైతుకి, కట్టుకోవచ్చు. కట్టుకొని మీరు కట్టేది 2% కాబట్టి, 2% కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మరి మనం పొలానికి చాలా ఖర్చులు పెడుతున్నాం, ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నాం. మరి ఈ కొద్దిగా అమౌంట్ మనం కట్టుకున్నట్టయితే దాదాపుగా ఇప్పుడు మనకి రబీలో శనగ ఉందంటే 330 రూపాయలు ఎకరానికి కట్టేది మనం. కాబట్టి మనకి అది ఏదైనా నష్టపరిహారం చేస్తే 22,000 వరకు వచ్చే అవకాశం ఉంది క్లెయిము.
1: పంటల నమోదు ప్రాముఖ్యత, ఫసల్ బీమా ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.

శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు శీర్షికన చెవి, ముక్కు, గొంతుకు వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి మార్కాపురపట్నానికి చెందిన ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం వింటారు.

అలాగే ఈ ఉదయం 9:30 మహిళలు మహారాణులు శ్రీమతి కే శ్రీలత గారు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో

0: కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: భారతదేశం వికసిత్ భారత్, 41,000 ఎకరాలు 125,000 మందికి 22 ఏకం చేసి పట్టాలు ఇచ్చాం. రైతాంగం ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా రూపాయి 50 పైసలకే కరెంట్ ఇస్తాం.
0: తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని, క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకున్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటి వరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6 చోట్ల క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామ క్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాం లో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

0: గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టుబాకో ఎఫ్సివి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ
1: 94 మిలియన్ కేజీలు అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్ కి 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
0: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు దొరుకుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్టంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రపాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:30కు ఉదయ కిరణాలు. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు శీర్షికన చెవి, ముక్కు, గొంతుకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి మార్కాపూర్ పట్టణానికి చెందిన ప్రముఖ ఈఎన్టి డాక్టర్ ఎం రాంబాబు గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు జిఎల్ నరసింహారావు. 7:40కు భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో మరి మీకు నచ్చే, మీరు మెచ్చే లవ్లీ సాంగ్స్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము.

సో ఈనాటి భావలహరిలో ఇలాంటి సుమధుర మనోహరమైన సాంగ్స్ మీకోసం ప్రసారం చేస్తాం. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు శ్రీమతి కె శ్రీలత గారు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇంకా ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ఎస్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఇక ఈ పగలు 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:30 ప్రసార విశేషాలు ఈరోజు సాయంత్రము, రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక 6:30 జానపద సంగీతంలో భారత కోలాట బృందం వారిచే కోలాటం భజన కీర్తనలు వింటారు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి సాగులో ఖర్చు తగ్గించే పద్ధతులు ఈ అంశం గురించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మార్టేరు డాక్టర్ ఎంవి కృష్ణజీ గారితో పరిచయం వింటారు. ఈయన వెస్ట్ గోదావరి జిల్లాలోని మార్టేరు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:00 ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి కార్యక్రమంలో నేషనల్ న్యూస్ అంశం వింటారు. ఇక రాత్రి 8:00 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. రాత్రి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం వింటారు. 10:00 క్వశ్చన్ అవర్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం పార్వతీ కళ్యాణం హరికథ వింటారు. కథకురాలు కుమారి పింజల అమ్మాజీరావు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 7:00 కార్యక్రమంలో ఇప్పుడొక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:15 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు.

ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతీ నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ పదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో

0: పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయలన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి 2015-16 నుండి 17 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్ధరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వశాఖ నగర్ వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర్ వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైనా సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा, यह भी बताना चाहूंगा. और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన, మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవనశైలిలో మార్పులు, సహజ చికిత్సలు శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also

0: So therefore strengthens the statutory protection.
1: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
2: और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
1: हिमाचल प्रदेश राजस्थान ललो ईरोजु भारी नुंडी అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకనాల కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకొచ్చు వ్యాధులు నివారణ చర్యలతో పాటు సినిమా పాటలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.

0: ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా మన జీవితంలో ప్రధానమైనవి హార్ట్తో పాటు చెవి, ముక్కు, గొంతు. ఈ మూడు అవయవాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా, చాలా అనీజీగా, ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ భాగాలు మానవ శరీరంలో. మరి సాధారణంగా ఈ చెవి, ముక్కు, గొంతుకు ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి, వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ అంశాలను వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపురంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రాంబాబు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు. వారి ద్వారా ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి. మీకు, ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
2: ప్రధానంగా డాక్టర్ గారు, చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు మీరేమైనా గుర్తించారా?
3: ప్రధానంగా అండి, మన ఏరియాలో ఎలర్జీ అనేది ఒక మెయిన్ రీజన్ అండి. ముక్కు ఎలర్జీ, రెండవది చెవిలో ఇన్ఫెక్షన్, మూడు గొంతు నొప్పి. ఈ మూడు కామన్గా వచ్చే కండిషన్స్ అండి ఈ ఏరియా, మన ఏరియాలో.
2: ఎలర్జీలు అంటే మామూలుగా గొంతుకు అయిన రావచ్చు, ముక్కుకు అయిన రావచ్చు కదా డాక్టర్ గారు?
3: అవునండి, ముక్కుకు వస్తే మీకు కంటిన్యూస్గా తుమ్ములు వస్తూ ఉంటాయి, 5 నుంచి 10 తుమ్ములు. లేదు, ఎటువంటి డస్ట్లోకి వెళ్ళినా మీకు మళ్ళీ తుమ్ములు వస్తాయి. ఇంట్లో ఘాటైన మసాలా తగిలినా, లేదు కొన్నిసార్లు సోప్, ఘాటైన సోపు వాడినా, తలస్నానం చేసిన తర్వాత అయినా, ఆ షాంపూ వల్ల కానీ తుమ్ములు వస్తుంటాయి. ఇంట్లో క్లీనింగ్ చేసే టైంలో కూడా ఆ డస్ట్కి మీకు తుమ్ములు రావచ్చు. వీటిని డస్ట్ ఎలర్జీ అని అంటాం. ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ముక్కమ్మటి నీరు కారడము, తుమ్ములు రావడము ఉంటుంది. ఇదే ఎలర్జీ గొంతు వరకు ఉందనుకోండి, దాన్ని త్రోట్ ఎలర్జీ అంటాము. ఆ త్రోట్ ఎలర్జీ ఉన్నప్పుడు మీకు డ్రై కఫ్ వస్తుందండి, పొడి దగ్గు. ఆ డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ దగ్గు ఉండడము, లేదు భోంచేసిన తర్వాత పడుకోగానే ఇంకొంచెం ఎక్కువ దగ్గు రావడము కంటిన్యూస్గా ఉంటుంది. మీకు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఎలర్జీ దగ్గు అంటాం దాన్ని.
2: ఓకే, ఇందులో చెవికి కూడా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా?
3: చెవి ఎలర్జీ చాలా అరుదండి, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది తప్ప ఇలాంటి సింప్టమ్స్ ఏమి చెవి నుంచి ఉండవు. చెవిలో జనరల్గా కొంచెం ఇరిటేషన్ ఉన్నప్పుడు కానీ, లేదు తలస్నానం చేశామని చెప్పి ఇయర్బడ్స్, దూది పుల్లలు అవి పెట్టి తిప్పుతూ ఉంటారు. తిప్పే వాళ్ళలో ఎక్కువగా ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, ఎందుకంటే ఆ పై లేయర్స్ తడిసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. వాటిని మనం కొంచెం గట్టిగా రబ్ చేసినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కడైతే స్కిన్ డ్యామేజ్ అవుతుందో వెంటనే ఫంగస్ పెరుగుతుంది. ఆ ఫంగస్ కొంచెం ఎక్కువ ఉంటే చెవి నొప్పి, చీమ్ కారడం లాంటిది. ఒక 1 వీక్ లోపు ఆ ఫంగస్ని మనం ఐడెంటిఫై చేయగలిగి వాటిని క్లీన్ చేయగలిగితే ఇయర్ డ్రమ్కి ఇబ్బంది ఉండదు. అదే 1 వీక్ నుంచి 10 డేస్ దాటింది అనుకోండి, ఆ ఫంగస్ ఇయర్ డ్రమ్కి రంధ్రం పడేలా చేసేది.
2: డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా యువత అయితే చెవిలో బండి మీద పోయినా, బస్సులో పోయినా, జర్నీ చేసినా, ఎక్కడున్నా కంటిన్యూగా చెవిలో ఎక్కువ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
3: ఇయర్ ఫోన్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల మేజర్ ఇబ్బందులు అయితే రావండి. ఒకటి, వినికిడి లోపం లాంగ్ టర్మ్లో రావచ్చు. కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ సౌండ్ కంటిన్యూస్గా ఇయర్ డ్రమ్ మీద కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది, దానివల్ల ఏజ్ రిలేటెడ్ హీరింగ్ లాస్ వస్తుందండి. రెండవది, మరీ టైట్గా ఉండే ఇయర్బడ్స్ అయితే, హార్డ్గా ఉండే ఇయర్బడ్స్ వల్ల చెవి నొప్పి రావచ్చు, సాఫ్ట్గా ఉండే వాటితో నొప్పి రాదు.
2: ఇప్పుడు ఎక్కువగా మనం చెప్పుకున్నాము యువతలో ఎక్కువగా మీరు అన్నట్టు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇయర్బడ్స్ వినియోగంపై మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
3: ఇయర్బడ్స్ అయితే వాడొద్దనే చెప్తామండి.
2: ఇయర్బడ్స్ వాడదు,
3: ఇయర్బడ్స్ అస్సలు వాడద్దు. చెవి లోపల హెయిర్ ఉంటుందండి, చెవి క్లీనింగ్ హెయిర్ తనంత తానే చేసుకోగలుగుతుంది. మనకి సెరమన్ గ్లాండ్స్ ఉంటాయండి, గుబిలి గ్రంథులు, చెవి క్లీనింగ్ కోసమే గుబిలి గ్రంథులు ఉంటాయి. ఆ హెయిర్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడి వరకే గుబిలి గ్రంథులు ఉంటాయి. కాబట్టి రోజు వచ్చే గుబులి హెయిర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, దాన్ని మనం తీయాల్సిన అవసరం లేదు. కొంతమందిలో గుబులి ఏమన్నా చిక్కగా ఉండి డస్ట్ కలిసి గుబులి పేరుకుపోతే 1 in a 3 years, 3 సంవత్సరాల్లో ఒక్కసారి ఈఎన్టీ డాక్టర్ని కలవండి. గుబులి నిండుగా ఉంటే క్లీన్ చేస్తారు, సరిపోతుంది. అంతేకాని డైలీ ఇయర్బడ్స్ వాడడం అనేది మంచి పద్ధతి
2: మంచిది కాదు. సో ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరి చెవిలో, బస్సులో చూసినా, కార్లో చూసినా, బండి మీద వెళ్ళినా,
3: కంటిన్యూస్

0: ఫోన్స్ వాడడం కూడా
1: మంచిది కాదు.
0: అవాయిడ్ చేయాలండి. లాంగ్ టర్మ్లో హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అదే నర్వ్ ఇరిటేట్ అయితే టిన్నిటస్ అంటాం, కంటిన్యూస్ రింగింగ్ సెన్సేషన్ వస్తుంది చెవిలో, అది కూడా వచ్చే అవకాశం ఉంటుందండి.
1: ఓ ఇప్పుడు చెప్పారు చూడండి, చెవిలో శబ్దము లేదా వినికిడి తగ్గడం వంటి సమస్యలను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలంటారు జనరల్గా?
0: ఎప్పుడైతే ఒక పర్సన్ నాకు వినపడట్లేదు అని లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్లో మాట్లాడతాడో అది టైం అండి, అతనికి సివియర్ హీరింగ్ లాస్ ఉన్నట్లు అర్థం, హీరింగ్ ఎయిడ్ వాడేంత అవసరం ఉంది అని. రెండవది, తను డైలీ యాక్టివిటీస్లో ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకోలేక వినపడలేక మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారంటే సివియర్ హీరింగ్ లాస్ అని అర్థం.
1: ఓకే, సో అలాంటప్పుడు వెంటనే మనము డాక్టర్ని కలవాలి.
0: అవునండి, దానికి మీకు హీరింగ్ లాస్, నర్వ్ హీరింగ్ లాస్ అయితే మీకు మెడిసిన్ ఏమి ఉండవండి, హీరింగ్ ఎయిడ్ ద్వారా వినిపించేలా చేసుకోవడము. అలా కాకుండా చెవిలో రంధ్రాలు పడి వినికిడి తగ్గిపోయింది అంటే దానికి సర్జరీస్ చేసి రంధ్రాన్ని సరిచేసినా, లేదు ఎముకలకు సంబంధించి కొంతమందిలో ఎముకలు బిగుసుకుపోయి వినిపిడి అలా తగ్గిపోయినప్పుడు ఆ ఎముకలకు సంబంధించి సర్జరీ చేయొచ్చు, నరానికి మాత్రం సర్జరీ చేయలేము.
1: ఓకే అండి. సాధారణంగా పిల్లల్లో వినికిడి లోపాన్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
0: పుట్టుకతోటే వినికిడి ఉండదు చాలామంది పిల్లలకి, వాళ్ళలో ఐడెంటిఫై చేయడానికే వాళ్ళకు 6 to 9 months టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మాటలు మాట్లాడాలి అంటే 9 నెలల టైం పడుతుంది, అప్పుడు అమ్మ నాన్న అని. 9 months వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగి మా వాడు ఇంకా మాట్లాడట్లేదు, పదాలు రావట్లేదు అని టెస్టింగ్కి తీసుకొస్తే బెరా టెస్ట్ అని ఉంటుందండి, అది వినికిడి ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేయగలము. పుట్టుకతోటే వినికిడి లేదు అంటే ఎంత ఎర్లీగా కోక్లియర్ ఇంప్లాంటేషన్ చేయించగలిగితే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ 3 years 5 years దాటే కొద్దీ రికవరీ కొంచెం తక్కువ ఉంటుంది. 6 months నుంచి 5 years లోపు కోక్లియర్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు.
1: ఓకే,
0: రెండవ వినికిడి లాస్ ఎట్లా అంటే చెవుల్లో గుబులి పేరుకుపోద్ది ఒక్కోసారి, అది కూడా వినపడడం తక్కువ ఉంటుంది. అలానే పూర్తిగా చెవుడు రాదు,
1: రాదు
0: వినిపిస్తుంది కానీ తక్కువ వినిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి గుబులు క్లీన్ చేసామంటే వాళ్ళు నార్మల్గా వినపడుతుంది. మూడవ కేటగిరీ ఏంటంటే కంటిన్యూస్ కోల్డ్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, వాళ్ళకి అడినాయిడ్ హైపర్ట్రోఫీ అని వస్తుంది, ముక్కు వెనక భాగంలో కండ పెరిగింది, వాళ్ళు నోరు తెరుచుకొని నిద్రపోవడం, గురక పెట్టడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కర్ణబేరి బాగానే ఉంటుంది కానీ కర్ణబేరి లోపల నీరు చేరేది, నీరు చేరడం వల్ల ఒటైటిస్ మీడియా విత్ ఇఫ్యూజన్ అంటాము, వాళ్ళలో కూడా వినికిడి తగ్గిద్ది. వాళ్ళకి అడినాయిడ్ సర్జరీ చేసి చెవిలో ఉన్న వాటర్ తీసేస్తే నార్మల్గా వినిపిస్తుంది. ఈ మూడు కేటగిరీలు అండి పిల్లల్లో వినికిడి తగ్గడానికి కారణాలు.
1: ఇంకొక ప్రధాన ప్రశ్న డాక్టర్ గారు, చాలామంది కూడా ఇప్పుడు చలికాలం కానీ లేకపోతే ఎలర్జీ లేదని వస్తే ముక్కు దిబ్బడ, తుమ్ములు, అలర్జీ వంటివి వస్తుంటాయి, ఈ సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటారు?
0: పొల్యూషన్ అండి,
1: పొల్యూషన్
0: కావచ్చు, వాళ్ళకి పడని కెమికల్స్ కావచ్చు. మెయిన్గా డస్ట్ అలర్జీ అంటాం లేదంటే కెమికల్స్ వల్ల వచ్చే అలర్జీ అంటాము. ఇవి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు కాబట్టి వీళ్ళలో ఈవెన్ మేము డాక్టర్స్గా మీరు కంటిన్యూస్గా వాడండి అన్నా కూడా 1 week వాడతారు, 10 days వాడిన తర్వాత వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది, రాగానే ఆపేస్తారండి. ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 1 week మళ్ళీ మొదలయ్యాయని వస్తుంటారు. ఎలర్జీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ కూడా కంటిన్యూస్గానే ఉండాలండి. అలా కంటిన్యూస్గా వాడితే వాళ్ళ ఎలర్జీ సిమ్టమ్స్ ఏమీ బయటికి రావు, అలానే అలర్జీని మనం పూర్తిగా తీసేయలేము. అంటే కంటిన్యూస్ మెడికేషన్ నెసల్ స్ప్రేస్ వాడుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు ఈ వర్షాకాలం కానీ చలికాలంలో కానీ ఎక్కువగా గొంతు నొప్పి, గొంతు బొంగురిపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి, సో ఎప్పుడు మనము డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది?
0: జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది అండి, కోల్డ్ తోటి స్టార్ట్ అవుతుంది.
1: ఓకే,
0: ఫస్ట్ 3 డేస్లో మీరు నార్మల్ రొటీన్ మెడికేషన్ తోటి తగ్గిపోతుంది, 3 డేస్ దాటి ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు డాక్టర్ని కలిస్తే మంచిది. లేదు సివియర్ థ్రోట్ పెయిన్ ఉండి ఈవెన్ గుట్కేయడానికి కూడా కష్టంగా ఉన్న సందర్భంలో వెంటనే డాక్టర్ని కలిస్తే ఇంజెక్టబుల్స్ వాడాలా ట్యాబ్లెట్స్ తోటే తగ్గిపోతుందా అనే విషయం అర్థమవుతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కానీ ఆహార అలవాట్లు కానీ కాలుష్యం కానీ చెవి ముక్కు గొంతులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయంటారు?
0: ఆహార అలవాట్ల వల్ల రీసెంట్ టైమ్స్లో ఎసిడిటీ బాగా పెరిగిందండి చిన్నపిల్లల్లో కూడాను, అది కారం కావచ్చు, మసాలా కావచ్చు, లేదు జంక్ ఫుడ్ కావచ్చు,

0: వీటి వల్ల అసిడిటీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా, ఒకప్పుడు పెద్దవాళ్ళకే అసిడిటీ వచ్చేది,
1: అవును డాక్టర్
0: ఎక్కువ
1: గారు.
0: పెయిన్ కిల్లర్స్ వాడితే అసిడిటీ వచ్చే అన్న స్టేజ్ నుంచి ఈవెన్ ఇప్పుడు మనం చిన్నపిల్లలండి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకు కూడా అసిడిటీ వస్తుంది, ఈవెన్ పాల వల్ల కూడా అసిడిటీ వస్తుంది
1: పాల
0: అని,
1: వల్ల
0: పాల వల్ల కూడా వస్తుందండి. ఇంకా నైట్ టైం పాలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాటితే నైట్ పాలు ఇచ్చి పడుకోబెట్టద్దని చెప్తాము. పాలు ఇచ్చిన తర్వాత అవి అరగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి పడుకోవడం మంచిది అంటాం.
1: చిన్నపిల్లల ఆరోగ్యంలో తల్లిదండ్రులు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మూడు ప్రాబ్లమ్స్ రాకుండా?
0: ఒకటండి, సీజనల్ డిసీజెస్ని మనమేం ఆపలేము, కొంచెం జాగ్రత్తలు హైజీనిక్గా ఉంటే సీజనల్ డిసీజులు కూడా ఆగిపోతాయి. అంటే మాస్క్ పెట్టుకోవడము, పక్క వాళ్ళ నుంచి మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవడము, చేసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ని కొంచెం ఆపచ్చు. రెండవది ఫుడ్ హ్యాబిట్స్ అండి, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయగలిగితే వీళ్ళ అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, అప్పుడు ఆకలి బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. అసిడిటీ ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. మూడవది ఎప్పటికప్పుడు రెగ్యులర్గానే బ్లడ్ పర్సంటేజ్ ఒకసారి చూపించుకుంటే మంచిదండి.
1: బ్లడ్ పర్సంటేజ్
0: ఎనీమియా ఒక కారణం అవుతుంది పిల్లల్లో ఆకలి తగ్గిపోవడానికి, ఎనీమియా కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆకలి అవుతుంది.
1: అంటే మనం ఎక్కువగా ఈ ఫాస్ట్ కల్చర్ వచ్చేసరికి రాత్రి అయ్యేసరికి ఎక్కువగా మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నారు, సో అవి కూడా
0: జంక్ ఫుడ్ని
1: ఈఎన్టీలో.
0: అలవాటు చేసుకోవడం అంటే ఇంకా ఫుల్ అసిడిటీ ఎక్కువ వస్తుందండి. మైదా కానీ మసాలా కానీ డైరెక్ట్గా కారప్పొడే చల్లిచ్చేస్తుంటారు, అంత డైజెస్ట్ చేసుకోవడానికి గ్యాస్ట్రిక్ స్టమక్ అంత రెడీగా ఉండదండి. ఎక్కువ యాసిడ్ సెక్రీట్ అవ్వాల్సి వస్తుంది, ఆ యాసిడ్ గొంతు వరకు వస్తుంది. జనరల్గా అడల్ట్లో అయితే చిన్నపిల్లలు చెప్పరు కానీ పెద్దవాళ్ళు మోస్ట్ కామన్ ప్రాబ్లంగా వచ్చి చెప్తుంటారు, నా గొంతు పట్టేస్తుందండి, అన్నం తింటే సగమే తిన్న ఫీలింగ్ వస్తుంది, మింగిన ఫీలింగ్ వస్తుంది, గొంతు అంతా ఇరిటేషన్ ఉంటుంది, నస దగ్గు వస్తుంది. ఇవన్నీ అసిడిటీ సిమ్టమ్స్ అండి.
1: ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు చెవి ముక్కు గొంతు వ్యాధులకు సంబంధించిన వివరాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
1: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
4: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
1: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
4: ఫోన్ నెంబర్ 08596223239. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సరిగ్గా సమయం 7:45. భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ప్రతిరోజు ఉదయం మంచి మంచి సాంగ్స్తో మిమ్మల్ని అలరించేందుకు, మిమ్మల్ని సంతోషపెట్టేందుకు 7:45 నుంచి 8:15 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. సో మరి ముందుగా మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ లౌక్యం చిత్రం కోసం విజయప్రకాష్ మోహన కలిసి పాడిన పాట.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మరి ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, దూరం కన్నా వేగం కన్నా ప్రాణం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. రాంగ్ రూట్లో ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే, అది మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడిస్తోందని గుర్తుపెట్టుకోండి. క్షేమంగా గమ్యం చేరాలంటే నిదానంగా హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడపండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ లిక్కర్ సేవించి వాహనం నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మీ జర్నీని కొనసాగించండి. సో మరి మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మన శంకర్ వరప్రసాద్ చిత్రం కోసం భీమ్ సిసోరియా పాడిన పాట

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమందిరి కార్యక్రమంలో దిల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా కలిసి పాడిన పాట

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: మీరు వింటున్నారు 101.9 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎం లో శ్రోతల ఫోన్ ద్వారా కొడుతున్న స్మాపట్లు. మరి మనము కారులో కానీ బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు మన వెనుక అంబులెన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అంబులెన్స్కు సైడ్ ఇవ్వడం మన మానవత్వం. అంతేగాని అంబులెన్స్కు సైడ్ ఇవ్వకుండా ఇంకా ఫాస్ట్గా పోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది యూత్ 2-వీలర్స్ మీద హై స్పీడ్తో వెళ్తూ అంబులెన్స్ హార్న్ కొట్టినా కూడా సైడ్ ఇవ్వకుండా రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే అంబులెన్స్లో ఒక వ్యక్తి ప్రాణం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దయచేసి అంబులెన్స్కు దారిద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం. కార్యక్రమంలో తర్వాత శ్రోతెవరు చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. సో ఫోన్ చేశారు, మాట్లాడలేదు, ఆటోమేటిక్గా ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హలో
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి? ధన్యవాదాలండి, చెప్పండి. ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? రాజ్ కుమారా? చూస్తున్నాండి, ఒక నిమిషం. కార్యక్రమాలన్నీ వింటూ ఉన్నారా? రాజ్ కుమార్ది 1983లో రిలీజ్ అయిన సినిమా ఉందండి మా దగ్గర. అందులో జానకి కలగం లేదు, మంచి పాట ఉంటుంది. అది లేదండి, అది ఆ పాట లేదండి.
4: రాముడు భీముడు రామరావు.
3: ఒక నిమిషం ఆగండి, చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, మనం సెట్ చేసుకోవాలి కదా. రాముడు భీముడు. ఓకేనండి, మీరు కొన్ని పాట ప్రసారం చేస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? ఏం పేరండి? సరే చెప్పండి. కోటేశ్వరరావు గారు వేసిన మంచి పాడగల కోటేశ్వరరావు గారు, మీరు సిగ్నల్స్ లేని ఏరియాలో ఉన్నట్టుంది, సరిగా వినిపించట్లేదు. వేసిన మంచి పాడగల మీకు ఏ సినిమా అండి? సో మరి మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. సో మంచి పాట వేస్తా వినండి మరి.

0: ఈనాటి మహిళ భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు శ్రీమతి కె శ్రీలత గారు అందించే కదంబ కార్యక్రమం వింటారు.
1: మహిళలు మహారాణులు ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం.

0: ఈనాటి మన కార్యక్రమంలో మొదటి రౌండ్. మనకి ఈ ప్రోగ్రాంలో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్లో నేను పొడుపు కథలు అడుగుతాను, దాన్ని మీరు విప్పాలి. ఓకే, మొదటి ప్రశ్న, తెల్లటి చేలో నల్లటి విత్తనాలు ఏంటవి?
1: పేపర్ మీద అక్షరాలు.
0: రెండో ప్రశ్న, కాళ్ళు లేవు కానీ ఇల్లంతా తిరుగుతుంటుంది ఏంటది?
1: చీపిరి.
0: ఓకే, పచ్చని పెట్టెలో తెల్లటి ముత్యాలు ఏంటది?
2: బెండకాయ.
0: ఏంటది?
2: బెండకాయ.
0: మనకి పచ్చగా ఉంటుంది కదా, పైన లోపల అంతా తెల్లటి విత్తనాలు ఉంటాయి కదా, సో కాబట్టి పచ్చని పెట్టెలో తెల్లటి ముత్యాలు. ఆన్సర్ ఏంటి? బెండకాయ. నోరు లేదు కానీ మాట్లాడుతుంది ఏంటది?
3: రేడియో.
0: ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పగలంతా దాక్కుని రాత్రి బయటకు వస్తుంది ఏంటది?
3: చందమామ లేదా చుక్కలు.
0: వెరీ గుడ్. నెక్స్ట్ అండి, తల ఉంది తోక ఉంది కానీ ప్రాణం లేదు.
4: కాయిన్, 1 రూపీ కాయిన్.
0: మనం దాన్ని ఎక్కడ ఉపయోగిస్తుంటాం?
4: టాస్ చేయడానికి.
0: ఒక గేమ్ యొక్క ఆరంభాన్ని సూచించేది ఒక నాణెమే. చేతులున్నాయి కానీ చప్పట్లు కొట్టదు ఏంటండి అది?
2: వాచ్.
0: ఎంత కడిగినా నల్లగానే ఉంటుంది ఏంటది?
2: బొగ్గు.
0: బొగ్గు, ఎస్. నెక్స్ట్, తల ఉంది కాళ్ళు లేవు ఏంటది? మీకు చిన్న క్లూ, అది లేకుండా మనం వంట చేయం, ప్రతి వంటకల్లో దాన్ని ఉపయోగిస్తాం.
2: ఉల్లిపాయ.
0: ఇంకో క్వశ్చన్, కన్ను ఉంది కానీ చూడదు ఏంటది?
2: సూది.
0: వెరీ నైస్. పరిగెత్తుతుంది కానీ కాళ్ళు లేవు ఏంటది?
2: నీరండి.
0: ఇంటి ముందు ఉంటుంది కానీ ఇంట్లోకి రావు ఏంటవి?
2: చెప్పులు.
0: ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు ఉంటాయి ఏంటది?
2: ఏంటండి?
1: మనిషి.
2: మనిషి.
0: మరి సక్సెస్ఫుల్గా మనం మొదటి రౌండ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి క్లాప్స్ కొడతారా? ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ మొదలెడదాం. సెకండ్ రౌండ్ పేరు చిన్న సవాలు. దీంట్లో మీకు ఒక టాపిక్ ఇస్తాం, అంటే జస్ట్ ఒక పండు పేరు కానీ, ఒక ఫ్లవర్ పేరు కానీ, లేకపోతే ఒక తెలుగు వంటకాల పేర్లు కానీ, పండగల పేర్లు. వీటిలో ఒక 20 సెకండ్స్లో మీరు ఒక 10 నేమ్స్ చెప్పాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ?
5: రెడీ.
2: రెడీ అండి.
0: ఓకే, 10 పండ్ల పేర్లు ఎవరైనా స్టార్ట్ చేస్తారా?
2: స్టార్ట్ చేస్తా.
0: మీరు పేరేంటండి?
2: రమణ.
0: రమణ గారు,

0: ఇప్పుడు మీరు ఒక 10 పండ్ల పేరు చెప్తారా?
1: ఓకే,
0: చెప్పండి.
1: అరటి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, ఖర్జూర, డ్రాగన్, కీవి.
0: వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: నెక్స్ట్ మరి 10 పూల పేర్లు ఎవరు చెప్తున్నారండి?
2: సత్యవతి నా పేరు. గులాబీ, బంతి, చామంతి, సన్నజాజి, లిల్లీ, మందారం, కమలం, మల్లెపువ్వు, గులాబీ, పారిజాతం.
0: వెరీ నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. మీరు ఎక్కువగా ఏ పూలు ఉపయోగిస్తుంటారు?
2: జాజి, గులాబీ, చామంతి, మల్లెపూలు.
0: ఓకే, మీరు అన్నింటిలో ఏ పువ్వు అంటే చాలా ఇష్టం అండి మీకు?
2: మల్లెపూలు.
0: మల్లెపూలు అవి సీజన్లోనే దొరుకుతాయి, మరి
2: విడిగా ఏవి దొరికినా అవి దేవుడి పటాలకి పెట్టుకోవడానికి అన్నీ వాడతాం.
0: ఓకే ఓకే అండి. మరి ఇప్పుడు పండుగల పేర్లు. సుభాషణ్ గారు, ఇప్పుడు మీరు మనం చేసుకునే కొన్ని పండుగల పేర్లు చెప్తారా?
3: చెప్తాను. ఉగాది, దసరా, దీపావళి, ముక్కోటేకాదశి, వినాయక చవితి, కృష్ణాష్టమి, సంక్రాంతి, తులేకాదశి, రాఖీ పండగ, శ్రావణ వరలక్ష్మి.
0: చాలా బాగా చెప్పారండి. మీకు దీంట్లో ఏ పండుగ అంటే చాలా ఇష్టం?
3: వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో చేసుకుంటాం.
0: ఎందుకు, కొత్త కొత్త చీరలు కట్టుకోవచ్చనా? వరలక్ష్మి వ్రతం అనగానే మనం గుర్తొచ్చేది కొత్త చీరలు. చక్కగా కొత్త కొత్త చీరలు కడతాము, అందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలాలు ఇస్తాము. ఆ మాసం మొత్తం కూడా మన ఆడవాళ్ళకి చాలా పంచగా ఉంటుంది. ముత్తైదులు అందరూ ఒకరికొరికి వాయినాలు ఇచ్చుకోవడము, వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడము, చాలా సంతోషంగా గడిచిపోతుంది ఆ మాసం అంతా. నీ పేరేంటి నాన్న?
4: అనూష.
0: అనూష, ఇప్పుడు మన తెలుగు వంటకాలు ఏమని చెప్తావా?
4: చెప్తానండి. అరిసెలు, గారెలు, కజ్జికాయలు, పూర్ణం బూరెలు, పులిహోర, దద్దోజనం, జిలేబీలు, బూందీ లడ్డూలు, గవ్వలు, జంతికలు, చక్కలు, చక్రాలు, చకోడీలు.
0: చాలా బాగా చెప్పావు, చాలా రకాల వంటకాలు. ఇంతకు చేస్తావా, తింటావా?
4: చేస్తానండి, చేస్తాను, బాగా తింటాను కూడా.
0: చాలా బాగా చెప్పారు. సెకండ్ రౌండ్ చిన్న సవాలు, చాలా చక్కగా ఆడేశాం కదా. మరి మూడో రౌండ్కి మొదలు పెడదామా? మూడో రౌండ్ ఆలోచించి చెప్పండి. అంటే మీకు నేను ఒక జస్ట్ ఒక చిన్న వర్డ్ చెప్తాను, దాని గురించి ఆడవాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, అవి ఒక 10-15 మీరు చెప్పాలి. ఎవరు చెప్తారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్? మీరు చెప్తారా అండి మీ పేరు?
5: నా పేరు ప్రమీల అండి.
0: గట్టిగా?
5: నా పేరు ప్రమీల.
0: ప్రమీల గారు, ఆడవాళ్ళు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి?
5: గాజులు, పూలు, కుంకుమ, నగలు, చీరలు, వంటలు, డెకరేట్ చేసుకోవడం, ఇవన్నిటితో
0: హౌస్ డెకరేట్ చేయడం,
5: షాపింగ్ అండి,
0: షాపింగ్, షాపింగ్,
5: టెంపుల్కి వెళ్ళడం, పూజలు చేసుకోవడం,
0: ఇంకా
5: ముచ్చట్లు చేసుకోవడం.
0: కష్టమే, ముచ్చట్లు. ఇంకా సీరియల్స్ అండి,
5: టీవీ సీరియల్స్.
0: టీవీ సీరియల్స్ బాగా చూస్తాం కదా మనం, అది స్టార్ మహిళ. సీరియల్స్ తక్కువయ్యాయి, యూట్యూబ్స్. ఓకే, ఇంకా
5: మొబైల్ చూడటం అండి.
0: చాలా బాగా చెప్పారండి. నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటో చెప్పగలుగుతారా?
4: ట్రాఫిక్ పోలీస్ అనగానే నాకైతే చలానా, ఫైన్, సిగ్నల్స్, హెల్మెట్, ట్రాఫిక్ కంట్రోలింగ్, చెక్కింగ్, వాళ్ళ వైట్ యూనిఫామ్స్, డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్,
0: లైసెన్స్. ఓకే, నో పార్కింగ్ ఏరియా, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. అలాగే మనం ఇంట్లో వాడే కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువుల పేరు చెప్తాను, అవి ఎందుకు ఉపయోగిస్తారు చెప్పాలి. ఓకేనా? ఫర్ సపోజ్ జల్లెడ, జల్లెడ దేనికి ఉపయోగిస్తామండి?
2: పిండి జల్లించుకోవడానికి.
0: అలాగే రోకలు ఎందుకు ఉపయోగిస్తాము?
6: చట్నీ అలా దంచుకోవడానికి రోకలి ఉపయోగిస్తాం.
0: ఇంకా మసాలాలు నూరడానికి, వీటన్నిటికి కూడా మనం ఉపయోగిస్తాం. కుంకుమ దేనికి ఉపయోగిస్తామండి?
7: కుంకుమ పెట్టుకోవటానికి, దేవుళ్ళకు పెట్టుకోవటానికి, పూజలకు ఉపయోగిస్తాం.
0: ఓకే, సక్సెస్ఫుల్గా మనం థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఫోర్త్ రౌండ్లో జస్ట్ మీకున్న జనరల్ నాలెడ్జ్ కోసం ఒక చిన్న ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పేయండి. మన జాతీయ పుష్పం ఏంటండి?
4: కమలం.
0: ఓకే, ఇది కరెక్టా కదా?
5: కరెక్టేనండి.
0: మన జాతీయ పక్షి ఏంటండి?
4: నెమలి.

0: నెక్స్ట్ మన భారత జాతీయ గీతం ఏంటి?
1: జనగణమన అండి.
0: ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ నేను చెప్తా, ఆ డైలాగ్ ఏ సినిమాలో మీరు చెప్పండి.
1: ఓకేనా అండి? ఓకే అండి, తప్పకుండా.
0: నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఈ డైలాగ్ ఏ సినిమాలో? అది
2: పోకిరి మూవీ అండి.
0: ఏ సినిమా అండి?
2: పోకిరి మూవీ.
0: పోకిరి సినిమాలో హీరో ఎవరండి?
2: మహేష్ బాబు అండి.
0: మహేష్ బాబు. ఇక్కడ ఎంతమంది మహేష్ బాబు అంటే ఇష్టం అండి?
2: అందరికి ఇష్టం అండి.
1: అందరికి మహేష్ బాబు అంటే ఆల్వేస్ అందరికి ఫేవరెట్ హీరో అండి.
0: ఎందుకంటే తెల్లగా ఉంటాడనా?
1: స్మార్ట్ గా, స్మార్ట్ మ్యాన్.
0: ఓకే, నాటు నాటు పాట ఏ సినిమాలోదండి?
1: ట్రిపుల్ ఆర్ మూవీ అండి.
0: ట్రిపుల్ ఆర్ మూవీ. ఓకే, ట్రిపుల్ ఆర్ మూవీని ఎవరు దర్శకత్వం ఇచ్చారండి?
3: రాజమౌళి.
0: సో జక్కన్న గారు. సో ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. ఆయనకి ఇంతవరకు ఆయన లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడకుండా మన తెలుగు సినిమా డైరెక్టర్ ఆయన, మన తెలుగు సినిమాని మన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళిన గొప్ప దర్శకుడు రాజమౌళి గారు. అలాగే బుట్టబొమ్మ బుట్టబొమ్మ ఈ పాట ఏ సినిమాలోది?
4: అలా వైకుంఠపురం.
0: అలా
4: వైకుంఠపురం.
0: ఓకే, అలా వైకుంఠపురంలో మరి హీరోయిన్ ఎవరండి?
3: ఎవరు?
0: పూజా హెగ్డే.
3: పూజా
0: హెగ్డే.
3: పూజా హెగ్డే.
0: వీళ్ళు ఎవరికైనా తెలుసా సినిమా ఎవరైనా డైరెక్ట్ చేశారనేది?
5: త్రివిక్రమ్ గారు.
0: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. నెక్స్ట్ ధీవర అనగానే మనకు గుర్తొచ్చేది మగధీర. సో మగధీర సినిమా హీరోయిన్ ఎవరండి?
1: కాజల్ అగర్వాల్ అండి.
0: కాజల్ అగర్వాల్. అపర్ణ గారికి సినిమాల నాలెడ్జ్ బాగా ఉందండి. ఏంటి అపర్ణ గారు, బాగా సినిమాలు చూస్తుంటారా ఇంట్లో మీరు?
1: చూస్తా అండి. అంతకుముందు వీక్లీ వన్స్ వెళ్ళే వాళ్ళం పెళ్ళైనప్పటి నుంచి, ఇప్పుడు కొద్దిగా తగ్గించాం.
0: ఇప్పుడు ఓటీటీలు వచ్చాయండి, అందుకని థియేటర్లు తగ్గాయి.
1: థియేటర్లు కూడా తగ్గాయి, కాకపోతే అంతకుముందు అయితే బాగా వీక్లీ వన్స్ వెళ్ళే వాళ్ళం.
0: గబ్బర్ సింగ్ సినిమా హీరో ఎవరండి?
1: పవన్ కళ్యాణ్ గారు.
0: సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు నాకు తెలిసి. అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. మన ఆంధ్ర రాష్ట్రానికి
1: డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
0: అపర్ణ గారికి సినిమాలతో పాటు జనరల్ లాడ్జ్ కూడా బాగా ఉందండి. పుష్ప సినిమాలో హీరోయిన్ పేరేంటి? అంటే హీరోయిన్ పేరు అందరికీ తెలుసు, ఎవరు?
1: రష్మికా మండన.
0: మరి సినిమాలో ఆమె పేరేంటండి?
4: శ్రీవల్లి.
0: ఏంటండి?
4: శ్రీవల్లి.
0: శ్రీవల్లి. ఓకే, ఇప్పుడు నేను ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తా, వాళ్ళు ఏ సినిమాలో నటించారో చెప్పండి. ఓకేనా?
1: ఓకే ఓకే.
0: మహేష్ బాబు ప్లస్ త్రిష ఏ సినిమా నటించారు?
1: అతడు.
0: నెక్స్ట్ ప్రభాస్ అనుష్క
4: మిర్చి.
0: సుభాషిణి గారు కూడా చాలా బాగా చెప్పారండి. నాని సాయి పల్లవి
6: ఎంసీఏ.
0: ఇంకో సినిమా ఏమని చెప్పగలుగుతారా?
6: శ్యామ్ సింగ్ రాయ్.
0: వెంకటేష్ ఆర్తి అగర్వాల్
7: నువ్వు నాకు నచ్చావు.
0: మీరు కూడా నాకు నచ్చారండి. ఫన్ రౌండ్. ఈ రౌండ్లో మీకు ఇష్టమైన వంటకం గురించి చెప్పండి.
8: నాకు ఇష్టమైన వంటకం అంటే పులిహోర మేడం. చేయటం ఇష్టమే, తినటం ఇష్టమే.
0: ఎలా చేస్తారో చెప్తారా అండి?
9: అన్నం వండుకొని చల్లార్చుకొని పోపు పెట్టేసుకొని పోపు దాంట్లో వేసి పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, చింతపండు, జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని పోపు పెట్టుకొని ఆ స్మెల్కు ఇంగువ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
0: ఇప్పుడే నోరుస్తున్నారుగా, చింతపండుతో మాకు చింతపండు పులిహోర చేసి పెట్టేసినట్టుగా చెప్పేశారు మీరు. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సినిమా ఏంటి?
1: చిన్నప్పుడు పౌరాణికాలు బాగా చూసేవాళ్ళం అండి. మాయాబజార్ బాగా ఇష్టం.
0: ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం అండి?
1: ఎస్వి రంగారావు గారు నటించిన ఘటోత్కచుడు క్యారెక్టర్ ఇష్టం అండి. వివాహ భోజనం పాట అప్పుడు బాగా ఫేమస్ కదా, అదే పాడుకునే వాళ్ళము చిన్నప్పుడు.
0: ప్రతి పెళ్లిలో ఆ పాట మాత్రం ఖచ్చితంగా భోజనాలు రాగానే ఆ పాట పెట్టేస్తారు. ఆయన నటించిన శశిరేఖ పాత్ర చాలా బాగా నటించారు ఆయన. అంటే ఆయన సావిత్రి పోర్షన్లోకి వచ్చి శశిరేఖ పాత్ర వరించారు, చాలా బాగా ఇస్తారు ఆ పాత్ర కూడా. ఓకే, ఇడ్లీ మెత్తగా చేయడానికి ఏ పదార్థం ఉపయోగిస్తారు? మినపప్పు. ఏంగాలనే ఇడ్లీ మెత్తగానే వస్తుందండి,
1: బాగా స్మూత్గా వస్తుందండి.
0: ఓకే, రంగు రావడానికి ఏమి ఉపయోగిస్తారు?
1: పసుపు అండి.
0: సాంబార్లో ప్రధానంగా ఉపయోగించేది పప్పు ఏంటండి?
1: కందిపప్పుతో చేసుకుంటారు, పెసరపప్పుతో కూడా బాగా మంచి టేస్ట్ ఉంటుంది.

ప్రపంచ పౌన్నత్యములలో ఈజిప్టు పిరమిడ్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఈజిప్టు నాగరికత ఒకటి. 5000 ఏండ్ల క్రితమే వర్ధిల్లిన ఈ నాగరికత ప్రపంచానికి అద్భుతమైన కట్టడాలను, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రసాదించింది. ప్రస్తుత ప్రపంచం అబ్బురపడే అమేయమైన నిర్మాణాలను రూపొందించి అప్పటికీ ఇప్పటికీ ఈజిప్ట్ నాగరికత సాటి లేనిదని చాటి చెబుతోంది. ఈజిప్ట్ నాగరికత ప్రపంచానికి అందించిన అద్భుతాలు పిరమిడ్లు. ఈజిప్టు వాసుల రాజరికపు దర్పానికి, విలాసానికి ప్రతీకలుగా నిలిచే పిరమిడ్లలో మమ్మీల్లోని శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. శాస్త్రీయ విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మమ్మీలను, ఆ మిస్టరీలను సంపూర్ణంగా ఇంకా ఈ తరం మేధావులు ఛేదించలేకపోతున్నారు. మరణానంతరమే అసలైన జీవితమని బలంగా విశ్వసించిన ఈజిప్టు వాసులు దాదాపు 4000-5000 సంవత్సరాల క్రితమే ఆధునిక టెక్నాలజీకి కూడా సాధ్యం కాని రీతిలో భౌతిక కాయాలను భద్రపరిచారు. ఎంతో పవిత్ర భావంతో తాము రూపొందించిన మమ్మీలు చెక్కు చెదరకుండా ఉండాలని అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఆకాశాన్ని తాకే పిరమిడ్లను నిర్మించారు. సిమెంటు, సున్నం, క్రేన్లు, కాంక్రీటు వంటిదేది అందుబాటులో లేని రోజుల్లో కూడా మనిషి మేధాశక్తికి శారీరక శ్రమ తోడవటంతో ఈ అపురూప నిర్మాణాలు సాధ్యమయ్యాయి. ప్రపంచ మానవ నాగరికతకు పుట్టిల్లు ఈజిప్ట్ నాగరికత. ఈ భూగోళం మీద గల అతిపెద్ద నైలు నది ప్రవహించే పరివాహక ప్రదేశమే ఈజిప్ట్. అందుకే ఈజిప్టును నైలు నది వరప్రసాదం అని అంటారు. ఎందుకంటే ఎడార్ లాంటి ఆ ప్రదేశంలో నైలు నది లేకపోతే అసలు ఈజిప్ట్ అనే దేశమే ఉండేది కాదు. ఆది మానవుడు ఆఫ్రికాలో పుట్టి దాదాపు 25 లక్షల సంవత్సరాలైన మానవ పురోభివృద్ధిని నాగరికత నేర్చుకున్న తర్వాత నుండే మనం లెక్కిస్తున్నాం. ఈ లెక్కన మనిషి వ్యవసాయం చేయటం నేర్చుకున్నదే, జంతువులను మచ్చిగ చేసుకున్నది, సామూహికంగా కలిసి జీవించడం మొదలుపెట్టిన కాలం నుంచి నాగరికత ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెప్తారు. క్రీస్తు పూర్వం 3100 నాటికి ఈజిప్టు ఒక దేశంగా అభివృద్ధి చెంది ఫారో రాజుల పాలనలోకి వెళ్లిపోయింది. ఫారో రోళ్ల కాలంలో ఈజిప్టు చరిత్రలో స్వర్ణయుగంగా వెలసిల్లింది. క్రీస్తు పూర్వం 2686 సంవత్సరం నుండి 2160 మధ్యకాలంలో ఈజిప్టులో ఫారో రాజులు చనిపోయిన తమ పూర్వీకులు ఆత్మశాంతి కోసం రకరకాల లేపనాలు, రసాయనాలతో వారి పార్థివ శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇలా మనుష్యులను, జంతువులను, పక్షుల భౌతిక కాయాల్లో పాడైపోయే మెదడు, పేగులు, జీర్ణ వ్యవస్థ వంటి వాటిని తొలగించి ఆనాటి కాలంలోనే అందుబాటులో ఉన్న లేపనాలు, రసాయనాలు పూసి మృత శరీరం కుళ్లిపోకుండా చేసేవారు. మరణించి 1000 సంవత్సరాలైన తర్వాత కూడా శరీరంపై రోమాలు, చర్మం భద్రంగా ఉంటే వాటినే మమ్మీలని అనటం ప్రారంభించేవారు. ముందుగా పిరమిడ్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. గ్రీకు భాషలో పైరో లేక పిరో అంటే అగ్ని అని, అమిడ్ అంటే మద్యం అనే అర్థంతో ఉంది. పిరమిడ్ అనే పదానికి అర్థం అగ్ని మద్యం అన్నమాట. ప్రాచీన విశ్వ విజ్ఞానం ప్రకారం పంచభూతాలలో అగ్ని ముఖ్యమైనది. ఇది విశ్వజనీతమైన శక్తి అన్ని జీవులలో ఉండేది. దీనినే బయోకాస్మిక్ ఎనర్జీ అంటారు. అతీతమైన మానసిక శక్తులకు మూలం కూడా ఇదే. అయితే మనం ఇప్పుడు ఫారోల వంశ చరిత్ర కొంచెం తెలుసుకుందాం. ఈజిప్టును 26 రాజవంశాలు పరిపాలించాయి. క్రీస్తు పూర్వం 3100 నుంచి 10005 వరకు ఈజిప్టును పాలించిన ఫారోల కాలాన్ని అక్కడ స్వర్ణయుగ చరిత్ర ఆధారాలు మనకి చెప్తున్నాయి. ఈ ఫారోల్లో కొందరు ఆరోగ్యకరమైన జీవన విధానం వలన 80 నుంచి దాదాపు 100 ఏళ్ల వరకు జీవించారు. పెపీటు అనే ఫారో 6 సంవత్సరాల ప్రాయంలోనే సింహాసనం ఎక్కి దాదాపు 94 ఏళ్ల వరకు కూడా అతను పరిపాలించాడు. ఫారోలలో అత్యంత ప్రధానమైన రాజుగా రామ్సెన్ II అనే రాజును పరిగణిస్తారు. ఆ తర్వాత కాలంలో టూటెన్ఖామున్ కేవలం 10 సంవత్సరములు పాలించిన ప్రజలకు బాగా ఆరాధ్యుడయ్యాడు. తన తల్లిదండ్రులు బహిష్కరించిన పాత దేవాలయాలను తిరిగి తెరిపించి దేవాలయాలకు తిరిగి ప్రజలకు స్వాగతం పలికి ప్రజలకు ఆప్తుడయ్యాడు. తర్వాత పాలించిన రాజుల్లో చాలా మంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత పాలించిన రాణుల్లో కూడా క్లియోపాత్ర చాలా ధైర్యవంతురాలు, అలాగే ఆమె చాలా సౌందర్యవతి అని చరిత్రకారులు ఆమె గురించి చాలా గొప్పగా వివరించారు. మనం ఇప్పుడు మమ్మీల యొక్క రూపకల్పన ఎలా జరిగేదో వివరించుకుందాం. ఈజిప్టులో ఆనాటి కాలంలో చనిపోయిన తర్వాత మమ్మీలుగా మారే అదృష్టం అన్ని భౌతిక కాయాలకు దక్కేది కాదు. రాజకుటుంబీకులు, పూజారులు, భూస్వాములు ధనవంతుల శరీరాలను మాత్రమే మమ్మీలుగా భద్రపరిచేవారు. మానవ శరీరాలనే కాకుండా తమకిష్టమైన జంతువులను

ప్రధానంగా పిల్లులు, గుడ్లగూబలు, ముంగిస లాంటి ప్రాణులను కూడా మమ్మీలుగా మార్చేవారు. చనిపోయిన తర్వాత మొదట కళేబరం యొక్క ముక్కు రంధ్రాల గుండా ఒక ఇనుప కుక్కని ఉపయోగించి మెదడును పూర్తిగా బయటికి లాగేసేవారు. ఆ తర్వాత ఒక పదునైన బ్లేడ్ తో పొట్ట దిగువగా ఎడమవైపున 8 నుండి 10 అంగుళాల కోత పెట్టి కడుపులోని భాగాలను వెలుపలకు తీసేసేవారు. ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, పేగులు బయటకు తీసి పారేసేవారు. అలాగే మెల్లగా శరీరం లోపల వెలుపల నైట్రేన్ అనే రాతి ఉప్పుని ఉపయోగించేవారు. నైట్రేన్ అనే రాతి ఉప్పు అనేది సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ 3 కలిపితే నైట్రేన్ అనే రాతి ఉప్పు తయారవుతుంది. దానిని శరీరం లోపల రాశిగా పోసి పార్థివ శరీరాన్ని దానితో భద్రపరుస్తారు. మృత శరీరంలో మిగిలి ఉన్న తడిని ఈ రాతి ఉప్పు పీల్చుకుంటుంది. ఈ ఉప్పు గాఢత వలన శరీరం కుళ్ళిపోయేలా చేసే బ్యాక్టీరియా త్వరగా మృతదేహంలో అభివృద్ధి కాదు. ఆ తర్వాత 7 రోజుల పాటు మృతదేహానికి రకరకాల లేపనాలు, రసాయనాలు పూసే పనిని ప్రారంభించేవారు. మొదటగా ఖర్జూర చెట్ల నుండి తీసిన మద్యంతో శరీర అంతర్భాగాన్ని కడిగేవారు. శరీరం శుష్కించిపోవటం లేదా పగులు రాకుండా రాతి ఉప్పుని కరిగించి మైనంతో కలిపి మొదట పూతగా లోపల పూసేవారు. విరివిగా లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలతో మరోసారి శరీరం చుట్టూ లేపనంలా పూసి మీటర్ల కొద్దీ పొడవైన వస్త్రాలతో చుట్టేవారు. ఇలా చుట్టిన శరీరాన్ని మొదట రంపపు పొట్టుతో 4 రోజుల పాటు భద్రపరుస్తారు. ఇలా చేయటం వల్ల శరీర ఆకృతి దెబ్బతినదని వారు నమ్మేవారు. అలాగే మమ్మీలతో పాటు భద్రపరిచిన చాలా అపురూపమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. మమ్మీలుగా మార్చిన తర్వాత ఆ వ్యక్తి సమాధిలో అతనికి ఇష్టమైన ఎన్నో వస్తువులను నాటి ప్రజలు భద్రపరిచేవారు. జీవించి ఉన్న కాలంలో అతడు వాడిన వస్త్రాలు, పాదరక్షలు, తలగడ, విసినకర్ర, అద్దం, సంగీత వాయిద్యాలు, ద్రాక్ష లేదా ఈత చెట్ల నుంచి తీసిన మద్యం, ఖర్జూరం, తేనె మొదలైనవన్నీ కూడా మమ్మీల పక్కనే భద్రపరిచేవారు. ఇది కాక శవం మీద నగలు, ఆభరణాలు అదే విధంగా ఉంచేసేవారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ కొంతకాలానికి తిరిగి వచ్చి తనకు ఇష్టమైన వస్తువులను చూసి సంతృప్తి చెంది మరలా మమ్మీలోకి ప్రవేశిస్తుందని ఈజిప్షియన్ల యొక్క గాఢమైన విశ్వాసం. ఇలా 4000 సంవత్సరాల క్రితం వరకు కూడా మమ్మీలతో పాటు ఉంచిన ఆహార పదార్థాల్లో తేనె ఒక్కటే వినియోగానికి వీలుగా ఉందని, రామ్సెన్2 సమాధిలో లభ్యమైన తేనెను రుచి చూసిన శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇది బాగుందని ప్రకటించడం జరిగింది. అలాగే మమ్మీలను మనుషులకే కాకుండా జంతువులు, పక్షులను కూడా తయారు చేసేవారు. ఫారోలు, రాణులు, సైన్యాధ్యక్షులు, ధనవంతులు చనిపోతే మమ్మీలుగా చేసే సందర్భాలలో సమాధుల్లో వారికి ఇష్టమైన వస్తువులే కాకుండా వ్యక్తికి ఇష్టమైన జంతువులను, పక్షులను కూడా సమాధుల్లో భద్రపరిచేవారు. ప్రాచీన ఈజిప్టులో పెంపుడు జంతువుల్లో పిల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వరకు తమ దేవతల్లో పక్షి జంతువుల రూపాలను అంటే నక్క, తోడేళ్లు, గ్రద్ద, కొంగ, వృషభాలు, పాము, ముసళ్లను కూడా మమ్మీలుగా మార్చి నిక్షిప్తం చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే మమ్మీలలో చరిత్ర సృష్టించిన టుటెన్ఖామూన్ మమ్మీ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. 1922లో ఫ్రాన్స్ పరిశోధకుడు హేవర్డ్ కార్టర్ అనుకోకుండా టుటెన్ఖామూన్ సమాధిని కనుగొన్నాడు. మొత్తం బంగారం, వజ్ర వైడూర్యాలతో తాపడం చేసిన ఆ సమాధే ఖరీదైన మమ్మీగా చరిత్ర సృష్టించడం జరిగింది. అలాగే చిన్నతనంలోనే 18వ ఏటనే తమ ప్రియమైన రాజు టుటెన్ఖామూన్ చనిపోవడంతో ప్రజలు అతనికి మరణానంతర క్రియలు సమాధిని చాలా ఖరీదైన వస్తువులతో కట్టించారు. 40 మంది 40 రోజుల పాటు శ్రమించి ఇతని సమాధి నుంచి అతని మమ్మీతో పాటు 2500 కళాకృతులను వెలికి తీశారు. వీటిలో రాజుకి ఇష్టమైన వస్త్రాలు, ఆయుధాలు, బొమ్మలు, తివాచీలు, రథాలు, ఈజిప్టు దేవతల విగ్రహాలు ఇలా ఎన్నో వస్తువులు దొరికాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కైరోలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం అనేది జరిగింది. అలాగే మమ్మీలను భద్రపరచడానికి పిరమిడ్లనే ఎందుకు ఉపయోగించారు అనేది చూద్దాం. ప్రాచీన ప్రపంచ వింతల్లో మొదటిది, ఇప్పటికీ భారీ నిర్మాణాల్లో ఆధునిక కట్టడాలను తలదన్నే రీతిలో నిర్మించినది ఈజిప్టులోని పిరమిడ్లు. క్రీస్తు పూర్వం దాదాపుగా 2700 నుంచి 1700 మధ్యలో కాలంలో ఈజిప్టు పాలకులైన ఫారోలు చనిపోయినప్పుడు ఒక్కో ఫారో మమ్మీని భద్రపరిచేందుకు ఒక్కో పిరమిడ్ నిర్మించి ఉండొచ్చు. పిరమిడ్లను ఇదే ఆకారంలో ఎందుకు నిర్మించారు చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు విశ్లేషించారు. ఆనాటి కాలంలో సూర్యదేవుని ప్రధానంగా ఆరాధించేవారు. సూర్యకిరణాలు ఉదయాన్నే ఏటవాలుగా భూమిపై పడతాయో అదే సూత్రంతో ఇవి నిర్మించారు. చనిపోయిన తర్వాత దూర రకంలో తదనంతరపు జీవితం ఉంటుందని భావించిన ఈజిప్టు వాసులు మధ్యగా రూపొందించిన తర్వాత కూడా ఆ రాజు ఆత్మ ఇదే రకంగా ఏటవాలుగా సూర్యుడిని చేరుకుంటుందని విశ్వాసంతో పిరమిడ్లని కట్టారు. అలాగే నైలు నదీ తీరంలో 35 పిరమిడ్లతో పాటు నాటి రాణుల యొక్క మమ్మీలను ఉంచటానికి కూడా 40 చిన్న చిన్న పిరమిడ్లను వీరు నిర్మించారు. అయితే పిరమిడ్లన్నింటిలో కూడా స్టార్ గిజా అనేది ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. అంటే గిజా పిరమిడ్ అనేది చాలా ముఖ్యమైన, చాలా ఎత్తైన పిరమిడ్. దీని యొక్క ఎత్తు 481 అడుగులు. ఈజిప్ట్ లో నైలు నదీ తీరంలో అమరాన్ని సూచించే పిరమిడ్ల దృశ్యం మనకు గిజా వద్ద కనబడుతుంది. క్రీస్తు పూర్వం 2589లో కుఫు అనే

రాజు మమ్మీని భద్రపరిచేందుకు ప్రపంచంలోని ఎత్తైన ఈ పిరమిడ్ ను కట్టారు. దీన్నే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని అంటారు. దీన్ని నిర్మించేందుకు దాదాపు 20 సంవత్సరాలు 100,000 మంది కార్మికులు పగలు రాత్రి కష్టపడి దీన్ని నిర్మించారు. క్రేన్లు, పుల్లీలు, లిఫ్ట్ల వంటి ఆధునిక యంత్రాలు ఏవీ లేని కాలంలో కూడా 1-5 టన్నుల బరువు ఉండే సున్నపురాయి దిమ్మలను వాడారు. ఏడాదికి 3 నెలల పాటు నల్లి నదికి వరదలు వచ్చినప్పుడు పడవల ద్వారా రాళ్లను ఇక్కడకు చేరవేసేవారు. ఇలా తెచ్చిన లక్షలాది భారీ రాళ్లను ఏడాది పొడవునా కొయ్య దిమ్మలు రాళ్లు ఉపయోగించి నాటి శిల్పులు దీన్ని నిర్మించారు. దొంగలు, దోపిడీదారుల చేతిలో మమ్మీలు పడకుండా అద్భుతమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పిరమిడ్లను నిర్మించారు. పిరమిడ్ల లోపల గోడలపై నగిశీలు చెక్కి వాటిలో బంగారు రేకులను తాపడం చేశారు. వర్షపు నీరు భూమిలోకి ఇంగిపోయేటట్లు పొరలు పొరలుగా కట్టారు. రహస్య మాళిగలు, కంటికి కనిపించని అరలు, దర్వాజాలు లెక్కలేనని నిర్మించారు. అందుకే ఈ పిరమిడ్లు, మమ్మీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికే పరిశోధకులకు చాలా ఏళ్లు పట్టింది. అలాగే స్ఫింక్స్ అనే అంతు చిక్కని రహస్యం అనే స్ఫింక్స్ అనే పిరమిడ్ కూడా దీంట్లో భాగంగా మనం చెప్పవచ్చు. గిజా పిరమిడ్ కు సమీపంలో ఎంతో నిగూఢంగా అంతు చిక్కని ప్రశ్నలా కనిపించే స్ఫింక్స్ అనే ఒక సింహపు శరీరము మానవ ముఖాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఎవరైనా వ్యక్తులు తమ ఆలోచనలు బయటికి చెప్పక నిగూఢంగా ఉంటే వారిని స్ఫింక్స్ తో పోలుస్తారు. దీనిని ఫారో ఖప్రి నిర్మించాడని, అందుకే స్ఫింక్స్ తల ఆయన తలను పోలి ఉన్నదనే ఒక ప్రతీతి. 66 అడుగుల ఎత్తు, 240 అడుగుల పొడవు గల దీని తల దాదాపు 4.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ స్ఫింక్స్ ను అక్కడ ఉన్న పిరమిడ్లను కాపలాగా నిర్మించారని అక్కడి వారు చెబుతారు. గిజాలోని ఈ పిరమిడ్లను తిలకించడానికి ఈజిప్ట్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు వెచ్చించి ఓపెన్ ఎయిర్ థియేటర్ ను నిర్మించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని దాదాపు ప్రశాంతంగా ఈజిప్ట్ పిరమిడ్ అందాలను మనం ఇప్పుడు చూడవచ్చును. అలాగే మానవ జాతి చరిత్రలో ఎన్నో తరాలు అంతరించాయి. తరతరాల అంతరాల్లో ఎందరో ప్రముఖ చక్రవర్తుల చరిత్రలు సమసిపోయాయి. కానీ ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు కేవలం ఒక భౌతిక కాయాలను భద్రపరచడానికే కాక ఆనాటి ఈజిప్ట్ ప్రజల సంస్కృతిని, మహోజ్వలమైన నాగరికతను ప్రపంచానికి ఎలుగెత్తి చూపుతూనే ఉన్నాయి. వాటిని నిర్మాణం జరిగి 1,000 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి చెక్కు చెదరకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అసంఖ్యాకమైన యాత్రికులు సంభ్రమాచార్యాలతో ముంచెత్తుతూనే ఉన్నాయి. రాచరికపు ఖ్యాతికి, అలనాటి వైభవానికి నిలువెత్తు తర్కాణాలుగా సమున్నతంగా నిలిచే పిరమిడ్లు ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.

ఆకాశవాణి హరిగర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. అతిథి డాక్టర్ గోవింద సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన జాతీయ పతాకం కేవలం మూడు రంగులతో కూడిన ఒక జెండా మాత్రమే కాదు. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతీక, దేశ ప్రజల ఐక్యతకు చిహ్నం. జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామక్రమం, పింగళి వెంకయ్య గారి సేవలు, చారిత్రక నేపథ్యం వంటి వివరాలు మనకు అందించేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, అసోసియేట్ ప్రొఫెసర్ చరిత్ర విభాగం, ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే. సార్ ముందుగా మీకు ఆకాశవాణి శ్రోతలకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారం.
0: సార్ కార్యక్రమంలో ముందుగా హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి, ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించబడిందంటారు?
1: హర్ ఘర్ తిరంగా, ఇంటింటికి మూవెన్నెల జెండా అనేది భారతదేశ స్వాతంత్ర రజోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం 2022 నుంచి ప్రారంభించిన ఒక చారిత్రక ప్రచారం. దీని ప్రకారం ప్రతి పౌరుడు తమ ఇళ్లపై, వారి నివాస గృహాలు కానీ, వాళ్ళ ఆఫీసు కానీ, దుకాణాలపైన కానీ జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా దేశం పట్ల తమకున్న భక్తిని, విశ్వాసాన్ని చాటుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎందుకు ఈ ఇళ్లపైన జెండాలు ఎగరవేయడము అంటే, గతంలో జెండాను అధికారికంగా సమావేశాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎగరవేసే కార్యక్రమం ఉండేది. అయితే రాను జెండా ప్రాధాన్యత దేశం యొక్క భక్తిభావము, దేశం పట్ల అభిమానంతో ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మొదలైంది సార్. దీని చారిత్రక నేపథ్యం, మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం అంటే మూడు రంగులు. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, అలాగని ఒక పేపరు కాదు. ఇది మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరియు మన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీక. దీనిని మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు 6వ దశలో, మన జెండాను తయారు చేసే దశలో, ఒక 6వ దశలో పింగళి వెంకయ్య గారు నమూనాను సమర్పిస్తే మన గాంధీజీ గారు దానిని ఆమోదించి కొద్ది చిన్న మార్పులతో ఇప్పుడు జాతీయ జెండాను మనకు అందించారు. తర్వాత కాలంలో రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించడము, ఆ ఫ్లాగ్ కోడ్ నిబంధనలు సవరణ చేయడము, అంటే ఈ కొన్ని కొన్ని నిబంధనలు జెండాను ఎగరేసే సందర్భంలో ఎటువంటి వస్తువులు, అంటే అది వస్త్రంతో చేసేదా, పాలిస్టరా, లేదా పేపరా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఏ సమయంలో జెండాను ఆవిష్కరించవచ్చు, రాత్రే, పగులు, ఈ తేడాలు. తర్వాత మనము ఆ జెండాను ఎగరవేసే దాంట్లో వ్యక్తిగత బంధం, అంటే ప్రతి ఒక్కరికి జెండా పట్ల గల మమకారం, దాని ద్వారా భారతదేశం పట్ల గల మన అంకిత భావం, భావోద్వేగం, జాతీయతా భావం, ఇవన్నీ పెంపొంది

0: ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే దేశభక్తిని మేల్కొలపడంలో కూడా ఈ జెండా యొక్క పాత్ర చాలా గొప్పది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ఈ జెండా ఆవిష్కరణలోనే మనకు అర్థమవుతుంది. అలాగే జాతి ఐక్యతను, మనమంతా భారతీయులము అనే ఒక ఐక్యతను చాటడంలో ముందుంటుంది. జెండాను చూసినా, జెండా పండుగలో, జెండా ఉత్సవాల్లో మనం పాల్గొన్నా, మనకు జాతి ఐక్యతను ఏ విధంగా చాటాలనేది ప్రతి ఒక్క భారతీయునికి, భారతదేశంలో నివసించే పౌరునికి జాతీయ జెండా ప్రాధాన్యత అర్థమయ్యే విధంగా మన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9 నుండి ఆగస్టు 17 వరకు హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇది దీనికున్న చారిత్రక నేపథ్యం.
1: సార్, భారత జాతీయ పతాకం రూపకల్పన ఎలా జరిగింది? దాని యొక్క పరిణామక్రమం వివరిస్తారా?
0: సార్, భారతదేశము పుణ్యభూమి. జాతీయ పతాకం రూపకల్పనకు మనము పరిణామక్రమాన్ని గన విశ్లేషిస్తే, ఈ జెండా అనేది మనకు ఆధునిక భారతదేశంలోనే రాలేదు. ముఖ్యంగా ఇతర దేశాల కన్నా మన భారతదేశంలో జెండాకు, మనకు, భారతీయులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ జెండా అనేది పురాణాలలో, ఇతిహాసాలలో, దేవాలయాలలో కూడా జెండా అంటే ధ్వజం. ఈ ధ్వజానికి ప్రాధాన్యత ఉంది. ఎలాగంటే, మనము పాత మూవీస్లో కానీ ఇతిహాసాల్లో మనం చదివేటప్పుడు యుద్ధాల్లో కానీ ఒక రాజు ఇంకొక రాజు మధ్య సంధి సంప్రదింపులు జరిగేటప్పుడు వారి వారి గుర్తులకు తగ్గట్టు వారి వెనక ఒక పతాకము అనేది ఉంటుంది. ఆ పతాకాన్ని ఆ రాజ్యం యొక్క రాజు గుర్తుగా భావించి ఆ పతాకానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే మనకు భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో కూడా ధ్వజము అని ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజము ఎందుకు అంటే, ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలు కానీ దేవాలయంలో ఉండే విగ్రహానికి, ఆ దేవునికి ప్రతినిధిగా ఒక ధ్వజాన్ని ప్రచారం, ఇప్పుడంటే ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమానికి విశేష ప్రచారం లభిస్తుంది. కానీ పూర్వకాలంలో ఈ ధ్వజమే ఒక ప్రచారకర్తగా, ధ్వజాన్ని అధిరోహించడము, ఆరోహించడం అనేది జరిగేది. అలాగే ధ్వజస్తంభానికి కూడా ప్రాధాన్యత ఉంది. మనము పురాణాలు గనక చూస్తే గరుడ, ఆంజనేయ, విశ్వక్సేనుడు ఈ ప్రతిమలన్నీ కూడా పతకాలుగా రూపొందించి యుద్ధాలలో, శాంతి సమావేశాల్లో ధ్వజం పైన ప్రతిమలను రూపొందించి ఏదైనా కార్యక్రమం ప్రారంభించేవాళ్ళు. అంతటి ప్రాముఖ్యత గల ధ్వజస్తంభము, ధ్వజానికి రాను రాను అది ఒక పతాకంగా మారి అలాగే జెండాగా మారింది. ఇది ఆధునిక భారతదేశానికి అన్వయిస్తే, ఈ జెండా రూపకల్పన అనేది ముఖ్యంగా 6 దశల్లో జెండా రూపకల్పన జరిగింది. ఇలా ఒక జెండాకున్న ప్రాధాన్యతను మన భారతీయ తత్వంతో మనం క్రమంగా వస్తూ భారతదేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో భాగమై వారి కింద బానిస సంఖ్యలతో బతుకుతున్న మన భారతీయులకు ఈ దశలు, 6 దశల్లో 1906 నుంచి ఈ జెండా ప్రాధాన్యత అనేది మనకు బాగా అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు మన భారతదేశంలో విదేశీయులు వచ్చినప్పుడు ప్రతి చోట వారు నౌకల్లో వచ్చినప్పుడు కానీ సముద్రాల్లో వారి నౌకలు, వారి ఓడలను గుర్తించడానికి వాళ్ళు జెండాను ఉపయోగించేవారు. అలాగా జెండాలు ఉపయోగించే దాంట్లో మన భారతదేశానికి కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం బ్రిటిష్ వారి పట్ల తిరుగుబాటు ధోరణి స్టార్ట్ అయ్యిందో, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులందరికీ జాతీయ ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో, అది వందే మాతర ఉద్యమంతో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మనకు జెండా ప్రాముఖ్యత అనేది బాగా అవగాహన వచ్చి 1906 ఆగస్టు 6వ తేదీన కోల్కతాలోని పారసీ బంగ్లాలో బగాన్ స్క్వేర్ అనే ఒక చోట మొట్టమొదటిసారిగా జెండాను మన భారతీయులు ఎగరవేసి ఆ జెండాకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు అడ్డు పట్టాలుగా ఉండే ఒక నమూనాను స్వీకరించి దానిపైన తామర పువ్వులు, దేవనాగరి లిపిలో వందే మాతరం అనే ఒక లిపి

తర్వాత ఎరుపు రంగులో సూర్యుడు మరియు నెలవంక గుర్తులను అమర్చినారు. అది మొదటి దశ. తర్వాత రెండవ దశకు వచ్చేసరికి 1907లో మేడం కామా గారు జెండాను పారిస్ లో విప్లవకారుల బృందం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాను రూపొందించి మేడం బికాజీ కామా ఆధ్వర్యంలో 1907లో జర్మనీలో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె ద్వారా ఈ జెండాను ఎగరవేశారు. అంటే ఇది రెండు

0: జెండా పైన నారింజ రంగు మాత్రం మారింది. మిగతా తామర పువ్వు 7 నక్షత్రాలను సూచిస్తూ 1907లో మేడం కామాగారి ఆధ్వర్యంలో ఇది 2వ దశ జెండాగా ఉంది. తర్వాత 3వ దశలో మన హోం రూల్ ఉద్యమం బాగా ఉధృతంగా జరిగేటప్పుడు లోకమాన్య తిలక్ గారు, అనీబీ సెంట్ గారు జాతీయ జెండా ఉండాలి మన ఉద్యమానికి అని తలచి బ్రిటిష్ వారి గుర్తైన యూనియన్ జాక్ ను మన జెండా పైన ముద్రించి మిగతా అంత పాత జెండాలు లాగా ఆ నమూనా లాగానే స్వీకరించి వాళ్ళు హోం రూల్ ఉద్యమాన్ని ఆ జెండా ద్వారా జరిపారు. ఇది 3వ దశ. తర్వాత 4వ దశ 1921లో మొదటిసారిగా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు ఎరుపు ఆకుపచ్చ ఈ రంగులు రెండింటిని తీసుకొని ఎరుపు హిందువులకు చిహ్నంగా, ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నంగా ఒక నమూనా జెండాను రూపొందించి చేసుకున్నారు. గాంధీజీ తర్వాత ఆ 2 కలర్లలో మధ్యలో తెలుపు రంగు పెట్టి చరక అంటే రాట్నమును చేర్చు అని పింగళి వెంకయ్య గారికి సూచిస్తే గాంధీ సూచనను ఆమోదంగా తీసుకొని పింగళి వెంకయ్య గారు ఒక జెండాను రూపొందించారు. ఇదే జెండాను స్వరాజ్ జెండా అని అంటారు. అయితే స్వరాజ్ జెండా, స్వరాజ్ ఉద్యమం జరిగేటప్పుడు ఈ ఎరుపు ఆకుపచ్చ రంగులు మతానికి దగ్గరగా ఉన్నాయి అని కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ జెండాను 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కొద్ది మార్పులతో చారిత్రాత్మక తీర్మానం చేసి ఆ జెండాను ఆమోదించారు. ఆ మార్పులు ఏమి అంటే పైన నారింజ రంగు, మధ్యలో తెలుపు, అడుగు భాగాన ఆకుపచ్చ ఈ రంగులు తీసుకొని మధ్యలో గాంధీ గారి సూచనలు తగ్గట్టు చరక రాట్నం అదే నమూనాలో ఉంచి ఈ 1931లో స్వరాజ్ జెండా అనే ఒక జెండా వచ్చింది. ఈ జెండా తర్వాత దీని నమూనాను 6వ దశలో 1947లో రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకాన్ని భారత జాతికి ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో చారిత్రాత్మక పరిణామంలో జరిగిన మార్పులు చేర్పులను అన్నిటినీ తీసుకొని ఒక జెండాను రూపొందించాలని వాళ్ళు సారనాథ్ స్థూపంలో ఉన్న అశోక చక్రాన్ని 24 స్పోక్స్ ఆ చక్రాన్ని తెలుపు రంగు మధ్యలో ఉంచి పైన కాషాయం కింద ఆకుపచ్చ ఈ రంగులతో దీర్ఘచతురస్రాకారంలో గల ఈ జెండాను మన జాతికి అందించారు. ఇది చారిత్రక పరిణామం స్టెప్ బై స్టెప్.
1: సర్, భారత జాతీయ పతాక రూపకల్పనలో పింగళి వెంకయ్య గారి సేవలను ఏ విధంగా విశ్లేషిస్తారు?
0: పింగళి వెంకయ్య గారు భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన జాతీయ పతాక నిర్మాత. మన తెలుగు వారైన పింగళి వెంకయ్య గారు మన దేశానికి ఒక జెండాను అందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కృష్ణా జిల్లా దివి తాలూకాలో బట్ల పెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తారీఖున జన్మించాడు. 19 ఏళ్ల వయసులోనే భారత సైన్యంలో చేరి భారతదేశం తరపున దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఒక సంకల్పంతో రైల్వేలో గార్డుగా పనిచేశాడు. దేశ స్వాతంత్రానికి సేవ చేయాలనే తపనతో రహస్య విప్లవ సంఘాలలో కూడా కలిసి పనిచేశాడు. అయితే పింగళి వెంకయ్య గారికి వ్యవసాయం అంటే మంచి అభిరుచి. నూతన వంగడాలు, ఉత్పత్తి విధానాలు ఏ విధంగా ఉండాలి, వ్యవసాయంలో ఆధునిక పోకడలను కనిపెట్టడం ఇలాంటివన్నీ పింగళి వెంకయ్య గారికి ఇష్టం కావున వ్యవసాయదారునిగా కూడా ఉంటూ బ్రిటన్లో రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాత బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి ఇండియాకు ఒక జాతీయ పతాకం అనే ఒక పుస్తకాన్ని రూపొందించాడు. అనేక దేశాల్లో ఉండే జెండాలను అన్నిటినీ శోధించి పరిశీలించి జెండాల మీద పరిశోధన చేస్తూ వచ్చినాడు. అయితే ఈ జెండాల మీద పరిశోధన చేసే క్రమంలో మన ఆంధ్రదేశంలోనే 1921లో విజయవాడలో జరిగిన చారిత్రాత్మకమైన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో జెండాల మీద పరిశోధనలు చేసే

0: పింగళ వెంకయ్య గారిని మన గాంధీ గారు పిలిచి మన భారతదేశానికి మన జాతికి తగ్గట్టుగా ఒక జెండాను రూపొందించమని ఆదేశిస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్న జెండాను మన పింగళ వెంకయ్య గారు రూపొందించారు. తర్వాత కొద్దిపాటి మార్పులతో అది నమూనా మారి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఆ మహానుభావుడు అందించిన జెండాను మన జాతీయ జెండాగా మనం ప్రకటించుకొని జాతీయ జెండాను గౌరవించుకుంటున్నాం. అలాంటి పింగళ వెంకయ్య గారు 1963 జూలై 4న విజయవాడలో పరమపదించారు.
1: జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మరియు అశోక చక్రం సూచించే విలువలేమిటి సార్?
0: జాతీయ జెండాలో రంగులు, ఫస్ట్ ఒక జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటూ పైవైపున కాషాయం, ముందు ఎరుపు రంగు ఉండేది, ఆ తర్వాత అదే ప్లేస్లో కాషాయం రంగును చేర్చారు. ఆ కాషాయము ఎందుకు కాషాయాన్ని తీసుకున్నారు అంటే కాషాయ రంగు ఉత్సాహము, ధైర్యము, త్యాగం వీటికి గుర్తుగా ఉంటుంది. మనము ఈ కాషాయ జెండా అనేది భారతీయత కూడా ఆ కాషాయం రంగులో వ్యక్తపరుస్తుంది. కాబట్టి మనము జెండా ప్రధానమైన పై భాగాన కాషాయాన్ని తీసుకున్నాం. తర్వాత మధ్యలో మధ్య భాగాన తెలుపు, ఈ తెలుపు శుద్ధ సత్వగుణానికి నిదర్శనం, అలాగే సత్యానికి, శాంతికి కూడా గుర్తు. ఈ తెలుపు రంగు అనేది చాలా పవిత్రమైనదిగా, ఆ తెలుపు రంగులోనే మన దేశానికి, మన శ్రామిక శక్తికి ముందు నుంచి స్వశక్తితో ఎదిగే భారతీయులం కాబట్టి మనము తెలుపులో రాట్నం అంటే చరక దాన్ని ఇవ్వమని మహాత్మా గాంధీ గారు వెంకయ్య గారికి చెప్తే అప్పుడు రాట్నం పెట్టారు. తర్వాత మన జాతీయ పరిషత్తు రాట్నం బదులుగా ప్రపంచ దేశాల సరసన మన జెండా నిలబడాలి అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనమైన అశోకుని పాలనలోని ధర్మచక్రము, ఈ ధర్మచక్రాన్ని 24 స్పోక్స్తో ఉండే ధర్మచక్రాన్ని ఆ తెలుపు రంగు పైన నీలం రంగులో తెలుపు పైన ముద్రించినారు. ఈ ఇది దీన్ని అశోక చక్రాన్ని అంటాము. అశోక చక్రం చరిత్రలో మనము చాలా ఇంపార్టెంట్. ఈ అశోక చక్రాన్ని సారనాథ్లో ఉండే ఒక అశోక స్తంభం నుంచి తీసుకొని మనం తెలుపు రంగు మీద పెట్టాం. ఎందుకు అశోక చక్రాన్నే తీసుకున్నాము అంటే ప్రాచీన చరిత్రను కూడా గమనిస్తే చక్రాన్ని ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచి మానవుని గమనం అనేది స్టార్ట్ అయ్యింది. అనేక విధాలుగా ఊహించని విధంగా మానవ జీవితంలో మార్పులు వచ్చాయి. ఆ చక్రం మొదట్లో మామూలు సాధారణమైన చక్రంగా ఉండి తర్వాత యాంత్రికాల్లో కూడా చక్రము దూసుకుపోతూ, అభివృద్ధిలో దూసుకుపోతూ చక్రానికి తిరుగులేదు, చక్రం ఉంటే ఇంకా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ అశోక చక్రాన్ని తీసుకొని గమనానికి చిహ్నంగా తెలుపు రంగు పైన అశోక చక్రాన్ని ఉంచారు. అలాగే అశోక చక్రం కింద ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి నిదర్శనం. మన భారతదేశ ఆర్థిక మూలాలు బాగా పుష్టిగా ఉండాలి అంటే వ్యవసాయము వెన్నెముక కానుక ఆకుపచ్చ రంగు రైతన్నలకు, కష్టపడే వారికి సౌభాగ్యానికి చిహ్నంగా తీసుకున్నారు కాబట్టి అడుగు భాగాన ఆకుపచ్చను చేర్చినారు.
1: సార్, స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ పతాకం ప్రజల్లో దేశభక్తి, ఐక్యతను ఏ విధంగా పెంపొందించిందంటారు?
0: స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ జెండా ఐక్యత అనేది చాలా విశాలమైన భావన. ఎందుకంటే మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ మహనీయులు వారి భావోద్వేగాలను మనం చదివినా, మనం అర్థం చేసుకున్న స్వాతంత్ర ఉద్యమంలో జెండాకు విశేషమైన ప్రాధాన్యత ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జెండా భారతీయులందరినీ భిన్నత్వంలో ఏకత్వంను చూపించింది, ప్రతిబింబించింది భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే భారతదేశంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రజలు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే దాంట్లో జాతి

0: జెండా చాలా గొప్పగా పోషించింది పాత్ర. అలాగే బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ అనే కుటిల పన్నాగాలను తిప్పి కొట్టగలిగిన ఏకైక ఆయుధం మన జాతీయ జెండానే. ఎందుకంటే ఆ బ్రిటిష్ వారి కుటల పన్నాగాలను, వారి ప్రలోభాలను భారతీయులు ఆ జెండాను చూసిన, జెండాకు ఇచ్చిన విలువకు భారతీయులందరూ త్యాగానికి, శాంతికి, స్వయం సమృద్ధికి ఈ జెండా చిహ్నము. కనుక జెండాను జాతీయ ఉద్యమంలో చాలా చక్కగా ప్రతిబింబించుకున్నారు. అలాగే భారతీయులు వారి ఆత్మ గౌరవాన్ని, బ్రిటిష్ వారు జెండా మీద అనేక ఆంక్షలు విధించారు, అనేక సందర్భాల్లో జెండా ఎగరవేయకూడదు, జెండాను మీరు అసలు చేత పట్టుకోకూడదని కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ప్రజలు ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా జెండాను చేతల నుంచి కింద పడకుండా ఒకరికొకరు చేతులు మార్చుకోనైనా జెండాను ఎత్తులో నిలబెట్టి బ్రిటిష్ వారికి ఒక సవాలు విసిరారు. ఈ సవాలు విసిరంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఉద్యమకారులు ఈ జెండాను చూస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. జెండాను ఏ విధంగా కూడా నేలపాలు కాకుండా భారతీయులందరూ దేశ గౌరవాన్ని కాపాడారు. అమరవీరుల త్యాగం నిజంగా వృధా పోదనే దానికి ఒక చిన్న ఉదాహరణ. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాంలో 17 సంవత్సరాల బాలిక కనకలత బారువా అనే అమ్మాయి, బ్రిటిష్ వారు జెండాను మీరు చేతిలో పట్టుకుంటే మేము తుపాకీతో కాలుస్తాము అని హెచ్చరించినా గాని ఆ అమ్మాయి బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా జెండా పట్టుకొని పోలీస్ స్టేషన్ పైన జెండా నాటాలని చెప్పి 17 ఏళ్ల బాలిక జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. ఇట్లా భారతదేశంలో అనేక చోట్ల ఇట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణలన్నింటినీ మన జాతీయోద్యమానికి ప్రతి ఒక్కరూ అన్వయించుకొని జెండా పైన అనేక ప్రార్థనలు చేసుకున్నారు. దేశభక్తి గీతాలు వచ్చాయి. జెండా ఉంచా రహే హమారా అంటే జెండాను ఎంతో ఉన్నతంగా ఎంతో ఎత్తులో నిలబెట్టాలి అని ప్రతి ఒక్కరూ దేశభక్తి గీతాలు పాడుకుంటూ జాతీయోద్యమంలో ఒక ఉత్సాహంతో పాల్గొన్నారు. అలాగే క్రమశిక్షణతో కూడా జెండా కనపడిందంటే భారతీయులకు అలవాటుగా ఆటోమేటిక్ గా క్రమశిక్షణ అనేది వస్తుంది. అంత గొప్పతనం గల జెండా భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది.
1: సార్, మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, మన భారత జెండా నియమావళి అని ఉంది కదా సార్. సో దీని ప్రకారం ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏంటి?
0: చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే మన భారతదేశ జెండా నియమావళి భారతీయుల్లో ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఎందుకు? గతంలో జెండా కాగితము, వస్త్రం కొన్ని దానిలపైనే రూపొందించాలి. తర్వాత ఈ జెండా నియమావళి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు కొంచెం సరళతరం చేశారు. ఎందుకంటే కాలక్రమేణా పాలిస్టరు, కాటను, ఉన్ని, పట్టు లేదా ఖాది ఇట్లాంటి దానితో కూడా జెండాను తయారు చేయాలి. అయితే జెండాను తయారు చేసేటప్పుడు జెండా దీర్ఘచతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలోనే ఉండాలి. పైన నారింజ రంగు పట్టి ఉండాలి. ఎప్పుడు కూడా జెండాను కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది. చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ ఆకుపచ్చ రంగును పైకి తీసి కాషాయ రంగును కింద వచ్చేట్టుగా చేస్తారు. దీన్ని తలక్రిందులుగా ఎగరవేయడం అంటారు. ఇది ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే జెండా కోడ్ ప్రకారము ఇది వ్యతిరేకం. ఎప్పుడు కాషాయ రంగు పైన మాత్రమే ఉండాలి. అలాగే జెండా ఎంతో ఎత్తులో ఉండాలి. జెండా కన్నా ఎత్తు ఏది ఉండకూడదు. ఎత్తు ఏ ఇతర జెండాలు గాని, ఇతర గుర్తులు గాని, ఈ ప్రాధాన్యత ఉన్న ఏ వస్తువు నమూనాలు కూడా మన జాతీయ జెండా కన్నా ఎత్తులో ఉండకూడదు. భారతదేశ జెండానే ఎత్తులో ఉండాలి. అలాగే ఇతర దేశాల జెండాలతో మన జెండాను ఎప్పుడూ పోల్చకూడదు. ఎందుకంటే అన్ని దేశాల జెండాల కన్నా మన భారతదేశ జెండా చాలా గొప్పది. అలాగే జెండాను మనము అలంకరణలుగా కూడా వాడకూడదు. ఈ నేటి యువత అలంకరణలుగా వాడతారు. ఎందుకు? హ్యాట్ మీద పెట్టుకోవడము, తర్వాత దాన్ని చేతి రుమాలుగా మార్చుకోవడము, అలాగే నడుము కింద భాగం ఇట్లా వస్త్రంగా ధరించడము, వస్త్రాల పైన ముద్రికలుగా జాతీయ జెండాను ఉంచడము, ఇవన్నీ చేస్తారు. ఇవి చేయకూడదు. అలాగే జెండా ఎప్పుడు కూడా నేలను తాకకూడదు, నీటిని తాకకూడదు.

0: మన జెండా పొరపాటున కూడా కింద పడకూడదు. కింద పడితే వెంటనే తీసేసి పైన ఉండాలి. ఎందుకంటే మన జెండా ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. అలాగే జెండా పైన రాతలు రాయడం ఉండకూడదు. ఎందుకంటే మనకు అలవాటు, ఏదైనా చారిత్రక ప్రాధాన్యత ఉండే దానిపైన మన యువత తెలుసో తెలియకో వాళ్ళ పేర్లు కానీ, అట్లాగే జెండా పైన ఎటువంటి రాతలు కూడా రాయకూడదు. జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ జెండాని కిందికి దించేటప్పుడు చాలా గౌరవప్రదమైన వీడ్కోలుతో జెండాను దించాలి. అంతేగాని ఎలాగంటే అలా జెండాను తీసేయడము, పక్కన పడేయడము ఇవన్నీ కూడా చేయకూడదు. ఈ మనకు వచ్చిన 2022లో జెండా నిబంధనల ప్రకారం ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్లకు ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అని తెలుసుకోవాలి. చాలా మంది అవగాహన లేక లేదా జెండా నియమావళి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు ఆ జెండాను తలకిందలుగా ఎగురువేయడం, చిరిగిన జెండాను వాడడం, రంగుపోయిన జెండాను వాడడం, నలిగిపోయిన జెండాను వాడడం, జెండాను వాడిన తర్వాత రోడ్ల పైన పడేయడం, డ్రైనేజీలో చెత్త బుట్టల్లో వేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మనము ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. జెండా యొక్క ప్రాధాన్యతను ప్రతి పౌరునికి తెలిసేలా మనం అవగాహన సదస్సులు, మీ రేడియోలు, టీవీలు ఇలాంటి ద్వారా ప్రజల్లో మనం అవగాహన చేస్తే చాలా వరకు ఈ జెండా నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవచ్చు.
1: సార్, కార్యక్రమంలో చివరగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంత ముఖ్యమంటారు?
0: సార్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జాతిని బలోపేతం చేయడంలో ఒక ఆయుధం లాంటిది. భారతదేశ మూల స్తంభాలైన రాజ్యాంగం విలువలు, జాతీయత సమైక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల దైనందిన జీవితాల్లోకి ఈ ప్రచారం, హర్ ఘర్ తిరంగా అనే ప్రచారం తీసుకెళ్తుంది. ప్రజల్లో చైతన్యం కలిగించే ఒక గొప్ప సాధనంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలోని Article 51A ప్రకారం జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు ఖచ్చితంగా గౌరవించాలనేది ఒక ప్రాథమిక విధి. కాబట్టి ఇట్లాంటి హర్ ఘర్ తిరంగా ప్రచారం చేయడం వల్ల రాజ్యాంగ పీఠికలోని సమానత్వము, సోదరభావము అనేది రూపొందుతుంది. చివరగా మన భారతీయుల అజెండాలు అందరివి వేరైనా జెండా మాత్రము ఒకటే అనే నినాదం బ్రిటిష్ వారు మనల్ని విభజించాలని చూసి పరిపాలించినప్పటి నుంచి మనము ఆ అజెండాతోనే స్వాతంత్రోద్యమం ఫలాలు తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ మహాత్ముల త్యాగ ఫలాలకు అనుగుణంగా స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామంటే వీటన్నిటినీ కారణం ఏకం చేసింది మాత్రం మన జాతీయ జెండా అని చెప్పగలం సార్.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హర్ ఘర్ తిరంగా సందర్భంగా మన జాతీయ పతాకంకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఉంటారు. మరి మీరు చేసిన వాట్సాప్ నెంబర్ 0248881213. మరి విజయవాడ కోడ్ 0866. మరి ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు ఏ చిత్రం నుంచి పాటనని కోరుకోవచ్చు. మరి ఈనాటి రావోయే అతిథి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్, మరి వీరందరూ కోరుతున్నారు గర్జన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండపాట, గీతరచన సీనారాయణ రెడ్డి. మరి లక్ష్మీనారాయణ గారి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేరు

0: తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన మరి వీరందరూ కోరుతున్నారు. గౌతమి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన సిరివెన్నెల మరి వీరి కోసం ఈ పాట

మరి నటి రావతి ది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరి వీరందరూ వీరు కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి చక్రి పాడిన పాట. గీతరచన సాయి శ్రీహర్ష, మరి శ్రీనివాసరావు గారి కోసం ఈ పాట.

మరి నటి రావైతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేద ఆయేష మరి వీరందరూ కోరుతున్నారు భరతసింహారెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాల

ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటని కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుజాత పండు పాట, గీతరచన సిరివెన్నెల. మరి ప్రతాప్ గారి కోసం ఈ పాట

ఇనటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి మల్లిక్, లలిత, మరి వీరు కోరుతున్నారు భక్త రఘునాథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. గీత రచన సముద్రాల సీనియర్ మరి మల్లిక్ గారి కోసం ఈ పాట

0: మీరు ఇంతవరకు రావతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

లో చిత్రగీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

అలౌక్యం చిత్రం నుంచి ధనుంజయ్ రమ్య బిహార పండుపాట, గీత రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రేస్ గుర్రం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పండు పాట. గీత రచన వరికుప్పల యాదగిరి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నరసింహనాయుడు చిత్రం నుంచి హరిహరన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ

0: గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత పాటని నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ కల్పన పడిన పాట, గీత రచన సిరివెన్నెల.
1: శివ శివమూర్తి విగణనాథ,
2: శివ శివమూర్తి విగణనాథ,
1: శివుని కుమారుడవు గణనాథ,
2: శివుని కుమారుడవు గణనాథ,
1: చల్ సిరికి హరికి మనువంట,
2: సిరికి హరికి మనువంట,
1: వై బళరే అనరాజనమంతా,
2: బళరే అనరాజనమంతా,
1: కల్ కల్లు మంటూ గంజి కట్టి చిందు కొట్టి జగమంతా,

మీరు ఇంతవరకు గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట 7xG బృందావన కాలనీ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీతరచన ఏఎం రత్నం, శివ గణేష్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీత రచన సిరివెన్నెల.
1: శివ పూజకు చివురించిన సిరి సిరి.

0: Benchmark domestic equity indices were trading around 0.5% lower in forenoon trade today. The Sensex slipped 431 points to 78,111, while the Nifty dropped 135 points to 24,449 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏక చిత్ర గీతాలు వింటారు. ఈరోజు ఇల్లరికం చిత్రం నుంచి పాటలు వింటారు.

0: ద్విచక్రవర్తి.
1: యూదానికి నిపుణుడు ఎవ్వడు?
2: ధర్మజుడు.
1: తప్పు తప్పు, శకుని. అన్నదమ్ముల పోరాటంలో తంగు దూచుకుని కూల్చిందెవడో?
2: భీముడు.
1: తప్పు తప్పు, రాముడు.

తలచే వాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లకి.

0: 1959లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన ఇల్లరికం చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ 2:00 వరకు, రాజ్యసభ 12:00 వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11:00 లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరి

0: పరిష్కరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
1: सदन में चर्चा हो, प्रश्नकाल हो और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार हैं. सदन चलना चाहिए.
0: నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట్ర పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూ ప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలేస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా

0: దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి ఈనాటి కార్యక్రమంలో వయోజనులు, జీవన విధానం, ధన్వంతరి ఆచార్య గారితో పరిచయం వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆంగ్ల వైద్యంతో పాటు ఆయుర్వేద వైద్యంలో కూడా నిష్ణాతులైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మనం కలుసుకుంటున్నాం. వారు కృష్ణా జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు. ఆచార్య గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మా ఆకాశవాణి శ్రోతలకు మీ సలహాలు, సూచనలు వృద్ధులకు, వయోజనులకు అందించాలని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది.
3: చాలా సంతోషం అండి. ఈరోజు ఇది ఒక సదవకాశంగా భావించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చా కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. అలాగే వృద్ధ ఆశ్రమాల యొక్క అవసరం కూడా రోజురోజుకి పెరుగుతోంది. కానీ మన భారతీయ జీవన విధానంలో వృద్ధాశ్రమాలకు ఒకప్పుడు అసలు చోటే లేదు. నేడు వీటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల.
2: ఇప్పుడు అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఒకప్పుడు ఈ వృద్ధాశ్రమాల అవసరం లేదు, ఉండేది కాదు.
3: అవును.
2: ఎందుకంటే ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు

0: ఉండేవి. అవును, ఒకరికొకరు ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తూ ఎటువంటి లోటుపాట్లు ఉండేవి కాదు కదండి. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి, అది కూడా ఒక కారణమేమో.
1: అవునండి, జీవన విధానంలోనే మార్పు వచ్చింది. ఇది మీరు అన్నట్టుగా ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉన్న రోజుల్లో ఈ పెద్దవాళ్ళ యొక్క అవసరాలు కూడా చాలా ఉండేవి కూడా. అన్యోన్యంగా అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి మూడు తరాల వాళ్ళు కలిసి ఉండటం అని అంటే ఆ రోజుల్లో సర్వసామాన్యమైనటువంటి విషయంగా ఉండేది.
0: అది సాధ్యమైంది.
1: సాధ్యమైంది.
0: అయితే ఇప్పుడు వయోజనులు జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందనే దాన్ని మీరు వివరించండి. ఏ వయసు వారిని మనం వయోజనులుగా పరిగణించాలండి?
1: ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కోక తప్పదు. కానీ ఎవరు వృద్ధులు అనేటువంటిది ఎవళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నా అది అంత తేలిగ్గా తెలిసేటువంటి విషయం కాదు. ఓపికలు తగ్గగానే వృద్ధుడయ్యాడు అనుకోవటానికి వీల్లేదు. అట్టాగే ఈ వృద్ధాప్యం శారీరకంగా వచ్చిన వృద్ధాప్యం, మానసిక వృద్ధాప్యం కూడా ఉంటుంది. ఒకళ్ళు మానసికంగా చాలా తొందరగా వృద్ధాప్యాన్ని పొందుతారు, వాళ్ళది ప్రీసెనిలిటీ అంటాం మనం.
0: అంటే దానికి కారణం ఏంటండి?
1: దానికి ముఖ్యంగా ఏంటంటే శరీరము మనస్సు. జీవితం అంటేనే శరీర సంయోగ ఆత్మ. అందుకని ఈ ఆత్మ, మనస్సు, శరీరము ఇవన్నీ కలిస్తేనే జీవితం. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సుకి అనారోగ్యం ఏర్పడుతుంది. మానసిక అనారోగ్యం వల్ల వేరే వేరే డిప్రెషన్స్, ఆలోచనలు, తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమడలేక ఎన్నో రకాల బాధలతో ఉండి తనకి తానుగా మానసికంగా కుంగిపోతాడు. ఏ పని చేయలేడు, చెయ్యాలన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. అంటే తను ఆత్మవిశ్వాసంలో లోపం ఏర్పడి తద్వారా నేనేం చేయలేనేమో అన్నటువంటి భావంతో దాన్ని బట్టి శరీరంలో కూడా మార్పులు వస్తాయి.
0: అంటే మానసికంగా ఆలోచనల వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయంటారు.
1: ఎందుకు వస్తాయి అని అంటే ఆకలి తగ్గిపోతుంది. ఆకలి మనస్సుకి సంబంధం ఉన్నది. మనస్సు బాగుంటే ఆకలి వేస్తుంది, మనస్సు బాగుండనప్పుడు ఆకలి పోయి ఆహారం తగ్గుతుంది. కాబట్టి శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శరీరం శుష్కిస్తుంది. అంటే ఒక 40 ఏళ్ళవాడు 60 ఏళ్ళవాడిలా కనబడతాడు. అది ప్రీసెనిలిటీ అని అంటాం మనం. ఈ అకాల వార్ధక్యం వస్తుంది. మరి అలాంటప్పుడు అసలు వృద్ధుడెవరు?
0: మరి వృద్ధాప్య లక్షణాలు ఏమిటి?
1: వృద్ధాప్యానికి మంచి లక్షణాలు చక్కగా మన భారతీయ వైద్య విధానంలో చెప్పడం జరిగింది. భారతీయ వైద్య విధానం అంతా కూడా 8 విభాగాలుగా విభజింపబడింది. నేటికి అలోపతి వైద్యం కూడా ఆ 8 విధానాలే. 9వ విధానం ఎక్కడా లేదు ఇప్పటి వరకు కూడా. అది కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వృషాన్. ఈ జర అనేటువంటిది వృద్ధుల్ని గురించి చెప్పినటువంటి వైద్య విధానం. దీన్నే జీరియాట్రిక్స్ అని అంటున్నారు. దీనికి ఒక మనిషి చెందాలి అని అంటే అతను వృద్ధుడై ఉండాలి. కాబట్టి ఎవరు ఆ వృద్ధుడు అని తనకి తాను తెలుసుకోవాలనుకున్నా ఆయుర్వేద వైద్య విధానంలో మొట్టమొదట పితామహుడైనటువంటి చరకుడు చక్కని చెప్పాడు. గాత్రం సంకుచితం, గతి విగళిత, భ్రష్టాచ దంతావళి, దృష్టిర్నశ్యతి బధిరత, గాత్రంచ లాలాయతే అని అంటూ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పాడు. తత్రాపి మిత్రో బంధుజన సర్వే, భార్యాపి న శ్రూయతే, హా కష్టం జీర్ణవయస, పుత్రోపి అమిత్రాయతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దీని భావం నేను చెబుతాను. మొట్టమొదట తనకి ఇప్పటివరకు ఉన్నటువంటి చక్కగా నిగనిగలాడేటువంటి శరీరం నెమ్మదిగా ముడతలు పడి కొంచెం తగ్గినట్టుగా అనిపించి ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆ ఉత్సాహాలు తగ్గుతాయి, సంకుచితం అవుతుంది. గతిరు విగళిత, ఇదివరకు దర్జాగా నడిచేటువంటి వాడు ఇప్పుడు కొంచెం పక్కకి తూలుడు తూలుడుగా అనిపిస్తుందిట. నెమ్మదిగా పళ్ళు కదిలినట్టుగాను పళ్ళకి సంబంధించిన బాధలు వస్తాయి. ఒకప్పుడు చక్కగా చదవగలిగేవాడు, దూరాన్ని కూడా గుర్తుపట్టేటువంటి వాళ్ళకి దృష్టిర్నశ్యతి, దృష్టిలో లోపాలు వస్తాయి. దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ, నెమ్మదిగా వినికిడిలో కూడా ఆ ఏమిటి అని మళ్ళా అడిగేటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవే కాకుండా మొహంలో ఏజింగ్ ఫోల్డ్స్ అని అందరికీ వస్తాయి కొంత వయస్సు వచ్చేవాటికి. ఆ ఫోల్డ్స్ బాగా పెరిగినప్పుడు మన మూతి చివరల్లో కిందకి జారి దాంట్లోంచి మనకి తెలియకుండానే నోటో లాలాజలం బయటికి కారుతుంది. ఇవన్నీ గాత్రంచ లాలా అయితే ఎవరన్నా చూశారేమో అని నెమ్మదిగా గొడ్డాడ్డం పెట్టుకుంటారు.

0: జేబురుమాలలు పక్కన పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా తనలో వచ్చే మార్పును బట్టి ఆహా నాకు వృద్ధాప్యం వచ్చింది అని అనుకోవాలట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఎవరన్నా ఇంటికి వస్తారు బంధువులో మిత్రులో ఎవరో ఒకళ్ళు, ఇదివరకైతే ఏం తాతయ్య బాగున్నావా అని ముందు ఇతన్ని పలకరించేవాళ్ళు. ఇప్పుడు ఈయన సంపాదన పోయింది, రిటైర్ అయిపోయాడు, అక్కడ ఎదురుకుండా కూర్చున్న ఈయనతో మాట్లాడారట ఆ వచ్చిన వాళ్ళు. లోపలికి వెళ్ళి తన కొడుకులనో తన భార్యనో కోడలనో ఎవరినో పలకరించి వెడుతూ వెడుతూ అట పలకరిస్తే పలకరిస్తారు, లేకపోతే చూసి చూడనట్టు వెళ్ళిపోతారట. ఇది సామాజికమైనటువంటి మార్పు. అదే కాకుండా ఇదిగో ఇలా జరిగింది చూసావా అని కట్టుకున్న భార్యకి చెబితే ఆ భార్య కూడా పెద్దగా పట్టించుకోదు. అన్నిటికన్నా పుత్రోపి అమిత్రాయితే, నీ మాట వింటూ నీకు అనుకువగా ఉండి నీకు పుట్టి నీతో పెరగబడ్డటువంటి పుత్రుడు ఒక్కొక్కప్పుడు విభేదిస్తే అతను నీ మాటే వినడు, ఆటే మాట్లాడితే నీతో విభేదించడమే కాకుండా శత్రుత్వం కూడా పెంచుకుంటాడు, అసలు మాట్లాడటమే మానేస్తాడు. అప్పుడు నీ వృద్ధాప్యం పర్ఫెక్షన్ పరిణతి చెందిందని అనుకో. ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానంలో జీవితంలో కలిగే మార్పుల్ని ఇలా చెబుతూ ఎవళ్ళకి వాళ్ళు నా వయస్సు ఏమైనా అయిపోతుందా అని తెలుసుకోవటానికి మొట్టమొదటిగా తన నడకలో మార్పు రావటం, పళ్ళూడిపోవటం, దృష్టిలో మార్పు రావటం, వీటన్నిటినీ బట్టి ఏదో తల తిరిగినట్టుగా ఉంటాం. ఇలాంటి మార్పుల్ని బట్టి నాకు వృద్ధాప్యం వచ్చింది అని అనుకోవాలి. వృద్ధాప్య లక్షణాలు కూడా ఇవే.
1: వృద్ధాప్య లక్షణాలు వచ్చాక వారి గురించి వారు తెలుసుకున్నాక వారు ఏ విధంగా ఉండాలి, వారికి చెప్పేవారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వయసులో మిగతా వారందరూ ఆ కుటుంబంలో ఆయనకన్నా చిన్నవారు, కొంతమంది చెప్పలేరు, కొంతమంది వారికే తెలియకపోవచ్చు, అయితే వీరు తెలుసుకున్నాక వీరు ఎలా ఉంటే బాగుంటుంది, వీరి జీవన విధానంలో వీళ్ళు ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుంది?
0: వయసు వచ్చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక వ్యక్తి తను సంపాదిస్తూ సమాజానికి ఉపయోగించేటువంటి వయస్సు ఏదో ఉద్యోగమో వ్యాపారమో వృత్తి వ్యాపారాలు చేసి తనకి తాను సంపాదించుకున్నాడు, అలాగే 10 మందికి ఉపయోగించాడు, అది 60 సంవత్సరాలు వచ్చేపటికి చెత్తులు ఉడుగుతాయి. అందుకనే మన వాళ్ళు రిటైర్మెంట్ కూడా అదే వయస్సుకు పెట్టి ఇక విశ్రాంతి తీసుకో అని అన్నారు. అంటే విశ్రాంతి అవసరం అన్నమాట. కాబట్టి అది ఆ 60 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళు దాదాపు జనాభాలో దాదాపు ఇప్పుడు అంటే 50% ఆఫ్ పాపులేషన్, 40-60 లోపు ప్రొడక్టివ్ ఏజ్ అంటారు దాన్ని, ఆ వయస్సు వాళ్ళు ఉన్నారు. ఇక 60 తర్వాత అంటే ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు దాదాపు అంటే ఇప్పుడు వృద్ధుల్లోనే 80 తర్వాత వాళ్ళని సూపర్ సీనియర్ సిటిజన్స్ అన్నారు.
1: ఒకనొకప్పుడు 90 దాటితే 100 సంవత్సరాలు దాటితే అనేవారు.
0: అవును, అతి వృద్ధులు అనమాట వాళ్ళు. వాళ్ళని కూడా కలుపుకుని 60 తర్వాత ఉండేవాళ్ళు 25-30% ఉన్నారు పాపులేషన్. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వృద్ధులు సరిగ్గా సవ్యంగా గనక లేకపోతే సమాజానికి ఒక రకమైనటువంటి బాధని బాధ్యతని బరువుని పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళకి కూడా జీవనం కాస్త దుర్భరం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఆచరించవలసినవి ఆచరించకూడనివి కూడా ఉన్నాయి. వయస్సు దాదాపు అంటే 60 సంవత్సరాలు వచ్చిందంటే ఆల్మోస్ట్ పండిపోయిన వయస్సు అనే అంటాం. ఈ పండిపోయినటువంటి వయస్సులో ఈ 10 సూత్రాలు ఉన్నాయి. మనం గనక గమనించినట్టయితే సమాజంలో 2 రకాల వృద్ధులు ఉన్నారు అని అంటే, వస్తుత ధన సంపత్తి కలిగి వంశపారంపర్యంగా కానీ లేకపోతే ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ లేకపోతే వీళ్ళు సెల్ఫ్ ఎక్వైర్డ్గా
1: సంపాదించుకున్నది
0: కానీ డబ్బు కలిగి అందరూ కూడా ఆత్మీయులు అందరూ ఉంటారు, పుష్కలంగా డబ్బు ఉంటుంది చేతి దగ్గర, కానీ వయస్సు మటుకు దాటిపోతూ ఉంటుంది, వీళ్ళని హిరణ్య వృద్ధులు అన్నారు. కొంతమందికి డబ్బు ఉండదు, సహజంగానే బీదతనం, పైగా అయిన వాళ్ళు ఎవళ్ళు కూడా పక్కన ఉండరు, ఏకాకిగానే ఉంటారు, వీళ్ళని నిరాధార వృద్ధులు అన్నారు. కానీ వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళని ఎవరు చూడాలి, సమాజం చూడాల్సి వస్తుంది. కానీ హిరణ్య వృద్ధులు అంటే డబ్బు కలిగినటువంటి వృద్ధుల్లో ముఖ్యంగా కాంప్లికేషన్స్ అన్నీ ఇక్కడే వస్తున్నాయి. ఏమిటినంటే అహంకారాలు మమకారాలు ఇలాంటివి హిరణ్య వృద్ధుల్లో వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళకి ఓపిక తగ్గిన ఒక రకమైనటువంటి అధికార భావం తగ్గదు, ఇదంతా నేనే సంపాదించా కాబట్టి

0: నేను చెప్పినట్టే అందరూ వినాలి.
1: మాట పట్టింపులు ఇవన్నీ వచ్చేస్తుంటాయి,
0: అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి ఆత్మీయతలు తగ్గుతాయి, అధికార భావాలు అహంభావాలు పెరుగుతాయి. తద్వారా ఇతను సమాజంలో అందరికీ కూడా దూరం అవుతాడు. ఈ హిరణ్య వృద్ధుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం, ఇట్ట డబ్బు ఉన్నప్పటికీ, అంటే అనుకూల భావ సంపత్తి గనక ఇతనికి ఉన్నట్టయితే అరే డబ్బు కన్నా ఆత్మీయత గొప్పది అనే భావంతో తను అహంభావాన్ని దగ్గరికి రానియకుండా నలుగురిని ప్రేమతో ఇష్టభావాన్ని గనక పెంచుకున్నట్టయితే ఇతను డబ్బు ఉంటుంది, ఆత్మీయులు ఉంటారు, జీవితకాలం కూడా చక్కగా సుఖాన్ని చక్కగా అనుభవించవచ్చు,
1: ఆయన అవసరాలు తీరుతూ ఉంటాయి,
0: మర్యాద దక్కుతుంది, అన్ని రకాల సౌఖ్యం ఉంటుంది. అలా కాకుండా నిరాధారమైనటువంటి వృద్ధులు, వాళ్ళని ఎవరు పోషించాలి అంటే అప్పుడు ప్రభుత్వ పరంగా కొన్ని బాధ్యతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరికి బాధ లేకుండా ఒక వృద్ధుడు డబ్బున్నవాడే అవ్వచ్చు, డబ్బు లేనివాడు అవ్వచ్చు, కానీ అతను గనక అందరికీ చక్కగా అనుకూలంగా ఉండాలి అని అంటే అతను ప్రవర్తించవలసినటువంటి పద్ధతులు మనం అనుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, నిన్ను పిలిచి నిన్ను అడిగితే నువ్వు ఇంటర్ఫీర్ అవ్వాలి, అంతే తప్ప ఎవళ్ళో ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను పెద్దవాడిని కదా నేనేదో ఒకటి చెప్పాలి అని అనుకుంటూ మనంతట మనం పిలవకుండా వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. అది మొట్టమొదటి సూత్రం. ఆ సలహాలు ఒకటే కాకుండా ఎప్పుడైనా నువ్వు మాట్లాడదలుచుకుంటే ఎవరితోనైనా, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా, మొహం చిట్లించుకుంటూ ఏదో అదో పెద్ద భారాన్ని మోస్తున్నట్టుగా అట్ట కాకుండా చక్కగా నవ్వు మోముతో ఆనందమయమైనటువంటి భావం కలిగేటట్టుగా ఉండే మాట్లాడాలి. ఎవరితోనైనా అడగకుండా సలహాలు ఇవ్వకూడదు. అదే కాకుండా 70-80 సంవత్సరాల జీవితం నీ ముందు గడిచిపోయింది, ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో నడిచిపోయింది అని అనుకుని నిస్పృహతో ఉండి జరిగిపోయిన కాలాన్నే తలుచుకుంటూ, ఆ భూతకాలాన్ని తలుచుకుంటూ కాలం వృధా చేయకు, వర్తమానంలో జీవించు.
1: ఇప్పుడు జరగవలసింది ఏం చేయాలి,
0: ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో మనం ఏం చేయాలి, వీళ్ళందరితో చక్కగా మంచిగా ఎలా ఉండాలి అన్నటువంటి దాన్ని అది ఆలోచించాలి. కాబట్టి అదే కాకుండా ఇందాక మనం అనుకున్నాం హిరణ్య వృద్ధులే, ఆ హిరణ్య వృద్ధుల్లో ఒక దోషం ఏముంటుంది అని అంటే ఈ మొత్తం నేనే సంపాదించాను కాబట్టి నా మాట ప్రకారమే నడవాలి, మీరు ఏ రకంగానూ స్వతంత్రించి ఉండటానికి వీల్లేదు అని అంటమే కాకుండా వాళ్ళు చేసేటువంటి రోజువారీ కార్యక్రమాల్లో ఇదిగో ఇది అనవసరం, ఇదిగో ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు, ఇట అది పోయింది ఇది పోయింది అని చెప్పి ఎకానమీ అంతా కూడా అవతల వాళ్ళు చేసే పనుల్లో చూడటం అనేటువంటిది కూడా చాలా తప్పు. అవతల వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలతోనే ఉంటారు. అదే కాకుండా ఇక కొంత వయసు వచ్చింది, మనం ఏదో వ్యవహారాలన్నీ చూసాం అని అనుకుని అవతల వాళ్ళకి మనం బర్డన్స్, ఆస్తిని పంచివ్వచ్చు తప్ప అప్పుల్ని పంచివ్వకూడదు కదా, అట్లా చేయకుండా ఉండాలి అని అంటే కొత్తగా ఒక పరిశ్రమలో, కొత్త వ్యాపారాలు ఇలాంటివి అంటూ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే ఈ లావాదేవీలు ఇవి ఈ వ్యవహారాలన్నీ నీ తర్వాత వాళ్ళకి మనం బరువుని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎంతవరకు ఇప్పుడు జరిగిందేమో అటాచ్మెంట్ ఫేజ్లో జరిగిపోయింది, ఇక డిటాచ్మెంట్ ఫేజ్లో ఉండాలి వృద్ధుడు ఎప్పుడూ కూడా. ఇక ఆ తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నువ్వు సంపాదించినటువంటి ఆస్తి, ఉన్న ఆస్తి, దీన్ని నీ తర్వాత పోటాడుకుని వాళ్ళు వాళ్ళు పంచుకోలేక అన్ని రకాలుగాను కోర్టుకు వెళ్ళి ఆఖరికి మధ్యవర్తులకి తినటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు వ్యక్తత ఉన్నప్పుడే నువ్వు వీలునామా అనేటువంటిది రాయాలి. చాలా మందిలో మనం గమనిస్తూనే ఉంటాం, ఎన్నో తెలిసిన వాళ్ళు ఏమీ ఇన్అటెస్టెంట్గా వీలునామాలు లేకుండా పోతే లక్షలాది కోట్లాది ఆస్తులు ఎవరూ అనుభవించకుండా అలాగే కోర్టుల్లో పడి ఉన్నటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి.
1: తదనంతరం ఎవరికి చెందాలి, ఎవరికి ఎంత చెందాలి అనేది ఒక ఆలోచన చేసి దాని ప్రకారం నిర్ణయం చేసి రాసిస్తే,
0: తనే నిర్ణయం చేసి రాసివ్వచ్చు. కానీ వీలునామా రాస్తే కొంతమంది అసంతృప్తితో నన్ను చూడరేమో, కాబట్టి ముందే మనం ఎందుకు తెచ్చిపెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎటబడితే పడిని అన్నటువంటి ఒక నిర్లక్ష్య భావంతో ఉంటారు. అది చాలా తప్పు. అదే గనక అయ్యేటట్టయితే వీళ్ళు ఎవరికి చెప్పకుండా అయినా అందరికీ తనకు తోసినటువంటి న్యాయబుద్ధితో వీలునామా రాసేసి ఒక లాయర్ని దృష్టిలో పెట్టుకుని

0: రిజిస్టర్ చేసి రిజిస్టర్ ఆఫీసులో దాచచ్చు. ఆ లాయరు ఇతని తర్వాత దాన్ని రిజిస్టర్ ఆఫీసు తీసుకొని సీల్డ్ కవర్ ఇప్పతీసి చూస్తాడు. కాబట్టి అదైనా ఒక వీలునామా మట్టుకు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆస్తి ఉన్నటువంటి వృద్ధులు తప్పనిసరిగా చేయాలి. ఆ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అట అనుకుంటూ నిర్లక్ష్యంతో జీవితాలు కూడా పోయి తర్వాత తర్వాత వీళ్ళ ఆస్తి ఎందుకు పనికి రాకుండా అది అయిపోతుంటుంది. ఎంతో యాక్టివ్గా గడిపినటువంటి కాలం ఇప్పుడు తను ఏం చేయటానికి పని ఉండదు. కాబట్టి మనం ఐడియల్గా ఉండకూడదు. మన అనుభవాలన్నిటినీ, నీ అనుభవాలన్నీ నువ్వు ఒక పుస్తకంలో రాయి. అది లేకపోతే ఒక గ్రంథ పఠనం ఏదో ఒకటి, రామాయణ భారత భాగవతాలు మన సంస్కృతికి మూలమైన అవి చదువుకుంటూ కూర్చో, అంతే తప్ప ఆలోచనలు మటుకు పనికిరాదు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ చెప్తేటువంటి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఈ పుల్లింగాలు చెప్తూ ఉంటారు, అట్లాంటి వాటిలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొవద్దు. అట్లాగే కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక మంచి పని చేసినా, లేకపోతే మనవడో ఎవరో ఒకళ్ళు స్కూల్లో చాలా బాగా చెప్పాడు లేకపోతే బాగా చదివాడు అన్నప్పుడు నువ్వు పట్టి పట్టినట్టు ఉండకు. తప్పనిసరిగా నువ్వు కూడా ఒక చిన్న బహుమతి
1: అభినందించాలి.
0: తల్లిదండ్రులు అభినందించిన దానికన్నా తాత ముత్తాతలు అభినందిస్తే విలువ ఎక్కువ. కాబట్టి అట్లాంటి వాటిలో ఉండాలి. అదే కాకుండా నీకు ఓపిక ఉంటే తప్పనిసరిగా ఒక కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలు చేయి. ఇటువంటి ఈ 10 సూత్రాలు కనుకుంటే నీకు బాగుంటుంది. కానీ నువ్వు చేయలేని పనులు కూడా ఉన్నాయి, కొద్దో గొప్ప. అంటే ఒకప్పుడు చక్కగా ప్రతిరోజు పొద్దున పూట వ్యాయామం చేయమని సూత్రం ఉంది, కానీ ఇప్పుడు నడవలేవు, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అయినా కూడా దొడ్డు అయినా గార్డెన్ వర్క్ చేయి. ఒంటికి కాస్త నూనె రాసుకుని ఒక అరగంట ఎండలో కొంచెం నీంటోనే, అందుకని అలా చూడటం అనేటువంటిది
1: మంచానికే అతుక్కుపోకుండా ప్రచారాలు చేస్తూ నలుగురిని పలకరిస్తూ అలా తిరుగుతూ కొంత వ్యాయామం లాగా కూడా చేసుకుంటే
0: చేయాలి. అది ఒకటి అవసరం. అట్లాగే వారానికి ఒక పూట గాని 15 రోజులకు ఒక రోజు గాని ఉపవాసం ఉండు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు, ఆయిల్ లేని వండకుండా ఉన్నటువంటి పళ్ళు లేకపోతే పాలు, వంటతో పని లేనటువంటి ఆహారాన్ని క్లుప్తంగా తీసుకో.
1: అది ఆరోగ్యానికి ఉపకరి
0: చాలా మంచిది ఈ పండిన వయస్సులో. అట్లాగే ఇంకొకటి, ఏదైనా ప్రతి పని ఒకప్పుడు నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు చేసుకున్నావు, కానీ ఇప్పుడు అలా చేయకూడదు. ప్రతిది ఏదో మేక్ కొట్టాలి, ఓ పేట ఎక్కి పైన మేక్ కొట్టడం, లేకపోతే ఏదో అందుకోవాలి, ఒక నిచ్చెనెక్కి పైకి అది తీయటం, అందుకు ప్రయత్నిస్తే నీకు బ్యాలెన్స్ పోయింది కాబట్టి పైనుంచి కింద పడతావు.
1: అలాగే బరువులు కూడా ఎత్తకుండా
0: ఎత్తకూడదు,
1: తన శక్తి మేర ఏం చేయగలగదో అంతవరకే.
0: ఇప్పుడు ఎత్తు పీటలు కానీ లేకపోతే ఎత్తు గోడల మీద కానీ నడవటానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు, చేస్తే కింద పడటం. ఆ వయస్సులో కింద పడితే తుంటి ఎముక విరుగుతుంది, తుంటి ఎముక విరగగానే మంచం పట్టాల్సిందే. అప్పుడు సాధారణంగా ప్రతి వాళ్ళకి కూడా అనుభవంతో నేను చెప్పగలిగింది ఏంటంటే యూరియా పెరుగుతుంది, బ్లడ్లో యూరియా, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి. అందుకని మనం ఎంతసేపు సర్జరీ చేసి ఏదో నీడ్లింగ్ వేసినా కథలు లేనటువంటి మంచం ఏదైనప్పుడు పెద్ద వయస్సులో ఎన్నో కాంప్లికేషన్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది జాగ్రత్తలు పడాలి. నీ యొక్క బరువు గనక పెరుగుతున్నట్టు గనక ఉంటే వెంటనే డాక్టర్ని డైటీషియన్ని కన్సల్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 60 తర్వాత బరువు పెరగకూడదు.
1: అందుకోసం ఆహార జాగ్రత్తలు, ఆరోగ్య జాగ్రత్తలు
0: తీసుకోవాలి,
1: మందుల పరంగా కానీ ఆహారం పరంగా.
0: కొంచెం ఒక 2-3 కేజీలు తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే అడ్వాన్స్ ఏజ్ లో రిడక్షన్ ఆఫ్ వెయిట్ ఈజ్ ఎ గుడ్ సైన్. జబ్బేమీ లేనప్పుడు అడ్వాన్స్డ్ ఏజ్ లో రిడక్షన్ ఆఫ్ వెయిట్ అంటే ఒక 3-4 కేజీలు తగ్గటం అనేది అది మంచి లక్షణం. కాబట్టి ఏదో బరువు తగ్గిపోతున్నానని కంగారు మటుకు అక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగకూడదు. కాబట్టి ఇటువంటివన్నీ కొంచెం ఆలోచించి వృద్ధాప్యాన్ని చక్కగా ఆనందప్రాయంగా చేసుకుని తనకి ఆనందంగాను ఉండాలి, సమాజానికి తను బరువు కాకూడదు. తర్వాత ఈ వృద్ధులు వల్ల ఏమిటి ఉపయోగం అని అంటే తన యొక్క జీవితంలో తను పొందినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కతిమా తరాల వాళ్ళకి మార్గదర్శకంగా ఉండవలసినటువంటి వర్గం,
1: ఒక మోడల్గా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదర్శంగా,
0: సమాజానికి కూడా ఆదర్శమే. ఎందుకనంటే ఒక సంస్థకి క్షేమ నిధి అని ఉంటుంది, కార్పస్ ఫండ్, ఎందుకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవటాను. అట్లాగే సమాజానికి కార్పస్ ఫండ్ ఏమిటి అని అంటే వృద్ధులే, ఇది అనుకూల భావ సంపత్తి అంటే పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అండ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వయోవృద్ధులు సమాజానికి ఒక కార్పస్ ఫండ్ లాంటి వాళ్ళు. కాబట్టి ఆ వృద్ధుల్ని సంరక్షించ

0: చేసుకోవాలి?
1: అసలు వయోవృద్ధుల్ని కుటుంబ సభ్యులు ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఇంటికి పెద్దవారు వారిని ఏ విధంగా గౌరవించాలి, వారి అవసరాలు ఎలా తీర్చాలి, అంటే దానికి వీళ్ళు మానసికంగా ఎలా ఉండాలి?
0: ఇది ప్రతి కుటుంబంలోనూ జరుగుతున్నటువంటి విషయం. ఎందుకనంటే కొంత వయస్సు వచ్చిన తర్వాత వృద్ధులు చంటి పిల్లల యొక్క మనస్తత్వం ఒకటే. ఎందుకనంటే ముఖ్యంగా జిహ్వ చాపల్యం వస్తుంది పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలు అయితే బయటపడి అడిగేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని.
1: వీళ్ళు అడగలేరు,
0: వీళ్ళు అడగలేరు, కానీ అది తినాలి తినాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది. ఇంట్లో ఏదో చేసుకుంటారు, లేకపోతే బజార్ నుంచి తెచ్చుకుంటారు, పిల్లలందరికీ పెడతారు, వాళ్ళు ఏదో కూర్చుని కాస్త కబుర్లు చెప్తూ వృద్ధుల్ని మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి.
1: కావాలని కాకపోయినా
0: మర్చిపోతారు, కానీ వీళ్ళు మనస్సులో చూసావా అనేటువంటి బాధని అనుభవిస్తారు. అది అనుభవించకుండా ఉండాలంటే తెచ్చిన గృహస్థు తన పిల్లలకన్నా ముందు తన తండ్రికి, తన తాతకి గనక పెట్టినట్టయితే ఒకటి తనకి తాను మంచి చేసిన వాడు అవుతాడు, పెద్దల్ని తృప్తిపరిచిన వాడు అవుతాడు. కాబట్టి ముఖ్యంగా గుర్తించుకోవాలి, తను వండుకున్నతో కానీ తెచ్చిన దాంట్లో కానీ ముందు పెద్దలకి పెట్టేయాలి, ఎందుకంటే జిహ్వ చాపల్యం ఉంటుంది. అదే కాకుండా ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళని, నాన్న లేకపోతే తాత ఏమంటావు ఈ విషయం అని ఒక సలహా అడుగు.
1: పెద్దవారిగా గౌరవించి ఒక మాట నాతోనూ పంచుకున్నారే, నాతోనూ చెప్పారే అనే
0: అన్నటువంటిది
1: సంతోషం వాళ్ళలోనూ ఉంటుంది,
0: చాలా ఉంటుంది. ఆ గుర్తింపు కోరతారు పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ యొక్క గుర్తింపుని కోరతారు. ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించాల్సింది ఏంటంటే మన పెద్దల్ని మనం ఆహార వ్యవహారాల్లో వాళ్ళని గుర్తించాలి.
1: చాలా సంతోషం అండి. వయోజనులు వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఆకాశవాణి శ్రోతలకి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.
0: చాలా నమస్కారాలండి.
2: మీరింతవరకు వయోజనులు జీవన విధానం శ్రీ ధన్వంతరి ఆచార్య గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు.

గుడిగంటల చిత్రానికి ఘంటసాల పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట చిత్రం సిరివెన్నెల.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్నీనో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఎల్నీనో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎల్నీనో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కృష్ణానదిలో నీరు తగినంతగా లేని కారణంగా గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని మంత్రి పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి నవజాత శిశువును ఆసుపత్రి నుండి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతోందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవల కోసం ప్రభుత్వం 37 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
1: తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ మనం ప్రారంభిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35 కోట్లు సంవత్సరం

0: దానికి ఖర్చు పెట్టబోతున్నాం. ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఆసుపత్రికి వచ్చిన తర్వాత ప్రసవమైన తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్లడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన జిల్లా కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలా, బిడ్డను ఏ రకంగా చూసుకోవాలా, వ్యాక్సినేషన్ వేయాలా, ఆసుపత్రి నుంచి ఇంటికి పోయేదాకా ఇవంటి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే కాకుండా తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత బిడ్డ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది వాళ్ళ అనుమతి పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు, ఆసుపత్రికి వచ్చి ఇన్సుకోజ్ ఇంజక్షన్ తీసుకోవాలా, దానికోసం ఫోన్ చేస్తే ఇవాళ మంజీరొట్టు ఇంటి దగ్గరికి వెళ్తే వచ్చి ఇంజక్షన్ వేసి ఇంటికి పంపించే విధంగా నర్సరావుపేటకి 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కూడా ఇచ్చాం.
1: ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్ విద్యుత్ ₹50 సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన రొయ్యల రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందించే జీవోను విడుదల చేశారు. వ్యవసాయం, రొయ్యల చెరువులకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ నివారించేందుకు 500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై నిన్న నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అవసరాల మేరకే రైతులు నీటిని వినియోగించుకోవాలని కోరారు. జీఎస్టీ వసూళ్లు, రాష్ట్రానికి ఆదాయం రాబట్టడం, బాకీలను జమ చేసే అంశాల్లో కృత్రిమ మేధస్సును వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డీపీ మిశ్రాల్ అన్నారు. వీరి నేతృత్వంలోని ఒక బృందం నిన్న గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని రాష్ట వాణిజ్య పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి ప్రభుత్వం కృత్రిమ మేధాను ఉపయోగించుకుంటున్న తీరును పరిశీలించింది. పన్నుల వసూళ్లలో కృత్రిమ మేధాన్ని వినియోగిస్తున్న తీరును వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పాలసీ పీపీపీ 2026 విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1,23,00,00,000 కోట్ల రూపాయలు విలువైన పీపీపీ ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల ప్రణాళిక, అంచనా సేకరణ, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. 16వ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహించిన ఈ ర్యాలీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ రూపేష్ అవస్తి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర చెబుతూ,
2: ప్రతి ఇంటి మీద స్వాతంత్ర దినోత్సవము నిశానాగా తిరంగా ఎగరవేయాలని, దానిలో భాగంగా మచిలీపట్నంలో కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగా 200 అడుగుల భారీ మువర్ణల జెండా నగర వీధుల్లో ప్రయాణిస్తుంది. నేషనల్ కళాశాలలో నశాముక్త భారత్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించి యువత దేశ నిర్మాణంలో మత్తు వదిలి ఎలా పాల్గొనాలి, దాని మత్తు పర్యవసనాలు ఏంటి, విద్యార్థులకి అవగాహన కల్పిస్తాము.
1: ఏలూరు జిల్లా నుజివీడులోని కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏలూరు పార్లమెంట్

0: సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కేంద్రాన్ని కోరారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు, భవన నిర్మాణ స్థితిగతులపై ఆయన నిన్న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం చెప్పారు. కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణ బాధ్యతలు నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుండే తాత్కాలిక భవనాల్లో పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి కార్యక్రమం కింద ఆయన నిన్న పామరు మండలం నెమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో మొక్కను నాటారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ గాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా రూపొందించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఆక్వా రైతులకు ₹50 పైసలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పాలసీ 2026ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: నేడు మనం అనుభవిస్తున్న దేశ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తుల, త్యాగధనుల అంకిత భావఫలం. ఎందరెందరో తమ జీవితాలను, కుటుంబాలను త్యాగం చేసి సాధించిన అమృతఫలం ఈ స్వాతంత్ర్యం. స్త్రీలు ఇల్లు దాటి బయటకు రాకూడదనే కఠినమైన కట్టుబాట్లు

సంప్రదాయాలు ఉన్న ఆ కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు ధైర్యంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కారాగార శిక్షలు అనుభవించారు. ఎందరో నారీమణులు దేశభక్తిని చాటి ధన్యజీవులై మనకు స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి వారిలో ఆదుర్తి లక్ష్మీబాయి ప్రసిద్ధులు. ఆదుర్తి లక్ష్మీబాయి 1899 అక్టోబర్ 12వ తేదీన బరంపురంలో జన్మించారు. వరాహగిరి జోగయ్య పంతులు, వెంకట సుబ్బమ్మలు ఈమె తల్లిదండ్రులు. జోగయ్య పంతులు 1894 సంవత్సరం నుంచి జాతీయోద్యమంలో పాల్గొంటూ ఉండేవారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉన్నారు. తర్వాత కాలంలో భారతదేశ అధ్యక్షులైన వివి గిరి లక్ష్మీబాయి సోదరుడు. తల్లి వెంకట సుబ్బమ్మ బరంపురంలో ఆంధ్ర మహిళా సమాజం స్థాపించి స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన వారిలో ఒకరు. గాంధీజీ మొదలు ప్రతి దేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. ఈమె వారందరినీ చూసింది. ఇటువంటి దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన లక్ష్మీబాయి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ధైర్యోత్సాహాలు చూపించడంలో ఆశ్చర్యమేముంది? ఆమె పెరిగిన వాతావరణమే ఆమెకు స్ఫూర్తి. లక్ష్మీబాయి అమ్మకు రాజమండ్రికి చెందిన ఆదుర్తి వెంకటేశ్వరరావుతో వివాహమైంది. పెళ్లైన 1 సంవత్సరంలోనే భర్త మరణించడంతో ఆమె బరంపురంలోని తన పుట్టింటికి చేరుకుంది. ఆమె కృంగిపోకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలతో కాశీలో మెట్రికులేషన్ ముగించి కలకత్తాలో కాలేజీ చదువు కొనసాగించారు. వెల్లూరులోని క్రైస్తవ వైద్య కళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించారు. కానీ అనారోగ్య కారణంగా వైద్య విద్య పూర్తి చేయలేకపోయారు. భర్త మరణానంతరం గాంధీజీ నుండి ప్రేరణ పొంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో స్వాతంత్ర సమరంలో లక్ష్మీబాయి చురుగ్గా పాల్గొన్నారు. గాంధీజీ ఆదేశానుసారం జిల్లా అంతా పర్యటించి ఇంటింటికి వెళ్ళి ఖాదీ ప్రచారం చేశారు. స్వయంగా వడికిన నూలుతో ఇంట్లో అందరికీ బట్టలు తయారు చేయించేవారు. వడికిన నూలును సభ్యత్వ రుసుముగా ఇచ్చి చాలా కాలం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. 1932వ సంవత్సరంలో లక్ష్మీబాయి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు బరంపురంలో సత్యాగ్రహం జరుగుతోంది. ఆమె విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాల ముందు నిలబడి, విదేశీ వస్త్రాలు అమ్మకండి, అది మంచి పని కాదు అని చాలా సౌమ్యంగా చెప్పేవారు. కళ్ళు సారా దుకాణాల ముందు నిలబడి, వీటిని అమ్మకండి, మీ దుకాణాలు మూసేయండి, అదే మీరు చేసే దేశసేవ, అది భారతీయులుగా మీ అందరి పరమధర్మం అని చాలా నెమ్మదిగా చెప్పేవారు. ఒక గొప్ప కుటుంబానికి చెందిన స్త్రీ అలా తమ దుకాణాల ముందు నిలబడి తమకలా చెప్పడంతో వాళ్ళంతా చాలా ఆశ్చర్యపడేవారు. ఆమెను చాలా గౌరవించేవారు. దుకాణం ముందు కూర్చోమని చెప్పి మర్యాదలు చేసేవారు. ఆమె, మాకవేం వద్దు, మీ దుకాణాలు వెంటనే మూసేయండి చాలు, అదే మీరంతా మా ఉద్యమానికి ఇచ్చే సహకారం అనేవారు. ఆమె ఎదుటే దుకాణదారులు తమ దుకాణాలు మూసేసేవారు. ఏ కొట్టుకెళ్ళినా ఇదే మర్యాద, ఇదే సహకారం. తాను ఎంత శ్రమపడవలసి వస్తుందో, ఎంత చెప్పవలసి వస్తుందో, మాట వింటారో లేదో అని భయపడిన ఆమె తన పని ఇంత సులభంగా అవుతూ ఉండడంతో పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. కానీ అంతలోనే వెనక వైపు నుంచి దుకాణాలు తెరిచి యథేచ్ఛగా విదేశీ వస్త్రాలు కళ్ళు అమ్మేవారు. ఆమె చాలా సహనంగా, సౌమ్యంగా, మీరు ఇలా చేయకూడదు, మనందరం కలిసి నిజాయితీతో పనిచేస్తేనే మనం అనుకున్న స్వాతంత్రాన్ని సాధించగలం అని ఉద్యమ ఆవశ్యకతను వివరించబోతుంటే వ్యాపారస్తులంతా తమ వ్యాపారానికి నష్టం కలుగుతుందని ఆమెపై విరుచుకుపడేవారు, నిష్ఠురంగా మాట్లాడేవారు. అయినా మొక్కబోని ధైర్యంతో, పట్టుదలతో లక్ష్మీబాయి కళ్ళు సారా దుకాణాలు, విదేశీ వస్త్రాలయాలు మూసివేయించారు. విసుగు విరామం లేకుండా కళ్ళు సారా దుకాణాల వేలం పాటలు ఆపి పికెటింగ్ జరిపినందుకు ఆమె అరెస్ట్ అయ్యారు. అప్పట్లో అరెస్టు చేసిన వారికి కొంత శిక్ష వేసి కొంత జరిమానా వేసేవారు. జరిమానా ప్రభుత్వానికి చేరేది. ఈమెకు ప్రభుత్వం 1 సంవత్సరం కఠిన శిక్ష, 500 రూపాయలు జరిమానా విధించింది. ఈమె ప్రభుత్వానికి జరిమానా చెల్లించదలుచుకోలేదు. 1.5 సంవత్సరం కఠిన శిక్ష అనుభవించడానికి రాయవెల్లూరు జైలుకి వెళ్లారు. న్యాయస్థానంలో మెజిస్ట్రేటు, ఈ జైలు శిక్షలు ఇవన్నీ ఎందుకమ్మా, ఒక్క క్షమాపణ పత్రం రాసిచ్చేయండి సరిపోతుంది అని ఉచిత సలహా ఇచ్చారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలలో 1000 మందికి ఒక్కరు కూడా ఆ సలహాను పాటించలేదుట. ఆ నారీమణుల దేశభక్తి, అకుంఠిత దీక్ష అంత గొప్పది. లక్ష్మీబాయితో పాటు అదే సమయంలో వేదాంతం కమలాదేవి, ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, పాదర్తి సుందరమ్మ, లక్ష్మీబాయి పినతల్లి కుమార్తె దిగుమర్తి జానకీబాయి మొదలైన వారు రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించారు. కఠిన శిక్ష పడిన వాళ్ళు జైలులో కొన్ని పనులు

చేయవలసి ఉండేది. లక్ష్మీబాయి అమ్మ చదువుకున్నవారు కావటం వల్ల ఆఫీసులో పని సహాయానికి నియమితులయ్యారు. జైలు జీవితం ప్రారంభంలో అక్కడి ఆహారం సరిపడక ఈ స్త్రీలంతా అనారోగ్యంతో బాధపడ్డారు. లక్ష్మీబాయి అమ్మ నిరాడంబరంగా అందరితో కలిసిపోయి అక్కడి వారందరితో చక్కగా మాట్లాడుతూ జైల్లో తోటి ఖైదీల పిల్లలకు స్నానాలు చేయించడం వంటి సహాయాలు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మరింత పట్టుదలతో లక్ష్మీబాయమ్మ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. జైలు జీవిత కష్టాలు, అనారోగ్యం ఆమె దేశభక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించలేదు. సరికదా మరింత పట్టుదలను పెంచాయి. 1930 నుంచి 10 సంవత్సరాలకు పైగా గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా, బరంపురం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా లక్ష్మీబాయి పనిచేశారు. ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఎస్టీ సత్యాగ్రహం చేసి పరంపురంలో అరెస్ట్ అయి కటకం జైల్లో 6 మాసాలు శిక్ష అనుభవించారు. కటకం జైల్లో రాజకీయ స్త్రీ బందీలకు ప్రత్యేకంగా కట్టిన జైళ్లు లేవు. అక్కడ ఉన్న జైలులోనే ఒక భాగంలో ఉంచేవారు. కటకం జైలు శిక్షలో అక్కడ ఉప్పుడు బియ్యం, అన్నం, ఆవ నూనె వంటివి లక్ష్మీబాయమ్మ దేహానికి సరిపడక ఆమె ఆరోగ్యం బాగా పాడయింది. అయినా ఆమె ఎప్పుడూ తోటివారి గురించే ఆలోచించేది. ఆమెతో పాటు ఆ సమయంలో గంగాధర దత్తాశర్మగారి విమలాదేవి, ఇంకా 3 స్త్రీలు ఉండేవారు. శ్రీమతి విమలాదేవికి జైల్లో తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. లక్ష్మీబాయి పూనుకుని విమలాదేవి విడుదలై ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. శిక్షాకాలం పూర్తయి ఎవరి తోవన వాళ్లు వెళ్లగా లక్ష్మీబాయి ఒంటరిగా జైల్లో మిగిలిపోయారు. అనారోగ్యం, ఒంటరితనం ఏ వ్యాపకం లేక బాధపడుతున్న సమయంలో చిన్ననాడు తను నేర్చుకున్న త్యాగరాజ కృతులు, తులసి రామాయణం ఆమెకు చాలా ఉపశమనాన్ని ఇచ్చాయి. వాటిని పాడుకుంటూ తలుచుకుంటూ కాలం గడిపారు. 2.5 సంవత్సరాలు ఆమె జైళ్లలో శిక్షలు అనుభవించారు. అయినా ఏనాడూ కృంగిపోలేదు. ధైర్యోత్సాహాలు ఏమాత్రం సన్నగిల్లలేదు. 1940-42 వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని తక్షణం భారతదేశం వదిలి వచ్చిన దోవనే పొమ్మని నిర్మోహమాటంగా చేసిన హెచ్చరిక. సత్యాగ్రహోద్యమంలా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం ఇది. అటో ఇటో తేల్చుకోవాలన్నంత ఆవేశపూరితంగా జరిగిన ఉద్యమం ఇది. కాంగ్రెస్ అనుమతితో ప్రారంభమైంది. లక్ష్మీబాయమ్మ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఒరిస్సా 1936 ప్రత్యేక రాష్ట్రమైంది. ఆ 1 సంవత్సరం ఎన్నికలు జరిగాయి. లక్ష్మీబాయమ్మ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ గడుపు తీరాక 2వ సారి ఎన్నికలు వచ్చాయి. ఆమె ఏ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఏకబిగిని 12 సంవత్సరాలు శాసనసభలో ఉన్నారు. ఊరికే సభ్యత్వంగా కాకుండా 7 సంవత్సరాలు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి మహిళల గౌరవాన్ని పెంపొందించారు. ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో కార్యరూపంలో పెట్టి తన పదవులకు వన్నె తెచ్చారు. ఉత్తర ఒరిస్సా, దక్షిణ ఒరిస్సాలలో ఒకే విధంగా పన్నులు విధించాలని ఆమె ప్రతిపాదించారు. ఒరిస్సా రాష్ట్రంలో స్త్రీ విద్య చాలా వెనకబడి ఉంది కాబట్టి మెట్రికులేషన్ వరకు ఆడపిల్లలకి ఉచితంగా విద్య నేర్పాలని, స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ఉండి తీరాలని ఆనాడే ఆమె ప్రతిపాదనలు చేశారు. స్త్రీ విద్య గురించి అనేక అభ్యుదయకరమైన ఆలోచనలు, ప్రతిపాదనలు చేశారు. అవి ఎంతో విలువైనవి. చదువుకునేటప్పుడు వారు ఎదుర్కొనే ఇబ్బందుల్ని లక్ష్మీబాయమ్మ నిశిత దృష్టితో పరిశీలించారు. ఆడపిల్లల పాఠశాలల్లో పనిచేసే హెడ్మిస్ట్రెస్కు స్కూల్ వారు తప్పనిసరిగా వసతి సౌకర్యాలు కలిగించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వోద్యోగులు బదిలీలపై వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ల ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా కొనసాగించడానికి అనువుగా హాస్టళ్లు అనేకం నిర్మించాలని సూచించారు. ఒరిస్సా రాష్ట్రంలో కొంత ఆంధ్రభాగం చేర్చినందువల్ల అక్కడి ఆంధ్రులు తమ వారికి, తమ మాతృభూమికి దూరం అవుతారు కాబట్టి వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈమె 2వ సారి శాసనసభలో ఉన్న సమయంలోనే కటకం బదులు భువనేశ్వర్ను ఒరిస్సా రాజధాని చేయడానికి, హీరాకుడ్ ఆనకట్ట కట్టడానికి బిల్లులు ఆమోదం పొందాయి. జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భగవంతుని పట్ల భక్తి, గృహకృత్యాల పట్ల శ్రద్ధ, మానవ సేవ పట్ల అంకితభావం పరిపూర్ణ మానవ జీవితానికి ముఖ్య లక్షణాలని లక్ష్మీబాయమ్మ భావన. ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా తక్షణం ఆమె వారికి చేయూతనిచ్చి ఆదుకునేది. తన వల్ల అయ్యే ఏ పనిని ఆమె ఎప్పుడూ సందేహించలేదు. అందువల్లనే ప్రభుత్వ నిషేధానికి సందేహించకుండా ఆమె 1936 కులాడాలో జరిగిన గంజాం కర్షక సమావేశానికి అధ్యక్షత వహించి

0: రక్షకుల పక్షాన నిలిచారు. ఇంకా లక్ష్మీబాయమ్మ చేసిన సంఘ సంస్కరణ కార్యక్రమాలు అసంఖ్యాకం. బేవెల్ బాలాశ్రమం, రెడ్ క్రాస్ సంఘం, కేంద్ర సంఘ సంక్షేమ సమితి వారి ఒరిస్సా రాష్ట్ర శాఖ, ఆంధ్ర మహిళా సంఘం, ప్రభుత్వ బాలికా పాఠశాల కార్యనిర్వాహక వర్గం వంటి అనేక కమిటీలలో ఆమె ముఖ్య భూమిక వహించి తమ సేవలు అందించారు. సామాజికంగా అడుగున మిగిలిపోయిన వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పతిత పావన మిషన్, అనేక కారణాలతో అనాథలైన స్త్రీలకు చేయూతనిస్తున్న నారీ మంగళ సమితి వంటి సంస్థల్లో ఈమె నిర్వహించిన పాత్ర నిరుపమానమైనది. ఈమె ఖాదీ ఉద్యమంలో ప్రముఖ కార్యకర్తగా పనిచేసి పేదలకు ఉచితంగా ఖద్దరు వస్త్రాలను పంపిణీ చేసింది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన రోజున లక్ష్మీబాయి కటక్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ సమయంలో అనేక మంది ప్రముఖ యోధులు ఆ జైలులో శిక్షణ అనుభవిస్తూ ఉండేవారు. భారతదేశంలో స్త్రీ విద్య ఆవశ్యకతను ఈమె పలు ఉపన్యాసాలలో తెలిపి అందుకు చేయవలసిన కృషిని తెలిపారు. ఒరిస్సాలో బాలికలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదుర్తి లక్ష్మీబాయి జీవిత విధానం, పోరాట పటిమ, ఆత్మశక్తి నేటి స్త్రీలోకానికి ఎంతో స్ఫూర్తిదాయకం. భారత జాతీయోద్యమంలో ఆమె నిర్వహించిన ప్రముఖ పాత్ర సాటిలేనిది. ఆదుర్తి లక్ష్మీబాయమ్మ 1986 జనవరి 27 భౌతికంగా మనలను వీడిన ఆమె సదా మనకు ఆదర్శనీయులే.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపిదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు కొట్రికే పద్మావతి గారి గురించి శ్రీమతి నిడుమోలు కనక దుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహిళలు భావోద్వేగాలు ఈ అంశం గురించి శ్రీమతి ఏ సుహాసిని గారు అందించిన వివరాలు వినండి.
1: ఏ స్త్రీ అయినా ముందు తను మంచి భార్యగా తల్లిగా హాయిగా బతకాలి అనే కలలు కంటుంది. ఆ కలలను నిజం చేసుకునే ప్రక్రియలో ఆమె జీవితం అనూహ్యంగా అనేక రూపాంతరాలు చెందుతుంది అంటారు ఆంగ్ల రచయిత జెన్ అగస్టీన్. మరి మహిళలు ఒక తల్లిగా, గృహిణిగా, కోడలిగా, కూతురిగా, వదినగా ఒకటేమిటి అనేక రకాల పాత్రలు తమ జీవితంలో పోషిస్తారు. ఆధునిక మహిళ కుటుంబ బాంధవ్యాలు పటిష్టంగా ఉంచుకోవటంతో పాటు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నది. మహిళలు తమలోని శక్తియుక్తులను సమర్థవంతంగా వినియోగించుకొని తమ లక్ష్యాలను ఛేదించాలి అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అత్యంత అవసరం. ప్రపంచవ్యాప్తంగా డేనియల్ గోల్మెన్ అనే ఆయన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇంటెలిజెంట్ కొయిషెంట్ లాగా ఇమోషనల్ కొయిషెంట్ అంటే ఐక్యూ మరియు ఈక్యూలను వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర ఆపాదించారు. మన తెలివితేటలే కాదు, మన భావోద్వేగాలు మన జయాపజయాలలో భాగస్వామ్యం వహిస్తాయని చెప్పారు. మరి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం స్టేబుల్ ఇంటెలిజెన్స్ అని, ఇంకా సులభంగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే భావోద్వేగాల ప్రజ్ఞ అని చెప్పవచ్చు. దీనికే అత్యున్నత అర్థం స్థిత ప్రజ్ఞత. ఒక మహిళ కేవలం పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా ఆ పుట్టబోయే పిల్లలకు తన జ్ఞానాన్ని, భావోద్వేగాలని అందిస్తుంది. గర్భస్థ శిశువు తల్లి యొక్క భావోద్వేగాలని పంచుకుంటాడని ఆధునిక శాస్త్ర విజ్ఞానము నిరూపించింది. మనందరికీ తెలిసేందుకు ఒక ఉదాహరణ చర్చిద్దాం. ప్రముఖ గాయకులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాతృదేవత మంచి వీణా విద్వాంసురాలట. ఆమె 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు నేలమీద కూర్చుని వీణని శ్రద్ధగా వాయించేవారట. ఆమె నేలమీద కూర్చోడానికి కష్టపడటం చూసి వారి తోడికోడలు, ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతూ వీణ వాయిస్తున్నావంటే, ఇష్ మాట్లాడకు, లోపల శిశువు కోసం వాయిస్తున్నాను అని అన్నారట. దురదృష్టవశాత్తు ఆమె శ్రీ బాలమురళీకృష్ణకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే మరణించారు. మరి ఆ తరువాత శ్రీ బాలమురళీకృష్ణ గారు అంచెలంచెలుగా ఎంత గొప్ప కళాకారులయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఒక మహిళ సహజాతాలే జాతి జవసత్వాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని తనదైన శైలితో ప్రభావితం చేసే మహిళకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అత్యంత అవసరం. ఇమోషన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం భావోద్వేగాలు. వీటిని స్థిరంగా ఉంచుకోవడం వల్ల మహిళలు మరిన్ని

పాత్రలను సమర్థవంతంగా పోషించగలరు. స్థిమితమైన స్థితప్రజ్ఞతను ఆమె సొంతం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి కన్నతల్లే మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. మరి అటువంటి స్త్రీ యొక్క వ్యక్తిత్వం అనన్యమైనది. వన్ హూ హ్యాస్ గివెన్ అప్ ఆల్ హర్ ఆర్ హిస్ డిజైర్స్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటాం. ఈ లక్షణం ప్రధానంగా మహిళలో కనపడుతుంది. ముఖ్యంగా అమ్మలో ఈ లక్షణాన్ని మనం గుర్తించవచ్చు. నిత్యం గృహంలో, సమాజంలో ఎదురయ్యే వివిధ సమస్యలను బాధ్యత గల పౌరురాలిగా ఎదుర్కోవడానికి ఆధునిక మహిళకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్టేబుల్ కాన్షియస్నెస్ అండ్ స్టేబుల్ ఇంటెలిజెన్స్. షీఈస్ మెంటర్ ఆఫ్ ద హౌస్ అండ్ వర్క్ ప్లేస్. మార్గదర్శి పాత్ర పోషిస్తున్న మహిళలు స్థితప్రజ్ఞతను తమ నిత్యాభరణంగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనకెదురయ్యే సమస్యల పరిష్కారాన్ని వివిధ కోణాలలో ఆలోచిస్తూ, చిరునవ్వుతో ఆహ్లాదకరంగా ఉంటూ మన స్థితప్రజ్ఞతను, విఘ్నతను తెలియచేయాలి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మనము భావోద్వేగాలు అన్నప్పుడు కోపము, బాధ, అసూయ, భయము, ఆనందము, ద్వేషము, జాలి, దయ, ఉక్రోషము, ఉన్మాదము వంటివి అన్నీ పరిగణలోకి తీసుకోవాలి. భావోద్వేగాలన్నీ కూడా మనిషి యొక్క అహాన్ని, అంటే ఇగోని ప్రభావితం చేస్తాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు మహిళలు అంటేనే భావోద్వేగాలకు పుట్టినిళ్ళు. భావోద్వేగాలను నియంత్రించుకుని సందర్భానుసారంగా ప్రదర్శించగలిగితే మహిళలు తమ జీవితంలో చక్కటి సమతుల్యత సాధిస్తారు. మనలోని కోపాన్ని ఎలా ప్రదర్శిస్తే స్థితప్రజ్ఞత అవుతుందో అరిస్టాటిల్ చక్కగా వివరిస్తారు. దోస్ హూ పొజెసెస్ ద రేర్ స్కిల్ టు బీ యాంగ్రీ విత్ రైట్ పర్సన్ టు ద రైట్ డిగ్రీ ఎట్ ద రైట్ టైమ్ ఫర్ రైట్ పర్పస్ అండ్ ఇన్ ద రైట్ వే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఆర్ ఎహెడ్ ఆఫ్ డొమైన్ ఆఫ్ లైఫ్ అని ఆయన చెప్పారు. కోపము అనేది ఒక అద్భుతమైన భావోద్వేగ నైపుణ్యం. దానిని సరైన వ్యక్తితో, సరైన స్థాయిలో, సరైన సమయంలో, సరైన కారణానికి, సరైన పద్ధతిలో వ్యక్తపరిచిన వారు అత్యంత విజయాలని ఆస్వాదిస్తారని దీని అర్థం. అయితే ఈ భావోద్వేగాల గురించి ఆధునికంగా చెప్పడమే కాకుండా ఎప్పటి నుంచో మన శతకాలలో వివరించారు. ఉదాహరణకి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గమంద్రు, తథ్యము సుమతి అని మనం చదువుకున్నాం. స్థితప్రజ్ఞతను ఆపాదించుకున్న మహిళలే పురుషాధిక్య సమాజంలో విజయాలు సాధించగలరు. కేవలం మేధస్సుతోనే కాక మనస్సులోని భావోద్వేగాలను సందర్భానుసారంగా వ్యక్తపరచాలి మరియు నియంత్రించుకోవాలి. ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్, దే మస్ట్ బి ఫెల్ట్ విత్ హార్ట్ అన్నారు ప్రఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్. అంటే మనస్సుతో పాటు మేధస్సుని జోడించాలి. సహజంగా స్త్రీని లేదా మహిళను ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతిలో ప్రతిదానికి ఒక లయ ఉంటుంది. గాలి, వాన, అలలు, ఊపిరి, గుండెచప్పుడు అన్నీ లయబద్ధంగానే ఉంటాయి. అలాగే మానవ సంబంధాలలో, జీవితంలో కూడా ఒక లయ ఉంటుంది. అదే స్థితప్రజ్ఞత. మన భావోద్వేగాలు, సహజాతాలు అంటే ఫీలింగ్స్, అన్నీ ఒక శ్రావ్యతను, సునితత్వాన్ని, సునిశితత్వాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక మహిళ యొక్క భావోద్వేగాల ప్రజ్ఞ వారి యొక్క సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ప్రస్తుత సమాజంలో మహిళలు రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులతో మెలగవలసి వస్తుంది. ఆయా సందర్భాలలో డార్విన్ చెప్పిన సూత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవి అందులో మొదటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవించటానికి నిరంతరం సంఘర్షణ చేయాలి. రెండవది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, ఎవరైతే సంఘర్షణ చేస్తారో వారిలో బలమైన వారే చివరిదాకా నిలబడతారు. మూడవది అడ్జస్ట్మెంట్ టు ద ఎన్వైరన్మెంట్, పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఈ మూడు సూత్రాలు ఆయన మొక్కలను ఉద్దేశించి చెప్పినా ప్రతి జీవికి ఉపయోగపడతాయి. ఒక పురుషుడి కన్నా మహిళకు జీవన సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా తనని తాను నిరంతరంగా మార్చుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. మహిళలు తమ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాల ప్రజ్ఞను సమర్థవంతంగా నియంత్రించుకోగలిగితే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గా ఉంటారు. మనం నిత్యం చెప్పుకునే జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ భావోద్వేగాల సమన్వయంతోనే సాధ్యం. అసలు మన ముందు తరాల వాళ్ళకి, అంటే మన అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతమ్మలకి

0: ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే అత్యాధునిక పదం తెలియకపోయినా తరతరాలుగా వారు స్థితప్రజ్ఞతకి ప్రతినిధులుగా ఉన్నారు. మరి మన జీవనశైలి యొక్క మార్పులో మనము స్థితప్రజ్ఞతకి దూరమవుతున్నాం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క విలువ తెలుసుకున్న మహిళలు మరింతగా దాన్ని ఆచరించాలి. దుఃఖేష నుద్విగ్గమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని నిరుచ్యతే అని భగవద్గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలు వివరిస్తారు. దుఃఖములకు లొంగనివాడు, సుఖములకు పొంగనివారు, రాగము క్రోధము భయము వీడి సమబుద్ధితో వ్యవహరించువారిని మహాత్ములు అంటారని చెప్తారు. మరి మహిళలు తమ చాకచక్యంతో తమను తమ తరాల వారిని అమిత భాగోద్వేగాలకి లోను కాకుండా వాటిని అదుపులో పెట్టుకునేటట్టుగా శిక్షణని పెంపొందించుకోవాలి. మరి తల్లిగా, గృహిణిగా, సమాజంలో వైద్యురాలిగా, న్యాయకోవిదురాలిగా, ఉపాధ్యాయురాలిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించుతున్న మహిళలు ఇమోషనల్ ఇంటెలిజెన్స్తో వ్యవహరిస్తే అన్ని విజయాలు తమ సొంతం చేసుకోవచ్చు. మనం చెట్టు చివరలు ఎన్నిసార్లు కొట్టివేసినా మళ్లీ ఆ చెట్టు చిరునవ్వుతో చిగురిస్తూ ఉంటుంది. కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలలోనే అభివృద్ధి సాధించి ఆధునికం అనిపించుకుంటున్న ఈ సమాజంలో మహిళ తన అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి భావోద్వేగాల ప్రజ్ఞ ఎంతో అవసరం. ఆకాశంలో సగభాగమైన వారు తమ ఖ్యాతిని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎల్లడలా చాటగలుగుతారు. ఆత్మహత్యకి పాల్పడరు, న్యూనతాభావానికి లోనవరు, కలహాలకి కన్నీళ్లకి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా ఇమోషనల్ ఇంటెలిజెన్స్, స్థితప్రజ్ఞత వంటి అంశాలని ప్రవేశపెట్టి వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా మనం దోహదం చేయాలి.
1: మీరింతవరకు మహిళలు భావోద్వేగాలు ఈ అంశం గురించి శ్రీమతి ఏ సుహాసిని గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
2: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Disruption continues in Parliament amid opposition uproar on several issues. Both houses adjourned till 2 p.m. Supreme Court clarifies immediate FIR must be registered for every missing person, irrespective of age or gender. 9 people killed in overnight Russian airstrikes across Ukraine. IMD issues alert for heavy to very heavy rainfall in parts of Himachal Pradesh for today and in Odisha for next 3 days. And in Canadian Open tennis, Poland's Iga Świątek storms into semi-finals with straight set win over Russia's Diana Schneider. The Lok Sabha and the Rajya Sabha have been adjourned till 2 p.m. following opposition uproar over several issues, including alleged police action during students' protests over the NEET issue. When the Lok Sabha assembled at 11 a.m., Speaker Om Birla tried to take up the question hour, but the opposition members raised the issue of alleged police action during students' protests. The opposition members were demanding a statement from Union Home Minister Amit Shah in this regard. Mr. Birla said Parliamentary Affairs Minister Kiran Rijiju had made it clear yesterday that Union Home Minister Amit Shah is ready to respond to the issue concerning students.
3: There should be a proper discussion in the House on important issues, questions and regulations, especially those that bring significant changes to the nation. Such matters deserve thorough and meaningful discussion. However, I would like to reiterate that yesterday the issue concerning students was raised and discussed. Parliamentary Affairs Minister and the Finance Minister clearly stated that the Honorable Home Minister is ready to respond to the matter.
2: As the pandemonium continued, the Speaker adjourned the House till 2 p.m. The Rajya Sabha was also adjourned till 2 p.m. over the same issue when the Upper House reassembled after the first adjournment at 12 noon. Chairman C.P. Radhakrishnan took up the question hour amid opposition uproar but could not be conducted due to sloganeering. Amidst the

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866 2488888

ఒకటి రెండు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీత రచయిత ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీత రచయిత ఎవరు?

ఎస్, మరి మొట్టమొదటి ప్రశ్న మిమ్మల్ని అడిగేశాను, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ గీత రచయిత ఎవరు అన్నాను. సో ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శేషాద్రి నెల్లూరు నుంచి, కానీ పూర్తి పేరైతే పంపించలేదు. సో పూర్తి పేరు పంపిస్తే బాగుండేది కదా, ఎప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా మనం పేర్లు చెప్పుకోం కాబట్టి పూర్తి పేరు పంపిస్తే చాలా బాగుంటుంది. సో ప్రసాద్

ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పూర్తి పేరుతోటి పంపించారు, మరి వీరు కూడా ఫస్ట్ పంపించారు. సో ఫస్ట్ పంపించిన వాళ్ళు ఇంకా ఎవరు అని అంటే, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఏదో పంపించేశారు. సో ఒకసారి మీరు మీ ఆన్సర్ సరి చూసుకుంటే బాగుంటుంది. సో గబగబా టైప్ చేసేస్తారు, కానీ అది రైటో రాంగో ఆటో టైపింగ్లో ఏమొచ్చిందో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ లంకావనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ఉమా శ్రీనివాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. సో ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, అనంతపురం నుంచి అనురాధ, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, మహేంద్ర తెనాల నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలీ ఫాతిమాబి, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాంశు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. ఎస్, వీరు కూడా షార్ట్ చేసేసారండి. ఇంటి పేరు అలా షార్ట్ చేయక్కర్లేదు. కొన్ని పేర్లు మనం ఎలా బాగా అలవాటు పడిపోయాం అలాగే చెప్పుకుంటే బాగుంటాయి. సో ప్రఖ్యాత వ్యక్తులవి మనం పేర్లని కట్ షార్ట్ చేస్తే అంత బాగుండదేమో. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, మత్సుదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, దైదన్ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, మంగళగిరి నుంచి దామెర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు, దసగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, హడావుడి హడావుడిగా టైప్ చేశారు. ఆన్సర్ అయితే కరెక్టే కానీ ముక్కలు ముక్కలు చేసి పంపించేశారండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇంకా ఇంకా ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలు అందరూట. ఓకే, సో కంగారేం లేదండి, అందరూ చక్కగా ఆన్సర్ సాంగ్ అయ్యే లోపల పంపిస్తే చాలు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్, శ్యామల అయ్యప్ప, శోభనబాబు, సాయిప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మెరియాల్గూడ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివాణిపేట నుంచి, ఇంకా పేర్జాతిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, శ్యామ్ నెల్లూరు నుంచి, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, రాధా ఖమ్మం నుంచి, ప్రకాష్ గుంటూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సమీనా నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, చిలుకా నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. క్వశ్చన్ అగైన్ ప్లీజ్. అయ్యయ్యో అయిపోయింది కదా. సో సెకండ్ క్వశ్చన్కి మీరు రెడీగా ఉండండి. సో ఈసారి ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ రెండోసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం సెకండ్ క్వశ్చన్ అందరు జాగ్రత్తగా విని ఆన్సర్ చేయాలి. సో డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. సో పేర్లో చిన్న మిస్టేక్ ఉందండి, రైట్ ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి.

నుంచి ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్యతేజ, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రమేష్ వర్మ నంద్యాల నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సో రాంగ్ ఆన్సర్స్, పేర్లు అలా అలా మిక్సింగ్లు చేసేసి వచ్చిన ఆన్సర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. వీరభద్రాపురం నుంచి వీరా కనకారావు రైట్ ఆన్సర్. కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ వెంకటేష్ బాబు రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శరత్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో అదండి, మరి వీరందరూ అయితే రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఇంతకీ ఈ గీత రచయిత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. మరి వీరైతే ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇంకా లాస్ట్ పంపించిన వాళ్ళు ఎవరంటే గడ్డం అంకయ్య బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ పంపించారు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆలోచించి పంపించండి. సో సాంగ్ అయ్యే లోపల మీరు నిదానంగా పంపించచ్చు, హడావుడేం లేదు. సో ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ లయన్స్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం. సింహాలకు కూడా దినోత్సవం ఉందా అంటారా? ఎస్, ఖచ్చితంగా ఉంది. సో ఈ ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నది నా క్వశ్చన్. సో ఆన్సర్ పంపించేసేయండి. సో ఆన్సర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది సో ఫాస్ట్. సో అలా పంపించేసారనమాట. మరి నేనైతే అందరి కోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేయండి.

0: shake it up there.
1: ఎస్ మరి అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ టపటపా పంపించేశారండి. సో అందరూ దాదాపుగా రైట్ ఆన్సర్ వైపు పంపించారు. అయితే ఎవరు ఫస్ట్ పంపించారు, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. సో ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అన్నది నా క్వశ్చన్ అనమాట. సో శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ప్రకాష్ గుంటూరు నుంచి, ఇంకా వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగేల్ నుంచి, ఒంగోలు నుంచి, మహేంద్ర తెనాల నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కడప నుంచి వినయ్ ప్రవీణ కృష్ణ తులసి, సమీనా నెల్లూరు నుంచి, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, కాసల పద్మ గుంటూరు నుంచి, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్ మరి వీరు అందరూ కూడా ఒకే టైంకి ఆన్సర్ పంపించారు అనమాట. సో వీరందరూ కూడా ఫస్ట్ పంపించినట్టే లెక్క. సో కంగ్రాచులేషన్స్ అండి. మరి ఆ తర్వాత ఫాలోడ్ బై ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూద్దాం. సో బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, కడప నుంచి శ్రీదేవి శైలజ రెడ్డమ్మ, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అనంతపురం నుంచి అనురాధ, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఇంకా గణేష్ నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాస్ మనోజ్ తనోజ్, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, డాక్టర్ కెవీరావు తణుకు నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి, నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక, ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలు అందరూ నయం అందరి పేర్లు పంపించేసేలేదండి. సో అలా కొన్ని పేర్లు మాత్రమే పంపిస్తే బాగుంటుంది. సో గ్రామ ప్రజలు ఉన్నారు, సూపర్. ఓకే, సో లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఉమా శ్రీనివాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్, సీతా కళ్యాణి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, ఇంకా డాక్టర్ డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, మార్కాపురం నుంచి కమలపురి శ్రీనివాసరావు, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, రమేష్ వర్మ నంద్యాల జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, ఇంకా మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ మేడిపల్లి నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ వెంకటేష్ బాబు, కోట మన్మధరావు ఉదయవంశీ మను హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి,

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. ఆన్సర్ పంపించారు కానీ ఎవరు ఏంటి? సో మరి మీ పేరు పంపించకపోతే నేను ఎవరి పేరు అని చదవాలండి. సో మీ పేరు పంపించాలి కదా, చక్కగా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి ఆన్సర్ పంపించారు కానీ పేరైతే పంపించలేదు. ఇంకా కె సురేంద్రనాథ్ ఝార్సుగూడ ఒరిస్సా నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంత పెద్దన్న, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, అభినవ్ వైభవ్ చెన్నై నుంచి, టి బాలాజీ ఎక్కడి నుంచి అనేది రాయలేదు బట్ రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి మహేష్ రవి. క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. సో టైం అయిపోతున్నప్పుడు ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్ అంటే ఎలా అండి? సో కుదరదు కదా, టైం కూడా అయిపోతుంది. సో ఆన్సర్ చెప్పేస్తాను, ఈసారి ఎలర్ట్గా ఉండండి ఓకేనా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, మాదిగపేట విలేజ్ నుంచి వీరమ్మ. ఎస్, వీరందరూ అయితే రైట్ ఆన్సర్ పంపించారనమాట. ఇంతకీ ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 10వ తారీఖును జరుపుకుంటారు. సో సింహాలు అంతరించిపోతున్నాయని గుర్తించి, ఈ సింహాలు అంతరించిపోతుండడం గమనించిన కన్జర్వేటివ్స్ అందరూ కదా ఈ ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 2013 నుంచి ఆగస్టు 10వ తారీఖున ఈ సింహాల దినోత్సవం అనేది జరుపుకోవడం మొదలుపెట్టారనమాట. అలా సింహాలకు కూడా ఓ దినోత్సవం అనేది ఏర్పడింది. సో మరి ఇప్పుడైతే ఈ రోజు యోలేకి బై బై చెప్పేస్తూ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ప్రకృతికి సీఖ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. వినండి 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: నమస్తే నిత్య, బైఠో. నిత్య, ఆజ్ హమ్ 9వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే ప్రకృతికి సీఖ్ నామక కవితా పాఠ పడేంగే. పహలే హమ్ ప్రకృతికి సీఖ్ కవితా పాఠ కే కవి కే బారే మే జాన్ లెంగే.
3: జీ హా అధ్యాపికా జీ.
4: ప్రకృతికి సీఖ్ పాఠ కే కవి

0: का नाम श्री सोहनलाल द्विवेदी थे। उनका जीवन काल 1906 से 1988 तक माने जाते हैं। इनके प्रसिद्ध रचना सेवाग्राम है। इनको पद्मश्री पुरस्कार मिला। प्रकृति की सीख पाठ के कवि पेरु सोहनलाल द्विवेदी गारु। ఆయన జీవించినది 1906 నుండి 1985 వరకు. ఈయన ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. ఈయనకి పద్మశ్రీ అనే బిరుదు కూడా ఉన్నది. నిచ్చ మై అబ్ కవి కే బారే మే కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: हाँ अध्यापिका जी,
0: ప్రకృతి కి సీఖ్ కవితా పాఠ కే కవి కౌన్ థే?
1: प्रकृति की सीख कविता पाठ के कवि श्री सोहनलाल द्विवेदी थे।
0: ठीक है। और एक प्रश्न, सोहनलाल जी के प्रसिद्ध रचना क्या है?
1: सोहनलाल जी को प्रसिद्ध रचना सेवाग्राम है।
0: द्विवेदी जी को क्या पुरस्कार मिला?
1: द्विवेदी जी को पद्मश्री पुरस्कार मिला।
0: बहुत अच्छा। अब मैं पहली कविता पढ़ूंगी, सुनो।
1: जी हाँ अध्यापिका जी।
0: पर

0: अब हम इस कविता का अर्थ जान लेंगे। पहले शब्दार्थ देखो। इस कविता में शीश का अर्थ सिर अंटे तला, ऊंचा अनगा ऊंचाई अंटे एत्तैना, गहराई अनगा लोतु अने अर्थम, लहराना अंटे अललु पै पैकि उप्पोंगुट। इस कविता का अर्थ यह है कि पर्वत हमसे कहता है कि तुम भी अपना सिर उठाकर मेरे जैसे ऊंचा बन जाओ। अर्थ है कि सब में ऊंचा रहना महान गुण है। समुद्र लहराते कहता है कि मैं जैसे गहरा हूँ वैसे तुम भी अपना मन गहरा और विशाल बनाओ, मानो गहराई से सोचो। अनगा పర్వతాలు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలు కారణంగా ఎత్తుగా ఉంటాయి. ఒకవేళ మనం మంచి లేదా గొప్ప పనులు చేసినట్లయితే మనం కూడా వాటిలాగా ఈ ప్రపంచంలో గౌరవంతో తల ఎత్తుకొని జీవించగలం. మన జీవితం ఉన్నతమవుతుంది, మనం అందరితో గౌరవించబడతాం. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ పర్వతాల వలె తల ఎత్తుకుని జీవించమని పర్వతాలు మనతో చెబుతున్నాయి. అలాగే సముద్రం ఉప్పొంగుతూ అంటుంది, నేను లోతైన మరియు విశాలమైన దానిని. అలాగే నీవు కూడా నీ మనసులో లోతైన ఆలోచనలు చేస్తూ విశాలమైన భావాలను అందరితో పంచుకోమని చెప్తుంది.
1: అధ్యాపికాజీ, పర్వత్ ఔర్ సాగర్ హమ్కో బహుత్ సారా జ్ఞాన్ దియా.
0: హా నిత్య, అబ్ హమ్ దూసరీ కవితా కా అర్థ భీ జాన్ లేంగే. పహలే మై పడుంగి, ధ్యాన్ సే సునో.
1: జీ హా అధ్యాపికాజీ.
0: समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. निच्या, अब तुम एक बार इस कविता को पढ़ो.
1: जी अध्यापिका जी. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर तरल तरंग, भर लोम अपने दिल में मीठे मीठे मृदुल उमंग.
0: सुनो निच्चा, अब इस कविता का भावार्थ जान लेंगे. शब्दार्थ देखो. गिरना अंटे पड़िपोवुट अने अर्थमु, तरल अंटे चलिंचुनट्टि, तरंग अंटे अललु, भरना अनगा निंपुट, उमंग अनगा आश अने अर्थम. अब सुनो, कवि कहते हैं कि समुद्र के चंचल तरंग उठ उठ कर गिरते हैं. क्या तुम समझ सकते हो कि वे क्या कर रहे हैं? वे कहना चाहते हैं कि तुम भी उनके जैसे अपने दिल में मीठी और कोमल आशाएं भर लो, क्योंकि आशा को सफल बनाने के प्रयत्न जरूर करते हो. ఇక్కడ కవి ఏమని చెబుతున్నారంటే, సముద్రపు చంచలమైన అలలు ఎగిసిపడుతున్నాయి, నీవు అర్థం చేసుకోగలవా అవి ఏమంటున్నాయో? నీవు కూడా వారిలా

0: తీయని మరియు కోమలమైన భావాలను నింపుకోమని అంటున్నాయి. ఎలాగంటే సముద్రము తన ఆశను ఆశయాలను తీర్చుకోవటానికి అలల రూపంలో ఎగిసిపడుతుంటాయి. ఎన్నోసార్లు విఫలమైనా అది తన ప్రయత్నాలను మానుకోదు. అలాగే సముద్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన ఆశలను ఆశయాలను సఫలీకృతం చేసుకోవటానికి తీయని భావాలను నింపుకొని నిరంతరము ప్రయత్నించాలని సముద్రం తెలియచేస్తుంది.
1: అధ్యాపికా జీ, మై బి సాగర్ కే జైసే మేరీ ఆశా సఫర్ బనానే కా ప్రయత్న కరుంగీ.
0: శాబాష్ నిత్యా, అబ్ మై తీసరీ కవితీ కే బారే మే బతావుంగీ, సునో నిత్యా.
1: జీ అధ్యాపికా జీ,
0: పృథ్వీ కహతీ ధైర్య న చోడో కితనా హీ హో సిర్ పర్ భార్, నభ కహతా హై పైలో ఇతన ఢకలో తుమ్ సారా సంసార్. నిత్యా, తుమ్ భీ ఏక్ బార్ ఇస్ కవితా కో పఢకర్ సునావో.
1: జీ అధ్యాపికా జీ, పృథ్వీ

0: संसार। अब मैं कुछ शब्दार्थ बताऊंगी, सुनो निच्चा। पृथ्वी का अर्थ भूमि, भार अंटे भारमु, फैलना अंटे व्यापించుట, నబ్ అనగా ఆకాశము, ఢక్కన అనగా కప్పుట లేదా మూయుట. ఇస్ కవితక అర్థ యహ హై కి ధరతి హమ్సే కహతి హై కి చాహే జితనీ బడి జిమ్మేదారి తుమ్హే పూరి కర్తి హై ధైర్య కే సాథ్ ఉసే పూరా కరో. ఆకాశ కహతా హై కి ముఝే జైసా పూరా ఫైలా కర్ సారీ దునియా ఢక్ లో, మానే మహాన్ బనకర్ సబ్ పర్ అపనా ప్రభావ దికావో. అంటే భూమి తనలాగా ధైర్యంగా ఉండమని చెప్తుంది. ఏ విధంగా అయితే భూమి ఎంతో బరువును మోస్తున్నా తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు, అలాగే మనం మన బాధ్యతలను పూర్తి చేయుటకు చాలా ధైర్యాన్ని కలిగి ఉండమని తెలియజేస్తుంది. ఆకాశం చెబుతుంది తనలాగా ప్రపంచాన్ని కప్పివేయమని, అంటే ప్రపంచానికి తన విశాలతను చాటి చెబుతుంది. అలాగే మనం మన వ్యక్తిత్వంతో మంచి నడవడిక ద్వారా మన ప్రభావాన్ని అందరి మీద చూపించమని తెలియచేస్తుంది.
1: అధ్యాపికా జీ, మై భీ ధర్తీ ఔర్ ఆకాశ్ కే జైసే ధైర్య సే జీవన్ బితాఉంగీ.
0: అచ్చా నిత్యా, అంత మే మై కవితా పాటికి ముఖ్య ఉద్దేశ్ బతాఉంగీ, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: ప్రకృతికి సీఖ్ ఒక కవితా పాఠ్యాంశము. కవి సోహన్ లాల్ గారు ఏమని తెలియచేశారంటే, ప్రకృతి అణు అణువులో ఏదో ఒక సందేశం దాగి ఉంటుంది. ఈ పర్వతము, సముద్రము, భూమి, ఆకాశము మొదలగునవి మనకు ఏవో చెప్తూ ఉంటాయి. వీటి సందేశం వలన మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలం. నిత్యా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: పర్వత్ హంసే క్యా కహతా హై?
1: పర్వత్ హమ్ ఉంచే బన్ జానే కో కహతే హై.
0: తరల తరంగ క్యా కరతీ హై?
1: తరల తర ఊటు ఊటు కర్గీర్ పడతే హై.
0: నబ్ క్యా కహతా హై?
1: నబ్ కహతా హై కి ఇతనా ఫైలా కర్ సారా సంసార్ కో డక్ లో.
0: పృథ్వీ క్యా కహతీ హై?
1: పృథ్వీ కహతీ హై కి ధైర్య నా చోడో.
0: మీఠే శబ్ద కా అర్థ క్యా హై?
1: మీఠే శబ్ద కా అర్థ త్యాని.
0: అబ్ హమ్ ప్రకృతి కి సీఖ్ కవితా కే సమానార్థ కవిత ఏక్ బార్ పడేంగే. యహ్ భీ ఏక ప్రేరణాదాయక కవితా హై, మై పడుంగి, ధ్యాన్ సే సునో, బాద్ మే తుమ్ భీ మేరే సాథ్ కహో.
1: జీ అధ్యాపికా జీ.

0: जगन्ना और जगाना, लता और पेड़म से सी को सबको गाले लगाना,
1: गले लगाना।
0: गले लगाना।
1: निचा इसका अर्थ बताऊंगी, सुनो।
0: जी अध्यापिका जी।
1: फूलों से नित हसना सी को भौरों से नित गाना, హసనా అనగా నవ్వటం, భౌరం అనగా తుమ్మెదలు. పువ్వుల నుండి ఎల్లప్పుడూ నవ్వటం నేర్చుకోవాలి, తుమ్మెదల నుండి నిత్యం పాడటం నేర్చుకోవాలి. ఫల్సే లధి డాలియోం సే నిత్ సీకో శీషు జుఖానా. లధి అంటే బరువైన, డాలియా అంటే కొమ్మలు, శీష్ అనగా తల. అర్థం ఏమిటంటే పండ్లతో నిండి ఉన్న కొమ్మలు బరువుగా ఉండి భూమి వైపు వంగుతాయి, అలాగే వాటిని చూసి మనం కూడా ఎల్లప్పుడూ వినయంగా తల వంచుకుని ఉండటం నేర్చుకోవాలి. సీక్ హవాకే ఝోంకోం సేలో హిలనా జగత్ హిలానా. హవా అంటే గాలి, హిలనా అంటే ఊగటం. గాలి అలలను చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే గాలి తన చల్లని గాలులతో మనకు ఎలా హాయినిస్తుందో అదేవిధంగా మనం ప్రపంచాన్ని ఆనందపరిచే విధంగా ప్రవర్తించాలి. దూధ్ తథా పానీ సే సీకో మిలనా ఆర్ మిలానా. దూధ్ అంటే పాలు, మిలనా అనగా కలపటం. పాలు మరియు నీళ్ళని చూసి మనం కలపటం లేదా ఇతరులతో కలిసిపోవటం నేర్చుకోవాలి. సూరజ్ కీ కిరణం సే సీఖో జగనా ఔర్ జగానా. సూరజ్ అంటే సూర్యుడు, జగానా అంటే మేల్కొల్పటం. మనం సూర్యుని కిరణాల నుండి మేల్కొనుట మరియు ప్రపంచాన్ని మేల్కొల్పటం నేర్చుకోవాలి. లత ఔర్ పేడోం సే సీఖో సబ్కో గలే లగానా. లత అనగా లత, గలే లగానా అంటే ఆలింగనము చేసుకునుట. లత మరియు చెట్ల నుండి మన అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవాలి, వాటిలాగా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలనుకోవాలి. అబ్ మై ప్రకృతికి సీక్ పాటిసే వ్యాకరణ బతావుంగి, సునో.
0: జీ అధ్యాపిక జీ.
1: మై ఉల్టే శబ్ద బతావుంగి, తుంబి మేరే సాత్ బతావో.
0: జీ హా అధ్యాపిక జీ.
1: ధైర్య అధైర్య,
0: ధైర్య అధైర్య,
1: హింస అహింస,
0: హింస అహింస,
1: యశ్ అపయశ్,
0: యశ్ అపయశ్,
1: ఊంచే నీచే,
0: ఊంచే నీచే,
1: శాంతి అశాంతి,
0: శాంతి అశాంతి.
1: అబ్ హమ్ కుచ్ పర్యాయ శబ్ద భీ జాన్ లెంగే, సునో.
0: జీ అధ్యాపిక జీ.
1: తుమ్ భీ మేరే సాత్ కహో. నభ్ ఆకాశ్ ఆసమాన్,
0: నభ్ ఆకాశ్ ఆసమాన్,
1: పృథ్వీ భూమి ధరతి జమీన్,
0: పృథ్వీ భూమి జమీన్ ధరతి,
1: పర్వత్ పహాడ్ గిరి,
0: పర్వత్ పహాడ్ గిరి,
1: సంసార్ దునియా ప్రపంచ్,
0: సంసార్ దునియా ప్రపంచ్.
1: అచ్చా ఏక్ బార్ వచన్ బతావంగి, తుమ్ భీ ఏక్ బార్ కహో.
0: జీ అధ్యాపిక జీ.
1: నది నదియా,
0: నది నదియా,
1: గహరాయి గహరాయ్యా,
0: గహరాయి గహరాయా,
1: గహరాయ్యా
0: గహరాయ్యా,
1: శీష శీష,
0: శీష శీష.
1: అబ్ పాఠ సమాప్త హువా నిత్య.
0: ధన్యవాద్ అధ్యాపిక జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరింతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మీనారాయణరాజు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు ఘటం ఆదితాళంలో విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సంగీతం మహేష్, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత షాపింగ్ మాల్ చిత్రానికి హరిచరణ్ చిన్మయి పాడిన పాట వినబోతున్నారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం వెన్నెల కంటి.

కార్యక్రమంలో ఇప్పుడు బావా బావమరిది ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. సంగీతం అనే మాట వినగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. మంచి పాట వింటుంటే అలిసిపోయిన మనసు కూడా తేలిక పడుతుంది. బాధలో ఉన్నవారికి ఓదార్పునిస్తుంది, నిరుత్సాహంగా ఉన్నవారికి మనసు నిండా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు సంగీతం మనిషి జీవితంలో సహజంగా కలిసిపోయి ఉండేది. ఉదయం లేవగానే కోడి కొయ్యడంలోనూ ఒక లయ ఉండేది, పక్షుల కిలకిల రావాల్లో ఒక మాధుర్యం దాగి ఉండేది, కన్నతల్లి జోలపాటల్లో అమరమైన ప్రేమ ఉండేది. ఇక రైతు పాడి పంటలో పనిచేస్తూ పాడే పాటల్లో ఒక కమ్మదనం ఉండేది. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అప్పట్లో సంగీతం అంటే వినోదం మాత్రమే కాదు, మనిషి జీవన విధానంలో ఒక భాగమని చెప్పాలి. ఈ కాలంలో గమనిస్తే సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఎక్కడ సంగీతమైనా ఒక చిన్న స్మార్ట్ఫోన్లోనే క్షణాల్లో వినగలుగుతున్నాం. కొత్త సంగీత శైలులు మన ముందుకు వస్తున్నాయి, కానీ కాలం ఎంత మారినా సంగీతమిచ్చే మధురానుభూతి ఏమాత్రం తగ్గలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆనందంలో తోడుగా నిలిచేది సంగీతమే, బాధలో మనకంటూ ఓదార్పునిచ్చేది కూడా సంగీతమే. భాషలు వేరైన

దేశాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, మనుషుల హృదయాలను ఒక్కటిగా కట్టిపడేసేది సంగీతమే. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఒక అద్భుత సంగీత వాయిద్యాన్ని గౌరవించడానికి ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఒక సాధారణ ఇనుపు డ్రమ్ములను ప్రపంచ వేదికలపై సంగీత వాయిద్యంగా మార్చిన అద్భుత గాథ వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో కలలు, ఎన్నో విజయాలు దాగి ఉన్నాయి. మరి ఆ సంగీత వాయిద్యాన్ని స్మరించుకుంటూ ఈరోజున ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఒక సాధారణ సభ ఏర్పాటు చేసి 2023 జులై 24వ తేదీన ఆమోదించిన తీర్మానం ద్వారా ఈ దినోత్సవం అధికారికంగా ప్రకటించబడింది. ఈ ప్రత్యేక తీర్మానాన్ని త్రినిడాడ్ అండ్ టుబాగో దేశం ప్రవేశపెట్టగా అనేక సభ్య దేశాలు ముందుకు వచ్చి ఈ దినోత్సవానికి మద్దతు తెలిపాయి. మరి అప్పటి నుంచి ఆ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం 11వ తేదీన ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ స్టీల్ పాన్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 20వ శతాబ్దం ప్రారంభంలో కరేబియన్ ప్రాంతంలోని త్రినిడాడ్ అండ్ టుబాగోలో వలస పాలన కొనసాగుతున్న కాలమది. ఆఫ్రికన్ ప్రజలు తమ సాంప్రదాయ డ్రమ్ములను ఉపయోగించకుండా కొన్ని ఆంక్షలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అయితే వాళ్ళల్లో సంగీతం వదులుకోలేని వారు, సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు బయట పారేసిన చమురు డ్రమ్ములను తీసుకొని వాటిపై ఎన్నో ప్రయోగాలు చేసి వివిధ స్వరాలను పలికించే కొత్త సంగీత వాయిద్యాన్ని కనుగొన్నారు. ఇప్పుడు కాలక్రమేణా ఆ వాయిద్యం స్టీల్ పాన్గా ప్రపంచమంతటా మంచి గుర్తింపు పొందింది. నేడు ప్రపంచంలో పూర్తిగా లోహంతో తయారైన ఏకైక శ్రావ్య సంగీత వాయిద్యంగా దీనికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఒకప్పుడు పేద ప్రజలు సంగీతంగా భావించిన స్టీల్ పాన్ వాయిద్యం ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ సంగీత వేదికలపై, అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా ఈ సంగీతం గౌరవప్రదంగా వినిపిస్తుంది. ముఖ్యంగా నేటి తరం యువత ఈ దినోత్సవం సందర్భంగా ఎన్నో నైతిక విలువలను అలవర్చుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు నిరాశ నిస్పృహ చెందకుండా కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలి. సంగీత కళలను గౌరవించాలి. స్థానిక సంస్కృతిని ప్రేమిస్తూ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. గమనించారా? ఒక సాధారణ ఇనుప డ్రమ్ ప్రపంచాన్ని అలరించే సంగీత వాయిద్యంగా మారిన కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సృజనాత్మకత, ఆలోచన విధానం, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. కాబట్టి సంగీత కళలను ప్రేమిద్దాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, సంగీతాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు చిత్రానికి వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతంతో ఎస్పి బాలు జానకి ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక మంచి అంశంలోకి వెళ్ళిపోదాం. మన భారతదేశం అనేది అనేక మతాలకు, విభిన్న సంస్కృతులకు ఒక నిలయంగా ఉంటుంది. మన భారతదేశంలో ప్రతి పండుగ వెనుక ఒక చరిత్ర ఉంటుంది, అలాగే ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది. అలాంటి విశిష్టమైన సాంప్రదాయాల్లో ఒకటి పార్సీ సమాజానికి చెందిన గాదా గహంబర్. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ఏకదైవ మతాలలో ఒకటైన జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పార్సీలకు ఈ గాదా గహంబర్ అనేది అత్యంత పవిత్రమైన వేడుక. ఈ వేడుక ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని ఉద్వాడ, సూరత్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. మహారాష్ట్రలోని ముంబై నగరం పార్సీ సమాజానికి అత్యంత ముఖ్యమైన కేంద్రం కావడంతో అక్కడ కూడా గాదా గహంబర్ వేడుకలు నిర్వహిస్తారు. గుజరాత్లోని ఉద్వాడా ప్రాంతం ఈ వేడుకలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పవిత్రమైన ఇరాన్షా అగ్నిమందిరం ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న జొరాస్ట్రియన్లకు ఉద్వాడా ప్రాంతం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇక్కడ జరిగే గాదా గహంబర్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇది కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను తెలిపే ఒక గొప్ప సాంప్రదాయమని చెప్పాలి. ఈ గాదా గహంబర్ చరిత్రను పరిశీలిస్తే జొరాస్ట్రియన్ మతాన్ని సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన జరదృష్టుడు స్థాపించినట్లు కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన బోధించిన మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పనులనే 3 సూత్రాలు ఈ మతానికి మూలస్తంభాలు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్సీలు ఈ విలువైన సూత్రాలను తమ జీవితంలో నిష్ఠగా ఆచరిస్తారు. గహంబర్ అనే పదానికి ఋతుపర్వం లేదా పవిత్ర సమయం అనే అర్థం వస్తుంది. జొరాస్ట్రియన్ సాంప్రదాయంలో సంవత్సరానికి మొత్తం 6 గహంబర్లు వస్తాయి.

వీటిలో చివరిది అత్యంత పవిత్రమైనది. అదేనండి గాదా గహంబర్. గాదా అనే పదం ప్రవక్తైన జరదృష్టుడు రచించిన పవిత్రమైన గీతాలను సూచిస్తుంది. ఈ గాదా గహంబర్ సాధారణంగా జొరాస్ట్రియన్ క్యాలెండర్లోని 5 గాదా రోజులు నిర్వహించబడుతుంది. అందుకని ఆగస్టు మాసములో 5 రోజుల పాటు ఈ పవిత్రమైన ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ 5 రోజుల పాటు పార్సీ సమాజం తమ ఆచార ప్రకారం అగ్ని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలతో పాటు అత్యంత పవిత్రమైన అవెస్టా గ్రంథంలోని గాథలను అధ్యయనం కూడా చేస్తారు. తమ కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఈ గాదా గహంబర్ సందర్భంగా వారిని భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. అనంతరం అందరూ ఐక్యంగా కలిసి సామూహిక భోజనంలో కూడా పాల్గొంటారు. ఈ గాదా గహంబర్ సందర్భంగా పేదలకు ఆహారం అందించడం, దాన ధర్మాలు చేయడం, అవసరమైన వారికి వస్త్రాలు, ఔషధాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇలాంటి పవిత్రమైన వేడుక యువతకు ఎన్నో విలువైన సందేశాలను అందిస్తుంది. మంచి ఆలోచనతో జీవించడం, నిజాయితీగా మాట్లాడడం, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి గొప్ప గొప్ప విలువలు ఈ గాదా గహంబర్ మనకు నేర్పుతుంది. నేటి ఆధునిక జీవితంలో స్వార్థం కంటే సమాజసేవ గొప్పదని, మతభేదాల కంటే మానవత్వమే శాశ్వతమని ఇప్పటి కాలం యువత గ్రహించాలి. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమని ఈ గాదా గహంబర్ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మన పూర్వీకులను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తూ మన విలువైన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, దొంగ పోలీస్ చిత్రానికి బప్పిలహరి సంగీతంతో యేసుదాస్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

మన భారత స్వాతంత్ర చరిత్రను మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా మన కళ్ళ ముందు ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవితాలు కనిపిస్తాయి. కొందరు తమ కలంతో దేశ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు, మరికొందరు ప్రజలను ఏకం చేశారు, ఇంకొందరైతే తమ జీవితాలను కుటుంబాలను కూడా వదిలిపెట్టి మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇంకొక కోణంలో చూసుకుంటే కొందరు తమ యవన ప్రాణాన్ని కూడా దారపోశారు. ఈ రోజున అలాంటి మహనీయుల్లో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. తన యవన వయసులో మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయనేనండి ఖుదీరాం బోస్ గారు. మన దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, స్వాతంత్రం పట్ల ఆయనకున్న ఆకాంక్ష, ఆయన చూపించిన ధైర్యం ఎంతో గొప్పవి. కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఖుదీరాం బోస్ గారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరకు ఉరికమ్మెక్కారు. ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని, ఆయన జీవితాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. ఖుదీరాం బోస్ గారు 1889 డిసెంబర్ 3వ తేదీన అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిద్నాపూర్ జిల్లాలో హబీబ్పూర్ అనే గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఆయన తండ్రి పేరు త్రైలోక్యనాథ్ బోస్. ఆయన నడజోల్ ప్రాంతంలో తహసీల్దార్ రెవెన్యూ ఏజెంటుగా పనిచేశారు. తల్లి లక్ష్మీప్రియాదేవి. ఖుదీరాం బోస్ గారి అతి చిన్న వయసులోనే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తరువాత ఆయన పెద్దక్క అపరూపాదేవి సంరక్షణలో ఆయన పెరిగారు. తన చిన్న వయసు నుంచే ఆయనలో ధైర్యం, దేశం పట్ల అపారమైన ప్రేమ, అన్యాయాన్ని వ్యతిరేకించే స్వభావం ఎక్కువగా కనిపించేవి. ముఖ్యంగా 1905 బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన నిర్ణయం తీసుకున్న తరువాత దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ వంటి ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఆ వాతావరణం ఖుదీరాం బోస్పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. తన 16 వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు బాంబులతో పేల్చేశాడు. ఆ తరువాత ఒక ఘటన జరిగింది. అదేమిటంటే, సరిగ్గా అది 1907 ఆగస్టు నెల 26వ తేదీన

ఒక కేసు విచారణ సందర్భంగా అనేక మంది యువకులు కోర్టు ప్రాంగణం ముందు ఆసక్తిగా గుమ్మికూడి ఉన్నారు. అక్కడ పరిస్థితి అంత శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్ది దూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ అనే 15 సంవత్సరాల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కు మీద ఒక గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసింది జడ్జ్ కింగ్స్ఫోర్డ్ అనే అధికారి. ఈ అధికారి భారతీయుల పట్ల క్రూరత్వానికి అతడు పెట్టింది పేరు. అలాగే యుగాంతర పత్రిక మీద అతను ఎప్పుడు ప్రతికూల నిబంధనలు విధిస్తూ ఆ పత్రిక కార్యకర్తలను కూడా నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయా కనికరం లేకుండా సుశీల్ కుమార్కు జడ్జ్ కింగ్స్ఫోర్డ్ 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. కాని ఆ సాహసవంతుడైన ఆ యువకుడు మాత్రం ప్రతి కొరడా దెబ్బకు వందే మాత్రమని నినాదం పలికాడు. ఈ ఘటన జరిగిన తరువాత స్వతంత్ర వీరులంతా కలిసి కింగ్స్ఫోర్డ్కి ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అది ఏప్రిల్ మొదటి వారంలో యుగాంతర్ విప్లవ సంస్థకు చెందిన కొంతమంది విప్లవకారులు కలకత్తాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ఫోర్డ్ను అంతం చేయడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవింద్ ఘోష్ కూడా ఉన్నారు. అయితే కుదిరాం బోస్ను, ప్రఫుల్ల చాకి అనే మరో యువకుడిని ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30వ తేదీ రాత్రి వేళ వీరిద్దరూ ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్కు ఒక బాంబ్, రివాల్వర్ తీసుకుని వెళ్లారు. కింగ్స్ఫోర్డ్ వాహనం ఆ క్లబ్ దగ్గరకు రాగానే దానిపై బాంబు వేసి ఇద్దరు చెరోదిక్కుకు పరిగెత్తారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ వాహనంలో కింగ్స్ఫోర్డ్ లేడు. ఆ వాహనంలో అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కుదిరాం బోస్ గారు ఒక రైల్వే స్టేషన్లో టీ త్రాగుతుండగా పోలీసులు గమనించి ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత కుదిరాం బోస్ గారిని 2 నెలల పాటు నిర్బంధించి విచారణ జరిపారు. ముజఫర్పూర్ బాంబు కేసులో కింగ్స్ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికి కారకుడైన కుదిరాం బోస్ గారికి మరణశిక్ష విధించారు. ఈ మరణశిక్ష 1908 ఆగస్టు 11వ తేదీన అమలైంది. ఆయన పెదవులపై చిరునవ్వు చెదరకుండా కుదిరాం బోస్ గారు మృత్యువును ఆహ్వానించాడు. కాబట్టి ఆయన త్యాగం వల్ల మనకు అందిన స్వేచ్ఛను విలువైనదిగా భావిద్దాం. ఆ అమరవీరుడి స్ఫూర్తిని మన హృదయాలు నింపుకుందాం. కార్యక్రమంలో చివరిగా త్రిపురాల్ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో, ఎంఎం కీరవాణి సంగీతంతో ఒక మంచి పాట మీకోసం.

con su core. Palle pantam una co. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రజలు కీలక భాగస్వాములుగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ అందిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వివరాలు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2047 వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమ రూపకల్పనపై ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని సూచించారు. ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మిగిలిపోకుండా దేశ భవిష్యత్ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో యువత విద్యార్థుల శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమం దోహదపడాలని అధికారులకు

0: ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఈరోజు ఆయన అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 422 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులను చేపట్టనున్నామని ఈ సమావేశంలో వెల్లడించారు. ఇందులో భాగంగా మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 9 వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీకి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఈరోజు ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతటి నిధుల కొరత ఉన్నప్పటికీ ఆక్వా రైతులను ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో ఈ భారీ విద్యుత్ సబ్సిడీని సకాలంలో విడుదల చేసినట్టు వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీతో పాటు చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను సైతం ఈ 26 నెలల స్వల్ప వ్యవధిలోనే నెరవేర్చామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మారుస్తూ బ్లూ ఎకానమీ దిశగా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఆక్వా రైతులకు యూనిట్కు ₹50 చొప్పున విద్యుత్ రాయితీ పథకాన్ని అందజేస్తున్నట్టు గొట్టిపాటి రవికుమార్ వివరిస్తూ,
1: ఆక్వా రైతులకు కానీ రైతాంగానికి కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతున్నాయని చెప్పి కూడా మేమందరూ తెలియజేస్తున్నాం. దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం 9 గంటలు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే పీఎం కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం.
0: బాలికలు విద్యను ఆధారంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పట్టుదలతో వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా పుట్టపర్తిలో ఈరోజు నిర్వహించిన బాలికే భవిష్యత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, ప్రతి విద్యార్థి తన భవిష్యత్కు సంబంధించి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు తమ పిల్లల భవిష్యత్ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకూడదని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థ, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పిలుపునిచ్చారు. పరిపాలన యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పౌరులతో కలిసి ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ నిర్మాణంలో భాగస్వాములు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతూ కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆగస్టు 14న అటవీ, ఉద్యానవన శాఖల సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద, ముఖ్య ప్రదేశాల్లోనూ మొక్కలు నాటి జాతీయ జెండాను చేతబూని దేశ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన సకాలంలో సేవలు, వైద్యం అందించడంతో పాటు మాత శిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను ఇద్దరు సహాయకులతో కలిసి పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దకు చేర్చే సౌకర్యాన్ని 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం

0: ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణం మీదుగా పశ్చిమం వాయువ్య దిశగా గాలులు వీస్తున్నట్టు వెల్లడించింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపటికి సంబంధించిన వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రజలు కీలక భాగస్వాములుగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలో మరో 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ అందిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు

0: डॉक्टर वी नारायणन तथा अमेरिकीय राजदूतः सर्गियो गोरह भागम अगृहणीताम्। अवसरे निसार अभियानस्य सफलतायाः अनन्तरं आगामी मानव अंतरिक्ष प्रौद्योगिकीषु परस्पर सहयोगस्य विस्तारः स्वीकृतः। ऋतुविज्ञान विभागेन आगामिषु द्वित्रिदिवसेषु ओडिशा राज्ये वज्रपात मेघगर्जनाभ्यां सह अतीव तीव्र वृष्ट्यै नारंगवर्णीया संचेतना प्रख्यापिता। विभागेन तावत् आगामि दिनद्वयोः अण्डमान निकोबार द्वीपसमूहे अरुणाचल प्रदेशे असमे मेघालये नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा राजस्थानेषु च वज्रपात मेघगर्जनाभ्यां सह अतितीव्रतर वृष्टिः भविष्यतीत्यपि अनुमानितम्। कनाडा ओपन टेनिस प्रतियोगितायां पोलैंड देशस्य पूर्व विश्व प्रथम वरीया ईगा स्वीटेक रशिया देशस्य डायना श्नाइडर इत्येताम् 6-2, 6-1 इति अंकैः केवलं चतुष्षष्टि निमेषेषु पराजित्य उपांत्य चक्रं प्राविशत् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపుదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 జానపద రంజని కార్యక్రమంలో భారత కోలాటం బృందం వారిచే కోలాటం భజన కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి సాగులో ఖర్చు తగ్గించే పద్ధతులు గురించి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ప్రిన్సిపాల్ సైంటిస్ట్ వ్యవసాయ విస్తరణ ఆర్ఏఆర్ఎస్ అయినటువంటి డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం నేషనల్ న్యూస్ వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం పార్వతీ కళ్యాణం హరికథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. పార్వతీ కళ్యాణం హరికథ కథకురాలు కుమారి పింజల అమ్మోజీరావు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో రేపుదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామివారి భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బలవంతుడు గురించి శ్రీ వరికూటి కోటయ్య గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్ల కార్యక్రమంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం గురించి చిత్తూరు జిల్లా పలమనేని సబ్ డిఎఫ్ఓ శ్రీ వేణుగోపాల్ గారి వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:15 మరొకసారి వినండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45

0: లకు బావల హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటారు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ ఎస్ సునీల్. 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలకు రక్షణ నిర్భయ చట్టం అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి ఈ కార్యక్రమంలో. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో భారత కోలాటం బృందం వారిచే కోలాటం భజన కీర్తనలు వినే ముందు
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు భారత కోలాటం బృందం వారిచే కోలాటం భజన కీర్తనలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో

0: కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.
2: మీదింతవరకు జానపద రంజని జానపద సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చలు లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏది మార్చలేదని మన దేశం ఈ రోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings, and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstandings.

0: happening and miscalculation along the line of actual control.
1: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీబ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాన్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గరిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడ్డం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కెకేమినా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను JJMIMES పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్, జల్ సంచయ, జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ, దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియల చెందిన వారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని అంతర్జాతీయ

0: జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి, బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11 తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు ఈ అంశం గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
2: परम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం.
4: డాక్టర్ కృష్ణాజీ గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: సార్, మీరు మారుటేరులో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విస్తరణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
5: అవునండి.
4: సార్, మరైతే రైతు సోదరులు వరిలో ఇటీవల కాలంలో సాగు విపరీతంగా పెరిగిపోయింది, రాబడులు రావట్లేదని చెప్తూ ఉన్నారండి. వరిలో సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి? రైతు సోదరులకి రాబడి అంటే పెట్టిన దానికి వాళ్ళకి తగినంత ఆదాయం రాకపోవడానికి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు చెప్పండి సార్.
5: వరి పంటలో చూసుకున్నట్లయితే గనక మనకు సార్వ పంట కాలంలో సుమారుగా 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు అవుతుందండి ఒక ఎకరానికి. అదే దాళవాళ్ళు చూసుకున్నట్లయితే గనక 45,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. అందులో మనకి మేజర్ షేర్ సింహభాగం కనుక చూసుకున్నట్లయితే గనక అది కూలీల పైన పెట్టే ఖర్చు అవుతుందన్నమాట. పరిశోధనల ప్రకారం తెలిసింది ఏంటంటే 30% నుంచి 40% దాకా కూలీల పైన పెట్టేటువంటి ఖర్చు అవుతూ ఉంది. దాని తర్వాత స్థానాల్లో యంత్రాల కోసం పెట్టేటువంటి అద్దె ఒక 20-25%, మిగిలినవి ఎరువులు పురుగు మందుల కోసం పెట్టేటువంటి ఖర్చు సుమారుగా 15% దాకా ఉంటున్నట్టుగా అంచనా వేయడం జరిగిందనమాట అండి.
4: ఏ ఏ పనుల్లో మనకి కూలీలు అవసరం కనబడుతుందండి వ్యవసాయ పనుల్లో?
5: సాధారణంగా ఏంటంటే మనకి ఈ లేబర్ డిమాండ్ అనేది నాట్లు వేసే సమయంలోనూ తర్వాత కోతల సమయంలోనూ బాగా ఎక్కువగా ఉంటుందండి. కొద్ది మొత్తంలో అంటే ఒక మీడియం రేంజ్లో కలుపు తీసే సమయంలో కూడా ఉంటుందన్నమాట అండి.
4: సరే, అయితే ఖర్చులు

0: కేవలం కూలీల కొరతే కాకుండా యంత్రాల లబ్ధి కూడా ఎక్కువైపోతూ ఉంది. అలాగే రసాయన ఎరువులు కూడా విపరీతంగా వాడుతున్నారు రైతు సోదరులు,
1: అవునండి
0: పురుగు మందులు, వీటన్నిటి గురించి కూడా ఖర్చు ఎక్కువైపోతుంది అంటున్నారు
1: అవును
0: కదా.
1: అవును.
0: మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా చూపించగలం మన రైతు సోదరులకి?
1: ఇప్పుడు సాగు ఖర్చు

0: అందుబాటులో ఉన్నాయండి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నేరుగా విత్తే పద్ధతి అండి. నేరుగా విత్తే పద్ధతిలో ఏంటంటే మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో దమ్ము చేసినటువంటి పొలంలో మనం డైరెక్ట్గా విత్తనాలు నానబెట్టి మండిగట్టుకొని విత్తుకోవడము, అదొక పద్ధతి. తర్వాత అదే దమ్ము చేసినటువంటి పొలంలో డ్రమ్ సీడర్ సాయంతో విత్తుకోవడము. ఇంకొకటి మనకి ఈ ట్రాక్టర్ డ్రాన్ గొర్రుతో విత్తుకోవడం అన్నట్టుంది. పొడి దుక్కులో మనం విత్తనం వేసుకునేటువంటి పద్ధతి. దీనివల్ల మనం చాలా వరకు మనము ఇందులో ఏంటంటే నాట్లు వేయడము, నారుమడి పెంపకం ఉండదు కాబట్టి దాదాపుగా ఎకరానికి ఒక 5,500 నుంచి 6,000 దాకా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి.
1: ఇవి కాకుండా ఇంకేమున్నాయి సార్? నేరుగా విత్తే పద్ధతి కాకుండా ఇంకా మనకు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి?
0: యాంత్రీకరణ కూడా మనం చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నాట్లు వేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కోతల కోసం కూడా కొన్ని ప్రాంతాల్లో కూలీల పైన ఆధారపడుతూ ఉన్నారు. అలా కాకుండా కంబైన్ హార్వెస్టర్స్తో కానీ రీపర్స్ ఉన్నాయి, ప్యాడీ రీపర్స్ అని ఉంటాయి, వాటితో కానీ కోత చేసుకున్నట్లయితే కనుక దాదాపు ఒక 3 వంతుల భాగం మనము సాగు ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి.
1: అంటే నేరుగా విత్తుకోవడం ద్వారా, అలాగే యాంత్రీకరణ చేసుకోవడం ద్వారా ఈ విధంగా మనం రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవచ్చు అంటారు. అయితే ముందు మీరు చెప్పిన పద్ధతి నేరుగా విత్తే పద్ధతిలో దమ్ము చేసిన పొలంలో విత్తనాలు వెదజల్లుకోవడం అని చెప్పారు, అది ఎలా చేసుకోవాలి, అందులో జాగ్రత్తలు ఏంటి ఒకసారి రైతు సోదరులకు చెప్పండి సార్.
0: ఇప్పుడు మనం దమ్ము చేసిన పొలంలో నానబెట్టిన విత్తనాలు చల్లుకోవడం అనేది సాధారణంగా బరువు నేలలు, ఎక్కడైతే డెల్టా నేలలు ఉంటాయో కాలువల కింద ఈ పద్ధతి మనకి సూటబుల్గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పొడి దుక్కి అనేది ఉండదు కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో మనం దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనం అనేది వేసుకోవచ్చు. రోజుకు ఒక 2 కూలీలు లేదు 1 కూలీ సహాయంతో సుమారుగా 3 నుంచి 4 ఎకరాల దాకా ఒక రోజులో మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే ఒక ఎకరం నాటడానికి 5,000 రూపాయల దాకా మనకు ఖర్చు అవుతుందండి. మనకు లేబర్ కూడా ఒక 3 మగవాళ్ళు, 5 మంది ఆడవాళ్ళు పడుతూ ఉంటారు. సుమారుగా 8 మంది వరకు లేబర్ అనేది అవసరం అవుతుంది. అది ఈ పద్ధతిలో అయినట్లయితే కనుక కేవలం 1-2 మనం విత్తనం అనేది వేసుకోవచ్చు. అంతేకాకుండా నారుమడి ఖర్చు కూడా సుమారుగా ఎకరానికి 2,000 నుంచి 2,500 దాకా ఖర్చు అవుతుంది. ఈ పద్ధతిలో మనకి నారుమడి కానీ నాట్లు వేయడం ఉండదు కాబట్టి ఎకరానికి మనము 5,000 నుంచి 6,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విత్తన మోతాదు కూడా మనకు తక్కువ అన్నమాట దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో. దీంట్లో ఏంటంటే ఒక 10 నుంచి 15 కేజీలు అయితే ఒక ఎకరాకి సరిపోతుంది కాబట్టి సగానికి సగం విత్తన మోతాదు తగ్గుతుంది. దానివల్ల కూడా ఒక 600 నుంచి 700 రూపాయల దాకా మనం సేవ్ చేయడానికి వీలుంటుంది అన్నమాట.
1: అయితే తర్వాత పద్ధతి డ్రమ్ సీడర్లో విత్తే పద్ధతి అన్నారు సార్, అదేమిటి?
0: ఇది కూడా మనకి నేరుగా విత్తే పద్ధతి అండి. కాకపోతే ఏంటంటే ఈ వెదజల్లే పద్ధతిలో మనం అడ్డదిడ్డంగా విత్తనాలు పడుతూ ఉంటాయి. అదే డ్రమ్ సీడర్తో విత్తుకున్నట్లయితే కనుక వరుసల్లో ఉండి మనకి స్పేసింగ్ అనేది బాగా ఉంటుంది. తర్వాత మొక్కల సాంద్రత మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అండి. ఈ డ్రమ్ సీడర్లు ఏంటంటే 4 డ్రమ్లు ఉంటాయండి. ప్రతి డ్రమ్కి 2 వరుసల్లో రంధ్రాలు ఉంటాయి, ప్రతి 20 సెంటీమీటర్లకి. ఈ డ్రమ్లో ఏంటంటే 3 వంతుల భాగం మాత్రమే మనము నానబెట్టి మండిగట్టినటువంటి విత్తనాలని నింపుకొని డ్రమ్ సీడర్ లాక్కున్నట్లయితే కనుక 8 వరుసల్లో మనకి విత్తనాలు అనేవి పడడం జరుగుతుంది.
1: సార్, రైతు సోదరులు ఈ నేరుగా విత్తే పద్ధతిలో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి.
0: ఇందులో ముఖ్యంగా నేరుగా విత్తే పద్ధతిలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఎక్కువ టైము మనం మండి అనేది కట్టకూడదండి. సాధారణంగా ఏంటంటే విత్తనాలను ఒక 24 అవర్స్, 24 గంటల సేపు నానబెట్టి 12 నుంచి 24 గంటలు మాత్రమే మండి కట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే విత్తనాలకు ముక్కు పగిలి సన్నగా కూర అనేది వస్తుంది అన్నమాట అండి. లేదు ఎక్కువగా అక్కడ 36 గంటల దాకా మనం మండిగట్టినట్లయితే కనుక మొలక బాగా పొడవుగా రావడము. దీనివల్ల ఏంటంటే డ్రమ్ సీడర్లో వేసినప్పుడు విత్తనాలు సరిగ్గా జారిపడవు. అదే చల్లుకునేటప్పుడు ఆ మొలక విరిగిపోయి మన ప్లాంట్ పాపులేషన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. ఇది ఒక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత మనకి ఏంటంటే పడిపోని రకాలు, కాండం గట్టిగా ఉండేటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది పై పైన ఉంటుంది కాబట్టి కంపల్సరిగా పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. కలుపు యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి.
1: అంటే రకాల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. నీటి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలి సార్ ఈ నేరుగా విత్తే పద్ధతిలో?
0: నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే కనుక మనము ఈ విత్తనాలను చల్లుతాం కాబట్టి తొలి దశలో ఒక ఆకు పూర్తిగా విచ్చుకునేదాకా మనం 6 తళ్ళు అనేది ఇచ్చుకోవాలి. అంటే నారుమడి ఎలా చేసుకుంటామో అదే రకంగా దీన్ని కూడా మనం చేసుకోవాలి. 7 నుంచి 10 రోజుల దాకా మనం ఇలా 6 తళ్ళు అనేవి ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత నుంచి పల్చగా నీరు అనేది కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత 4-5 రోజుల్లో మనకి 4-5 ఆకులు తొడిగిన తర్వాత మరొక 2-3 సెంటీమీటర్ల దాకా నీరు నిలగట్టుకొని కోతకు ఒక 10 రోజుల ముందు వరకు నీళ్ళు అనేది నిలగొట్టుకొని తర్వాత

0: మెల్లగా తగ్గించుకున్నట్లయితే సరిపోతుందండి.
1: ఎరువులు ఏ విధంగా సార్?
0: ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు ఒక ఎకరాకి 36 కేజీల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ అనేవి సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తొలి దశలో అంటే దమ్ములో నత్రజని అనేది వేయకూడదు. వేసినట్లయితే ఇది మనం 6 తడి కింద పండిస్తాం కాబట్టి కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి నత్రజని ఎరువును 15 రోజుల తర్వాత వేసుకోవాలన్నమాట. అంటే సిఫార్సు చేసిన 36 కేజీల నత్రజని 3 సమభాగాలుగా చేసుకొని విత్తనం వేసిన 15 రోజులకు, 35 రోజులకు, 60 రోజులకు వేసుకున్నట్లయితే కనుక సరిపోతుందండి.
1: కృష్ణాజీ గారు, ఇటీవల ఏరోబిక్ వరి సాగు పద్ధతి అని కూడా వింటున్నామండి, అంటే ట్రాక్టర్తో నడిచే గొర్రెతో పొడి విత్తనాన్ని విత్తుకోవడం అన్నారు. దీనివల్ల కూడా మనకేమైనా సాగు ఖర్చు తగ్గుతుందంటారా? ఇది ఎలా చేసుకోవాలి ఒకసారి రైతు సోదరులకు చెప్పండి సార్.
0: ఇప్పుడు ఏరోబిక్ సాగు పద్ధతి అంటే సాధారణంగా వరి పంటను నీళ్ళు నిలగట్టి పండించడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ ఏరోబిక్ పద్ధతిలో అలా కాదు, కేవలం భూమిలో తేమ అనేది ఉంటుంది కానీ నీరు అనేది నిలబడకుండా ఉంటుందన్నమాట. అంటే పంటకి అవసరమైనప్పుడు మాత్రమే తడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జొన్న, మొక్కజొన్న ఇట్లాంటివి ఎలా పండిస్తామో అదే పద్ధతిలో వరి కూడా పండించడం జరుగుతుంది. దీన్నే మనము ఏరోబిక్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట అండి. ఈ పద్ధతిలో ఏంటంటే విత్తనాన్ని మనకు ఇప్పుడు ట్రాక్టర్ డ్రాన్ మనకి ఈ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ గొర్రులు అందుబాటులో ఉన్నాయండి, డ్రిల్స్. వీటి సహాయంతో విత్తుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పొడి విత్తనాన్ని దుక్కు చేసినటువంటి పొలంలో చల్లుకోవడం చేసుకోవచ్చు, లేదు కొన్ని ప్రాంతాల్లో నాగళ్లతో కూడా విత్తుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అండి.
1: ఇందులో కలుపు వస్తే ఎలా కలుపు నివారణ చేపట్టుకోవాలండి?
0: సాధారణంగా ఏంటంటే మనం ఇది వర్షాధార ప్రాంతాల్లో కానీ లేదంటే కాలువల కింద, బోర్ల కింద ఈ పద్ధతి పాటిస్తూ ఉంటాము. అంటే నీరు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కాబట్టి కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. కావున మనం ఖచ్చితంగా రసాయన మందుల ద్వారా ఈ కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేపట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే విత్తనం వేసిన తర్వాత, విత్తనం వేసిన 3 నుంచి 5 రోజుల లోపు ఎకరానికి 80 గ్రాముల పైరజోసల్ఫురాన్ ఇథైల్ అనేటువంటి మందు ఒక 1/2 లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని ఒక 20-25 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే కనుక మనం చాలా వరకు కలుపును తగ్గించుకోవచ్చు. ఒక 15-20 రోజుల మధ్యలో మనకి గడ్డి జాతి, ముఖ్యంగా ఊదలాంటి కలుపు ఏమైనా ఉన్నట్లయితే కనుక సైహిలోఫాప్ బుటైల్ అనేటువంటి మందు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. క్లించర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే కనుక 400 ml కలుపు మీద పడేలాగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత 4 రోజుల తర్వాత మనకు వెడల్పాకు కలుపు అనేది సమస్య ఎక్కువగా ఉంటుందండి. దీని నివారణ కోసం 2,4-D sodium salt కానీ 2,4-D amine salt కానీ ఒక 400 ml పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి వీలవుతుంది.
1: కృష్ణాజీ గారు, ఈ పద్ధతి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? అలాగే మనం సాగు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు కదా, అదే విధంగా సాధ్యపడుతుందంటారు ఈ పద్ధతిలో?
0: సాధారణంగా ఏంటంటే ఇందులో కూడా మనకి నారు వేయడం కానీ అంటే నారుమడి పెంపకం ఉండదు, నాట్లు వేయడం ఉండదు కాబట్టి మనం అక్కడే మనము దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి. తర్వాత విత్తనం మోతాదు కూడా మనకు తక్కువ అవుతుంది. ఒక 15 కేజీలు అయితే కనుక ఎకరానికి సరిపోతుంది కాబట్టి అక్కడ కూడా మనము విత్తనాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఏంటంటే ఒక 30-50% దాకా నీరు ఆదా అవుతుంది, కూలీల ఖర్చు కూడా బాగా తగ్గుతుందండి.
1: సార్, అయితే తర్వాత ఇప్పుడు మనకు యంత్రాలు కూడా నాట్లు వేయడానికి వచ్చేసినాయి అని చెప్పినారు కదా, ఆధునిక యంత్రాలు, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి? యంత్రాలతో నాట్లు వేసే పద్ధతి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
0: ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యంత్రాలు కూడా నాట్లు వేయడానికి మనకు అందుబాటులో ఉన్నాయండి. మార్కెట్లో 4 వరుసల్లో వేసేవి, 6 వరుసలు, 8 వరుసల్లో నాట్లు వేసేటువంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రకరకాలుగా ఉన్నాయండి, నడిచే యంత్రాలు ఉన్నాయి, నడుస్తూ నాట్లు వేసేవి, లేదంటే రైడింగ్ టైప్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే దీంట్లో మనము ఈ ట్రే నర్సరీ అనేది కంపల్సరిగా పెంచుకోవాలి. ఎకరానికి ఈ పద్ధతిలో అయినట్లయితే కనుక ఒక 12-15 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ట్రే నర్సరీలో కంపల్సరిగా ట్రేలలో మనం విత్తనాన్ని పెంచుకోవాలి. ఎకరానికి 70-80 ట్రేలు అనేవి అవసరమవుతాయి. దీంట్లో మట్టి, తర్వాత వెర్మి కంపోస్టు 3:1 ratio కలుపుకొని దానిపైన మనం విత్తనాలను చల్లుకొని తర్వాత నీరు కట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకు 15-20 రోజుల్లో నాటడానికి సిద్ధమవుతుంది అనమాట అండి. దీన్ని యంత్రాలు వేసి నాటుకున్నట్లయితే కనుక కరెక్ట్ స్పేసింగ్లో మనకి ఈ నారు అనేది పడుతుంది. అంటే సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో అడ్జస్టబుల్ అండి, 10-20 సెంటీమీటర్ల దాకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ రకంగా నాట్లు వేసుకోవచ్చు.
1: రైతు సోదరులకి ఒక అపోహ ఉంది సార్, మనుషులతో అయితే చాలా ప్రిసైజ్గా ఖచ్చితంగా వేస్తారు నాట్లని, అలాగే యంత్రాలతో మిస్ అయిపోద్దేమో అన్న ఒక అపోహ ఉంది.

0: ఈ యంత్రాలతో ఆ ఖచ్చితత్వం ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే మనకు ఆ స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు వేసుకోవచ్చు. అదే రకంగా మొక్కల మధ్య కూడా మనం అడ్జస్ట్ చేసుకొని స్క్వేర్ మీటర్ కావాల్సిన ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ దమ్ములు అనేవి కొంచెం పై పైన చేసుకున్నట్లయితే కనుక ఈ యంత్రాలు దిగబడకుండా ఉండడానికి అవకాశం ఉంది.
0: సార్, తర్వాత ముఖ్యమైన అంశము ఎరువులు. ఎరువులు మనం విపరీతంగా వాడేస్తూ ఉన్నారు రైస్ సోదరులు. అంటే ఆ నేలకు అవసరం ఉందో లేదో తెలుసుకోకుండా, సాయిల్ హెల్త్ కార్డు చెక్ చేసుకోకుండా, అంటే ఆ నత్రజని అవసరం లేకపోయినా ఎక్కువ వేసేసి, ఈ విధంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడమంటున్నారు. ఈ జీవన ఎరువులు సంగతి ఏంటి? ఇవి ఎలా మనం తయారు చేసుకోవచ్చా? మార్కెట్లో దొరుకుతాయా? వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి ఒకసారి చెప్పండి సార్.
1: వాతావరణంలో నత్రజని అనేది 80% ఉంటుందండి. ఈ మనకి మొక్కలు అనేవి డైరెక్ట్గా తీసుకోలేవు అన్నమాట. వీటిని సంగ్రహించడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులు అనేవి అవైలబుల్గా ఉంటాయి, భూమిలోనే ఉంటాయి. అవి వాతావరణంలో నత్రజనిని తీసుకొని మొక్కకి అందించేటువంటి కెపాసిటీ ఉంటాయన్నమాట అండి. కాకపోతే మనం వాడుతున్నటువంటి ఈ కెమికల్స్ వల్ల వీటి సంఖ్య అనేది బాగా తగ్గిపోతూ ఉంది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే అండి, ఒక ల్యాబ్స్లో వీటిని కల్చర్ చేసి పొడి రూపంలోనూ తర్వాత ద్రవ రూపంలోనూ మనకు అందించడం జరుగుతుంది. ఇవి మనకి రకరకాలుగా ఉన్నాయండి, అంటే పోషకాన్ని బట్టి మనకు ఈ జీవన ఎరువు అనేది మారిపోతూ ఉంటుంది. ఇందులో మొదటిది నత్రజని స్థిరీకరించేటువంటి జీవన ఎరువులు, భాస్వరం అందించేటువంటివి, పొటాష్ మొబిలైజర్స్, తర్వాత మొక్క పెరుగుదలను అభివృద్ధిపరిచేటువంటి జీవన ఎరువులు అంటే పీజీపీఆర్ కాంపౌండ్స్ అంటాము, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వరిలో చూసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరించేవి ప్రధానమైనది. దీనికోసం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం, నీలి ఆకుపచ్చ నాచు కానీ లేదా అజోల్లా కానీ, అజిటోబ్యాక్టర్, అజోస్పైరల్లం, ఇటువంటి వాటిని మనం వేసుకున్నట్లయితే కనుక నత్రజని మనం తగ్గించుకోవచ్చు. అంటే 20% నుంచి 30% దాకా నత్రజని తగ్గించి ఆ దామాషల్లో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే కనుక దాన్ని తగ్గట్టుగా మనం ఖర్చు అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
0: ఇవి ఎక్కడ సార్, ఎలా మనం కల్చర్ చేసుకోవచ్చా? మనకు దొరుకుతాయా బయట?
1: మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అమరావతిలో మనకి ల్యాబ్ ఉందండి, అక్కడ దొరుకుతాయి. తర్వాత వ్యవసాయ శాఖ ల్యాబ్స్ కూడా మనకు నిడదవోలు కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కాకినాడలో కూడా ఈ బయోకంట్రోల్ ల్యాబ్స్ ఉన్నాయి, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఈ బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నాయండి, నమ్మకం ఉంటే కనుక వాటి దగ్గర కూడా మనం తీసుకోవచ్చు.
0: అయితే నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి చెప్పారు, అలాగే భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు ఏమైనా ఉన్నాయా సార్?
1: ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మనకి 2 రకాలు ఉంటాయి, ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఒకటి, ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ ఫంగై ఒకటి అనమాట. ఈ ఎరువులు ఏంటంటే బ్యాసిల్లస్ మెగాథీరియం మరియు సూడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియాని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. దీన్ని వాడుకోవడం చూసుకున్నట్లయితే కనుక ఎకరానికి 2 కేజీల పొడి మంది అయితే సరిపోతుందండి. దీన్ని ఒక 200 కేజీల పశువుల ఎరువులో కలుపుకొని నాట్లు వేసిన తర్వాత 7 నుంచి 10 రోజుల మధ్యలో చల్లుకున్నట్లయితే కనుక మనకి భూమిలో ఉండేటువంటి, అంటే లభ్యం కాని స్థితిలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుందండి.
0: తర్వాత పొటాష్ మొబిలైజర్స్ అని కూడా ఉన్నాయి కదా సార్, పొటాషియం అందించేవి, వీటి గురించి ఒకసారి చెప్పండి.
1: ఇవి కూడా అంతే అండి. పొటాష్ కూడా మనకి భూమిలో లభ్యం కాని స్థితిలో ఉంటుంది. దీన్ని కరిగించడానికి మనం ఈ పొటాష్ మొబిలైజర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇవి కూడా ఎకరానికి 2 కేజీల చొప్పున 200 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని ఇంతకుముందు ఎట్లా ఉపయోగించామో దానిలాగానే మనం దీన్ని ఉపయోగించుకోవాలి. సాధారణంగా ప్రొటూరియా అనేటువంటి బ్యాక్టీరియాని ఉపయోగించి ఈ పొటాష్ మొబిలైజర్స్ని మనం తయారు చేయడం జరుగుతుందండి.
0: సార్, ఈ జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు ఏంటి రైస్ సోదరులకి?
1: జీవన ఎరువులను వాడుకోవడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటుందండి. దీనివల్ల మనకు పిలకలు బాగా రావడము, తద్వారా 10 నుంచి 15% దాకా దిగుబడి పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొక్క హార్మోన్స్, విటమిన్స్ మొక్కకు బాగా అందడం వల్ల నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా తెగుళ్ళు పురుగులు రావడం కూడా తక్కువగా ఉంటుందండి. భూమికి కూడా ఇవి చాలా మంచివి, భూ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
0: అలాగే మనం రసాయనిక ఎరువుల మీద పెట్టే
1: ఖర్చు కూడా 25 నుంచి 30% దాకా తగ్గించుకోవచ్చు.
0: అయితే రైతు సోదరులు జీవన ఎరువులు వాడకంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా సార్?
1: ఖచ్చితంగా తీసుకోవాలండి, ఎందుకంటే ఇవి లైవ్ ఎరువులు కాబట్టి ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిల్వ చేయాలి. ఎండ తగిలేటువంటి ప్రదేశంలో ఉంచకూడదు, నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. తర్వాత ఏ పంటకు లేదంటే ఏ పోషకానికి సిఫారసు చేసినటువంటి ఎరువును ఆ పోషకమునికే మనం వాడుకోవాలండి, గడువు తేదీ లోపల వాడుకోవాలి. తర్వాత ఒకవేళ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక కనీసం 24 గంటల నుంచి 48 గంటల వ్యవధి అనేది పాటించాలి. ఒకవేళ మనం కలుపు మందులు వేయాల్సినటువంటి

0: అవసరం ఉంటే కనుక కనీసం ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకొని కలుపు మందులు వేసుకున్నట్లయితే కనుక మనం వేసినటువంటి జీవన ఎరువు మొక్కకు బాగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రైతులకి డ్రోన్లు బాగా అందుబాటులోకి వచ్చినాయండి, ఎరువులు కానీ పురుగు మందులు కూడా చల్లడానికి. అయితే ఈ డ్రోన్లు వాడకం వల్ల నిజంగా సాగు ఖర్చు తగ్గుతుందంటారా? అంటే మనం ప్రత్యామ్నాయ సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కాబట్టి, అంటే సమయం వృధా మనకు ఆదా అవుతుందని విన్నాం, కానీ ఖర్చు ఏ విధంగా ఆదా అవుతుందో ఒకసారి చెప్పండి సార్.
0: ఖచ్చితంగా అండి, ఎందుకంటే డ్రోన్ యొక్క పని సామర్థ్యం చూసుకున్నట్లయితే కనుక 10:1 అండి. అంటే ఒక మనిషి ఒక డ్రోన్ చేసే పని 10 కూలీలతో సమానం అన్నమాట అండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి సమయము నీరు కూడా ఈ డ్రోన్ల వల్ల ఆదా అవుతుందండి. దాదాపు 95% నీరు అనేది ఆదా అవుతుంది. సాధారణ పద్ధతిలో స్ప్రేస్ ద్వారా, నాప్సాక్ స్ప్రేస్ ద్వారా చేయడానికి ఏంటంటే 100 నుంచి 200 లీటర్ల నీరు అనేది అవసరం అవుతుంది. అదే డ్రోన్తో అయినట్లయితే కనుక కేవలం 10 లీటర్లతో మనము ఒక ఎకరాన్ని కవర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 6 నిమిషాల్లోనే ఒక ఎకరాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీని పని సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూలీలపైన మనం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డ్రోన్స్ కనుక ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కనుక ఈ హైరింగ్ ఛార్జెస్ ఈ అద్దెకి కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుందండి.
1: డాక్టర్ కృష్ణాజీ గారు, చివరిగా ఖర్చు తగ్గించే కోత పద్ధతులు ఏమున్నాయండి? అంటే ఇదివరకు మనం సాంప్రదాయ పద్ధతిలో కూలీలతో కోయించేవాళ్ళం, ఇప్పుడు ఎలాగో యంత్రాలు వచ్చేసినాయి, ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించే కోత పద్ధతులు ఏమున్నాయి ఒకసారి చెప్పండి.
0: కోత పద్ధతులు అంటే ఇంతకుముందు మామూలుగా కూలీలతో కోసుకున్నట్లయితే కనుక మనకు కోతలు కోసుకోవాలి, దాన్ని పనలు ఆరబెట్టుకోవడము, నూర్పిడి చేసుకోవడము, ఎండబెట్టుకోవడం ఈ పద్ధతుల్లో చేసుకుంటూ ఉండేవారు. ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎకరా కోత కోసి కుప్పేసి నూర్పిడి చేయడానికి 15,000 దాకా ఖర్చు అవుతుందండి. అదే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి కంబైన్ హార్వెస్టర్స్తో కనుక చేసుకున్నట్లయితే కనుక దీని యొక్క అద్దె ప్రాంతాన్ని బట్టి, డిమాండ్ బట్టి 3,000 నుంచి 3,500 దాకా ఉంటుంది ఒక గంటకి అనమాట అండి. ఒక ఎకరా కోయడానికి నిలబడి ఉన్నటువంటి చేను అయితే కనుక ఎకరం కోయడానికి 1 గంట సరిపోతుందండి. అదే పడిపోయినట్లయితే 1.5 గంటల సమయం పడుతుంది. దాదాపుగా మనము 1/3 వంతు ఖర్చుతోనే మనము మాన్యువల్ హార్వెస్టింగ్ కంటే కూడా ఈ కంబైనర్స్తో చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇదే కాకుండా రేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రేపర్స్ కూడా ఏంటంటే రైతులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ దీని యొక్క ఖర్చు ఏంటంటే 135,000 దాకా ఉంటుంది, గంటకు 1 ఎకరం కోసేస్తుందండి. ఎవరికైతే మనకి గడ్డి అవసరం ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ రేపర్స్ను కూడా ఉపయోగించుకొని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు.
1: వరి యంత్రాలతో కోస్తే పశువులకి ఆ గడ్డి సేకరించడం అనేది రైతు సోదరులకు కష్టమైపోతుంది, అది తుక్కుతుక్కు చేసేసి పొలంలో వదిలేస్తుంటారు గడ్డి కట్టుకొని మన పశువులకి. ఈ నేపథ్యంలో మనం మీరు చెప్పినట్టు రేపర్స్తో చేసుకున్నట్లయితే
0: గడ్డి
1: సులువుగా మనకు పశువులు కూడా అందుతుందంటారు. ధన్యవాదాలు అండి డాక్టర్ కృష్ణాజీ గారు. రైతు సోదరులు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతులన్నీ ఏవైతే నేరుగా విత్తే పద్ధతి ద్వారా, అలాగే ఎరువులు, సస్యరక్షణ చేపట్టుకోవడం, ముఖ్యంగా యాంత్రీకరణ, కూలీల ఖర్చు వారి యొక్క అవసరం పెరిగిపోతుంది కాబట్టి వారి మీద తక్కువ డిపెండ్ అయ్యే విధంగా యంత్రాలతో పనులు చేసుకున్నట్లయితే సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుందని తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని సాగు చేసుకున్నట్లయితే వారి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు. మారుటీరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.
3: హో హో.

0: జానపద గీతం విన్నారు. వరిలో పురుగులని తెగుళ్ళని నివారించడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే, వేసవి దుక్కు చేయడం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు అంటే పాము పొడ తెగులు, కాండంగుళ్ళు తెగులు మొదలైన తెగుళ్ళని, అలాగే కీటకాలని నివారించవచ్చు. ఆరోగ్యవంతంగా ఉన్న పంట నుండే విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి. మురగదమ్ము చేసి గత పంట అవశేషాలు అలాగే కలుపు మొక్కలు నిర్మూలించాలి. నారుమడిలో సస్యరక్షణ పద్ధతులు తప్పకుండా చేపట్టాలి. నారు కొనలను తృంచి నాట్లు వేసుకోవాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవాలి. లింగకర్షక బుట్టలతో మొగి పురుగు, కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. హాని చేసే పురుగులు, మిత్ర పురుగుల నిష్పత్తి 2:1గా ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యల్ని వాయిదా వేయచ్చు. నీటి యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. దుబ్బుల్ని నేల మట్టానికి కోసి లోతు దుక్కులు చేసుకోవాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవుల్ని ఎకరానికి 20,000 చొప్పున, నాటిన 30 నుండి 45 రోజుల్లో 3 దఫాలుగా పొలంలో వదలాలి. పొలం గట్ల మీద ఉండే గడ్డి, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేసుకోవాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా పురుగుల అలాగే తెగుళ్ల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చు. పొలం గట్ల మీద అలాగే దిబ్బల మీద గడ్డి చామంతి, బంతి, రేఖబంతి, అలసందలు, నువ్వులు ఇటువంటి పూల మొక్కల్ని పెంచి దోమ పరాన్నజీవుల్ని సంరక్షించుకోవాలి. పైరు తొలిదశలో అవసరం మేరకే పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో క్రిమిసంహారక శిలీంద్ర నాశనలు పిచికారీ చేయాలి. పిచికారీకి ముందే పొలంలోని నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిచే విధంగా మందు ద్రావణాలని ఉపయోగించాలి. విచక్షణారహితంగా పలు రకాల శిలీంద్రనాశక అలాగే క్రిమిసంహారక మందుల్ని కలిపి పిచికారీ చేసుకోకూడదు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వరిలో పురుగులని తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్.

0: ആകാശവാണി വികസിത് ഭാരത് കാര്യക്രമം.
1: ఆకాశవాణి చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతి గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలుపోగు దాని జీవనరేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్రమణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలుపోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు ఆకాశవాణితో మాట్లాడారు.
3: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘంలో ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట నేర్చుకున్న కార్మికులు మొత్తము మా జిల్లాలో 3000 మంది వరకు కలరు. అదేవిధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్రా రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. అదేవిధంగా 2025-26 సంవత్సరంలో చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్రా రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరంలో 17 మందికి 22,50,000 రూపాయలను ముద్రా రుణములు అందజేయబడినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్ల్లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్, అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కూడా

0: అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుతున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ్ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
1: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడిసరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది. పట్టు పురుగు పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకము మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన్ గిరిజన రైతులైతే 90% నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు ఒక ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను షెడ్లు నిర్మాణానికి కొలతలు, పొడవు 50 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు, 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 450,000 రూపాయలు, సాధారణ రైతులకు 75% రాయితీతో 337,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 405,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే Type 2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 325,000 రూపాయలు, సాధారణ రైతులకైతే 75% రాయితీతో 243,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 292,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది పట్టు పురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం Type 1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే Type 2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధరగా 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాలు కొనుగోలు నిమిత్తం అనగా పవర్ టిల్లర్స్ కానీ, వీడర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, పవర్ స్ప్రేయర్స్ కానీ, కట్టింగ్ సికేచర్స్ కానీ ఇలాంటి పరికరాలు కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు

0: 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
1: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టు రైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టు రైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టు పురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం వస్త్రాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈకామర్స్ వేదికల ద్వారా నేతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత, పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. సృజనాత్మకత, కళాత్మకత కలిసిన సమ్మోహన ప్రతిభ మన నేతన్నల సొంతం. నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు నేసి మానవాళికి నాగరికత నేర్పిన ఘనత మనది. ఇప్పుడు ఆ ప్రతిభకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మన చేనేత, పట్టు పరిశ్రమల ఖ్యాతి దిగంతాలకు వ్యాపింపచేస్తూ భారత ప్రగతికి ముఖ్య చోదక శక్తిగా నిలుస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం నేషనల్ న్యూస్ వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: విద్యా ఉద్యోగ సమాచారం కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విద్యా సమాచారం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఆర్టీసెట్ 2026 ద్వారా డిప్లొమా ఇన్ ఆర్టికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులకు 4 సంవత్సరాల బీఎస్సీ ఆనర్స్ ఆర్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కోర్సు వివరాలు. బీఎస్సీ ఆనర్స్ ఆర్టికల్చర్ 4 సంవత్సరాల డిగ్రీ, అంటే డిప్లొమా ఆర్టికల్చర్ అభ్యర్థులకు లేటరల్ అడ్మిషన్. మరి ఈ కోర్సులో మొత్తం 91 సీట్లున్నాయి. జనరల్ కోటాకు సంబంధించి 81, పేమెంట్ కోటాకు సంబంధించి 2, ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి 8. అలాగే విశ్వవిద్యాలయ కళాశాలల్లో 61 సీట్లున్నాయి. అఫిలియేటెడ్ కళాశాలల్లో 30 సీట్లున్నాయి. మొత్తం 91 సీట్లు ఉన్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ ఆర్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఆర్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కౌన్సిలింగ్ సమయంలో ఫైనల్ మార్క్స్ మేము పాస్ సర్టిఫికేట్ సమర్పించటం తప్పనిసరి. ప్రవేశాలు ఆర్టీసెట్ 2026 ర్యాంక్ ఆధారంగా కల్పిస్తారు. 2026 డిసెంబర్ 31 నాటికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 17-22 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 25 సంవత్సరాలు, అలాగే దివ్యాంగుల అభ్యర్థులకు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. నిర్దేశించిన దరఖాస్తు ఫామ్ను పూర్తిగా నింపి అవసరమైన ధృవపత్రాలు, ఫీజు రసీదుతో కలిసి రిజిస్ట్రార్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చరల్ యూనివర్సిటీ వెంకట్రామన్న గూడెం చిరునామా

కు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. ఫీజ్ ఆన్లైన్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు, ఇతరులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. ఆగస్ట్ 26వ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా drysrhu.ap.government.in. ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి పోస్టుల ఖాళీలు వివరాలు, ఖాళీల యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సైబర్ ఇన్నోవేషన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్ సిటిజన్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్. అలాగే డిప్యూటీ మేనేజర్ ఏఐ స్పెషలిస్ట్ ఐటీ లేదా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ లేదా బీటెక్ ఎంసీఈ ఎంటెక్ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కి 35 నుంచి 45 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కి 25 నుంచి 35 ఏళ్ళు మధ్య ఉండాలి. నెలకు డిప్యూటీ మేనేజర్కి 64,820 రూపాయల నుండి 93,960 రూపాయల వరకు వేతనం ఉంటుంది. డీవీపీ పోస్టులకు ఏడాదికి 60 లక్షల రూపాయలు వేతనం వస్తుంది. అలాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నమాట. అలాగే ఆగస్ట్ 27వ తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అవుతుంది. మరియు ఆగస్ట్ 27 ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అవుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా sbi.bank.in/web/career/current-openings. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటారు తెలుసుకుందాం రండి సిరీస్ కన ఈనాటి అంశం. నేషనల్ న్యూస్, జాతీయ వార్తలు. ఆగస్టు 3 నుండి ఆగస్టు 10 వరకు, అంటే ఈ సంవత్సరంలో దేశంలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైన జాతీయ వార్తలను ఇప్పుడు వింటారు. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదల పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజల అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. దేశంలో వైద్య విద్యకు సంబంధించినటువంటి నీట్ పీజీ 2026 సంస్కరణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. వైద్య విద్యార్థులకు పరీక్ష విధానం మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేలా మార్పులపై దృష్టి సారించింది. ఆగస్టు 4న పార్లమెంటులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలు చర్చకొచ్చాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, పదవీ విరమణకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై పార్లమెంటరీ కార్యకలాపాలు కొనసాగాయి. విద్యారంగానికి సంబంధించిన పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల భద్రత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని అభిప్రాయం వ్యక్తమవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశంలో ఖగోళ పరిశోధనలకు సంబంధించిన తాజా అధ్యయనాలు వెలువడ్డాయి. భారతీయ శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలో తమ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు. అలాగే ఆగస్టు 6న పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో

0: ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. దేశ ఆర్థిక సాంకేతిక అభివృద్ధికి పరిశోధనలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో గొప్ప చేనేత సాంప్రదాయాన్ని, నేత కార్మికుల కళా నైపుణ్యాన్ని గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు, సాంప్రదాయ నేత కళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వము మరియు ప్రజలు గుర్తు చేసుకున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వీవ్స్ ఆఫ్ ఇండియా ఉత్సవంలోని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక సాంప్రదాయ చేనేత కళారూపాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల చేనేత సాంప్రదాయాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీడారంగంలో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. భారతదేశం మొత్తం 39 పథకాలు, అంటే 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పథకాలు సాధించి పథకాల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అలాగే ఆగస్టు 8న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఆగస్టు 8, 9 తేదీల్లో ఆయన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక రంగంలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశకు ముందుకు సాగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ యోధులకు నివాళులు అర్పించారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిఘర్ తిరంగా కార్యక్రమంలో దేశ ప్రజలంతా పాల్గొనాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 10న పార్లమెంటు పన్నుల చట్ట సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎర్రకోట ప్రాకారాలపై జరిగే వేడుకల్లో వందే మాతరంకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.
1: भोर की चौखट पर भक्ति की धारा
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Party. Yeah.

0: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది చేకూరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వివరాలు. వికసిత్ భారత్ను నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక వీడియోను పంచుకున్న ప్రధానమంత్రి, దేశంలోని ప్రతి పౌరుడు ఏకతాటిపైకి వచ్చి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలన్ న్యూఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రదర్శించారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కారణంగా పార్లమెంటు ఉభయ సభలు 2:30 వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ఉదయం 11:00 సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను 2:00 వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ఇదే అంశంపై 2:00 వాయిదా పడింది. 12:00 తొలి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే నినాదాలు కొనసాగడంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో చైర్మన్ సభను 2:00 వాయిదా వేశారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లుకు ఈరోజు ఆమోదం లభించగా లోక్సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. రెండవసారి వాయిదా అనంతరం 2:00 సభ తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునళ్ల చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, నియామకాలు, సర్వీసు నిబంధనల్లో సామర్థ్యం, స్వతంత్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ట్రైబ్యునళ్ల వ్యవస్థను పర్యవేక్షించేందుకు నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. బిల్లుపై జరిగిన చర్చల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2015లోనే ట్రైబ్యునల్ను హేతుబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఆధునిక, స్వతంత్ర, ఏకరూపమైన ట్రైబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026 లక్ష్యమని చెప్పారు.
1: हमारा देश आज रिफॉर्म एक्सप्रेस पर सवार होकर विकसित भारत बनाने की राह पर आगे बढ़ चुका है. ये रिफॉर्म एक्सप्रेस चल रही है, उसी का ही पार्ट. हमारे कर्मयोगी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजनरी नेतृत्व में गवर्नेंस, इकोनॉमी, इंफ्रास्ट्रक्चर, टेक्नोलॉजी और सोशल सर्विस डिलीवरी के क्षेत्र में अनेक रिफॉर्म किए हैं, जिन्होंने भारत की विकास यात्रा की स्पीड और स्केल को नया मोमेंटम प्रदान किया है. सामान्य मानव के जीवन से जुड़े क्षेत्रों में भी इन रिफॉर्म के व्यापक, सकारात्मक एवं स्ट्रक्चरल परिवर्तन दिखाई दे रहे हैं.
0: విద్యార్థుల నిరసనపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు మాత్రం తప్పించుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే వారు సభ సజావుగా సాగనివ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
2: सरकार का तरफ से बहुत ही साफ शब्दों में कह दिया है, छात्र का आंदोलन और उसके गतिविधि जुड़े हुए जो भी चीज पूरा डिटेल में चर्चा करने के लिए सरकार तैयार है. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को, आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का, सरकार का जवाब पूर्ण रूप से, पूरी तरह से सुनेंगे शांति से, ये भी आप विश्वास दिलाना पड़ेगा.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 2024 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ఆర్థిక సహాయంగా రాయితీ

0: విడుదల చేసినట్లు మంత్రి ఈరోజు లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద ఇప్పటివరకు స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంతో గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ కనెక్షన్ కలిగిన దేశంలోని గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ప్రయోజనం పొందవచ్చునని వివరించారు. 2026-27 బడ్జెట్లో ఈ పథకం కోసం 22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఈ ఏడాది జూలై నాటికి 14.65 గిగావాట్లకు పైగా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దేశంలో అదనంగా ఏర్పడినట్లు మంత్రి వెల్లడించారు. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయరాని అంతర్భాగమని, ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మార్చలేరని భారత్ మరోసారి స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో చైనాతో జరిగే చర్చల్లో భారత్ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతను కొనసాగించడం దేశానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం WMCC 36వ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్టు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు నిర్మొహమాటంగా చర్చలు జరిపి వాస్తవాధీన రేఖ LAC వెంబడి పరిస్థితిని సమీక్షించినట్టు చెప్పారు. LAC వెంబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అపార్థాలు తప్పుడు అంచనాలు తలెత్తకుండా చూసేందుకు WMCC పనిచేస్తోందని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: We have always emphasized in discussions with the Chinese side that we consider these issues as most serious and that the maintenance of peace and tranquility in these areas is of the utmost importance. We have also stated that the state of the border affairs will reflect on the state of our larger bilateral ties. This was also reiterated at the recently held 36th WMCC meeting on India-China border affairs, which was held on 6th.
0: ఎల్లినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు భారత వాతావరణ విభాగం IMD సమన్వయం చేసుకుంటూ మారుతోన్న ఋతుపవన పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఈరోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న 15 రాష్ట్రాల్లోని 342 జిల్లాలకు జిల్లా వ్యవసాయ విపత్తు నిర్వహణ ప్రణాళికలను తాజాగా నవీకరించినట్టు తెలిపారు. ఎల్నినో కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు అనుసరించాల్సిన కార్యాచరణ విధానాలను భారత వ్యవసాయ పరిశోధనా మండలి ICAR జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్లోని నీటిని గరిష్టంగా సమర్థవంతంగా వినియోగించుకునేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర జలసంఘం CWC రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు మంత్రి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

బృందావనం చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం తమన్ ఎస్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.

0: సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఉట్టేసి చెబుతున్న చిత్రం కోసం గోపాలరావు, శ్రీనిధి పాడినటువంటి పాట. సంగీతం విద్యాసాగర్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన వినోద ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి 101.5 MHz. మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. సంగీతం MM కీరవాణి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమంలో మేము వినిపిస్తున్న పాట యొక్క చిత్రం పేరు చిలక జోస్యం. పాట పేరు రాజా ఓ రాజా. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోజ్, కిరణ్, జాన్విక, వికృత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, భారతి, భరత్. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

0: నీ కొలుకులు
1: నీ తలుకులు
0: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు
3: తదుపరి చిత్రం పేరు అమ్మాయి పెళ్ళి, పాట పేరు పాలరాతి బొమ్మకు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

అనంతరం చిత్రం పేరు బోలా శంకర్, పాట పేరు కొట్టరా కొట్టు తీనుమారు, పాడినవారు రాహుల్ శిల్పిగుంజ్, కోరినవారు అనంతపురం జిల్లా అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, వీరి భార్య సుజాత, కూతురు సూర్యదర్శిని, అమ్మ శివలింగమ్మ, నాన్న పెద్దాంజనేయులు, అవ్వ వన్నమ్మ, తాత పెద్ద హనుమంతప్ప, ఇంకా బొజ్జప్ప గారి రాజశేఖర్ గారి అక్క మారిన్ని రాజమ్మ, బావ కృష్ణ, అల్లుడు గజేంద్ర, గజేంద్ర భార్య చైతన్య, గజేంద్ర చైతన్యల కొడుకు హర్ష, వీరి కూతురు అస్మిత, అక్కమనోడు మారుట్ల, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

మీరు వింటున్నారు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. మీరు వింటున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పుట్టినిల్లు మెట్టినిల్లు. పాట పేరు బోల్తా పడ్డావు బుచ్చినాయన. పాడినవారు వాణి జయరాం, కోరినవారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజకుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న గీతమాలిక శ్రోతలుత్రాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పునర్జన్మ. పాట పేరు ఎవరివో నీవెవరివో నా భావనలు. పాడినవారు ఘంటసాల మాస్టారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆహ్లాదించండి.

మీరు వింటున్న గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పవిత్ర బంధం. పాట పేరు అపురూపమైన దమ్మాడ జన్మ. పాడినవారు కేజే యేసుదాసు, కోరినవారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మల్లాపూర్ నుండి అనుమల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంసిని, హరిణి, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణిచంద్ర, అనుమల్ల శంకర్, కోరుట్ల మణిదీప్. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

సమయం తక్కువగా ఉన్నందున పాట మొత్తం వినిపించలేకపోయాం, శ్రోతలు క్షమించండి. గీతమాలిక, మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం అరికత ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: స్తోత్రాల సమయం రికార్డింగ్ గురించి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే
2: ఆకాశవాణి హే అభి ఆప్ ఆజ్ రాజ్యసభ మే ప్రశ్నకాల్ కే దౌరాన్ హుయి కార్యవాహి కి రికార్డింగ్ సునేంగే. దిస్ ఇస్ ద ఢిల్లీ స్టేషన్ ఆఫ్ ఆకాశవాణి. ప్లీజ్ స్టాండ్ బై ఫర్ అవర్ నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. యు విల్ నౌ లిసన్ టు ద ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ ద క్వశ్చన్ ఆర్ ఇన్ రాజ్యసభ టుడే.
3: माननीय सभासदो, माननीय सभापति जी, नाउ क्वेश्चन नंबर 241, श्रीमान डीसी चंद्रशेखर जी.
4: प्रश्न संख्या 241. क्या नवीन और नवीकरणीय ऊर्जा मंत्री ये बताने की कृपा करेंगे कि 30 जून 2026 की स्थिति के अनुसार अब तटीय पवन ऊर्जा परियोजनाओं के आवंटित निर्माणाधीन और चालू क्षमता संबंधी राज्यवार स्थिति क्या है? ख प्रत्येक परियोजना के अंतर्गत जुटाया गया निवेश कितना है? और ग ग्रिड संपर्क, पारेषण, ट्रांसमिशन, अवसंरचना और पर्यावरणीय मंजूरी के संबंध में किन किन बाधाओं की पहचान की गई है?
3: Now, honorable minister, you are always frustrating me. I am

సహృదయులు రసజ్ఞులు అయిన ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క హృదయపూర్వక భక్తి నమస్కారములు తెలియజేస్తూ నేటి సత్కథ పార్వతీ కళ్యాణమను కథాగానం. కనుక అందరూ శ్రద్ధాభక్తులతో ఆలకించి నన్ను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ కథాగానాన్ని ప్రారంభిస్తున్నాను.

శివధిక్కారముగా దక్షుడనంతుతున్న యజ్ఞమునకు శివసతీయకు సతీదేవి పిలువని పేరంటముగా పోయి అట తనకు జరిగిన పితృకృత పరాభవము సహింపజాలక యోగాగ్నిచే దేహము దహింపజేసుకున్నది కదా. ఆ సతీదేవి మేనకా హిమవంతులకు కుమార్తెగా జన్మించి పార్వతి, అపర్ణ, అగజ, నగజ, గిరిజ, శైలజ, గౌరి అను ఉద్దు పేరులతో పిలువబడుతూ శైశవ బాల్యములు ఒకదాని వెంటనొకటి పైబడుచుండా ఆమె బాల్యదశ అవ్యక్త భక్తి ప్రపత్తులతో గడిచిపోతూ ఉన్నది. ఈ విధంగా

ఇట్లు శైశవ బాల్యమును గడచి యవ్వనం ఆవిర్భవింపగా నెరవిచ్చిన గులాబీ వలె అవయవములు ఇప్పారి పులుగడిగిన ముత్యము వలె ఉప్పారిన దయ్యను అట్టియడా ఆ పార్వతీ సౌందర్యము వర్ణన.

ఇట్లు నిరుపమాన రూపురేఖాభయవ విలాసములతో మెయ్యపు చెలికత్తెలంగూడి సుందరోధ్యానంబుల విహరించుచు విచ్చిన పువ్వులను చూచి తన నవ్వులకు పోల్చుకొనుచు అందలి ఫలజాతి వృక్షముల దూర పండ్లను కుకిబికిగా తిని నేలపై పడవేయు చిలుకలు గోరు వంకల కిలకిలారావములతో తన సుశ్రావ్య కంఠస్వరమును హెచ్చుతగ్గుల ముగ్గులు ఎన్నుకొనుచూ లీలా విహారమున ఆనంద సరసిను ఉలలాడుతున్నట్లే ఆ యవ్వన సరసిను ఉలలాడుతుందా అట్టి ఎడ హిమవంతుడు కొలువున కూర్చుని

అలా మేరకను పిలిపించి తన ప్రియకుమార్తెను వేగరప్పింపదలచి హిమవంతుడు కొందరి దాసీలను పంపగా వారి వెంట నాయపర్న ఇలా బయలుదేరి వస్తూ ఉన్నది. ఈ విధంగా

అలా వచ్చినటువంటి కుమార్తెను గని హిమవంతుడు కొలువునందున్న వారును పట్టపుదేవి మేనకయు సంతోషించున్నట్లు నవ్వుముఖమున ఇలా అంటున్నాడు. అమ్మా, నీకు యుక్త వయసు వచ్చినది. సురగరుడ విద్యాధర గంధర్వాదులలో అనువగువాని కోసంగి నీకు పరిణయం గావించదను. నీ మనోనిశ్చయమేమో ఎరింగింపుమనగా తండ్రి అడిగిన దానికి లజ్జామోద సంభ్రమములంతరంగున వెనగొన నా ఎపర్న ఇలా అంటూ ఉన్నది. తండ్రి, నా మనోనిశ్చయమేముందురా? చెప్పేది నాలకింపుడు.

పాలమారికాలోని ఆ సదాశివునే నా మనమున భర్తగా నించితిని. అది ఏ నా నిశ్చయము అని అలా ఆ పన్న హిమవంతునకు విన్నవించినది. అంత తండ్రి ఈ విధంగా అంటూ ఉన్నాడు, అమ్మా

అమ్మా, లచ్చిన సైతము తనవెన్న నీ సౌందర్య విలాసం ఎక్కడ? విరాగి అయి నిశ్చల మనస్సుతో కొండ ఎందుకు కూర్చుని తపమాచరించుకుంటున్నా? ఆ చిచ్చర కంటి వేల్పు నిన్ను చేకునుటెక్కడ? తల్లి, చేతుల కందని పండు గ్రహింపజూస్తున్నావమ్మా అని అనగా ఆ తండ్రి పలుకులు విన్నటువంటి ఆ పార్వతీదేవి ఇలా అంటూ ఉన్నది.

ఆ మహానుభావులకు పరిచర్యలు చేస్తూ నిష్ఠతో తపమాచరించినను ఆ పరమేశ్వరుడు నన్ను భార్యగా పరిగ్రహింపకమానడు. కావున మీరు నాకిదే అనుజ్ఞ దయచేయుడు అని ఆ అపర్ణ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని జయ విజయాది పరిచారికలతో కలిసి ఆ చంద్రశేఖరునకు నిత్యము పరిచర్యలు చేస్తూ ఇలా భక్తిభావమున ఇలా మెలుగుతూ ఉన్నది.

అలా ఘనసార గంధలేపనమ సహ్యమని విభూతి మెలినిండా తలుస్తూ రుద్రాక్షమాలను ధరించి ఆ విధంగా పరిచర్యలు పరమేశ్వరునకు ఎంతో భక్తి వినయంగా చేస్తూ చివరకు లోకైక సుందరి అయినటువంటి కన్య తపస్సు చేయడానికి కూడా సంసిద్ధురాలైంది. విధంగా అంచె

అలా స్ఫటికాక్షమాలికను హస్తమునందు ధరించి పంచాక్షరీ మంత్రమును జపిస్తూ అలా ఘోర తపస్సు చేస్తూ ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలా తపస్సు చేస్తూ ఎంతో నిమనిష్టలతో అలా ప్రార్థిస్తూ ఉన్నది. ఈ విధంగా

ప్రార్థిస్తూ ఉన్నది. అప్పటికి ఆ మహేశ్వరుడు ప్రత్యక్షము కాకుండాచే మిగుల చింతించి మంచులో జలములో వర్షములో మన్నుటెండలో నిలబడి సూర్యుని ఎందు చూపు నిలిపి బహుగ్రంగా తపస్సు చేస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఇట్టిక్కడ పార్వతి చేయుచున్న తపము వలన కలిగిన వేడిమి లోకాల వారికి తాపము కలిగించున్నది కాగా దేవతలందరూ బ్రహ్మదేవుని వద్ద కలిగి, బ్రహ్మదేవా మమ్ములను ఈ మహోపద్రవము నుండి రక్షింపవే అని వేడుకొనగా అంత బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు. ఇది పార్వతి పంచాగ్ని మధ్య నుండి తపస్సు చేయుచున్నందువలన కలిగిన వేడిమి, మీరేమీ విచారింపవలదు అని వాయుదేవా ఈ పార్వతి తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమున కలిగి శీతల సుగంధయుక్తుడవై చెలించితివేని లోకములకి పరితాపం ఉపశమిల్లునని చెప్పగా అలాగే గానిమ్మని వాయుదేవుడిలా బయలుదేరాడు చక్కగా.

అలా ఆ అల్లుడు చల్లగా వీచుచు పార్వతీ తపస్సు చేయుచున్నటువంటి ప్రదేశమునకు బయలుదేరి అలా శీతల సుగంధయుక్తుడై చెలించినాడు. లోకముల వారికి పరితాపము ఉపశమిలినది. ఇక్కడ సంగతిలా ఉండగా ఇట్లిక్కడ తపస్సు చేయుచున్నటువంటి గౌరి యొక్క మనోరథమి రింగియు దేవదేవుడగు వామదేవుడు ఎప్పటి వలె చెలింపకున్నచో తారకాసుని ఆగడములు ఇలా మితిమీరిపోతున్నవి.

తారకాసుడనే రాక్షసుడు స్వర్గంపై దారిచేసి చింతామణి పీఠం ఆక్రమించుకుని గంధర్వులను గాయకులుగాను అప్సరసలను భోగచనులుగాను చేసి తనకెదురులేని రీతి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాని పట్టణమున దేవతల పాటలు వందనాతీతము.

లోకమారకుడైనటువంటి తారకుని యొక్క దుండగమున కూర్వంజాలక దేవతలు బ్రహ్మదేవుని యొక్క కరిగి తమ కష్టముల నివేదించుకొనగా బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, శివవీర్య సముద్రముని వలన తప్ప తారకునకు మరొకడెవ్వడు మారకుడు కాజాలడు అని చెప్పగా దేవతలందరూ కూడా పరమేశ్వరుని యొద్ద కరిగి ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవాధిదేవా మహానుభావ శంభో, ఇక నీవే మాకు శరణ్యం, మా కష్టములు కడతీర్చు భారము నీదే స్వామి అని ఇలా వేడుకుంటూ ఉన్నారు.

వేల్పులారా, ఆ వనజపముండు మాధవుడు అవక్రమున వెలగుచూ నిమ్మనయము కాపాడుకుతుండగా మహాపద కలిగినదని నన్ను వేడుట నా తపమును జరుపుటకే గదా అని అనగా శివ సమాధానమునకు దేవతలు కలవరపడి, మహాదేవ, అతనకు ఆ తారకాసురుని చేతిలో మేము నానా బాధలు పడుతూ ఉన్నాము. వానికి శివవీర్య సముద్భవుని వలన తప్ప మరెవ్వడూ మారకుడు కాజాలని విధంగా బ్రహ్మవరమును ప్రసాదించాడు. ఆ వరగర్వంతో వాడు విరవీగుతున్నాడు. కావున నిన్నే భర్తగా నుంచి తపస్సు చేయుతున్నది పార్వతి. నీవామెను పరిణయమాడిన గాని మా కష్టములు కడతీరగలవు అని అనగా అంత పరమేశ్వరుడు, వేల్పులారా, అలాగే సమయానుకూలముగాను నచ్చదను అని ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. దేవతల వేడుకోలు ఇట్లున్నది. దైవకార్యమునకు నన్ను భర్తగా కోరి తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతి యొక్క ఇచ్చదీర్పదలుతుందేమి? ఇంత విరాగముతో చేయు నా తపము పాడు చేసుకునవలేను. తపు మానకున్న తారకుని వలన లోకములకు కలుగుతున్న హాని మానదు అని నిశ్చయించి, వేల్పులారా, సమయానుకూలంగాను నచ్చదను అని అలా చెప్పగా అంత వేల్పులందరూ కూడా తమ తమ నివాసములు కలిగి ఇలా యోచిస్తూ ఉన్నారు. శివుని వైరాగ్యమున కంతరాయమును కలిగించి తపస్సు మాని రాగరక్తి కలిగింపజాలినవాడు, చెరకు వింటివాడు, చిగురాకు బాణమువాడు, చిలుక తేరువాడు మన్మధుడొక్కడే అని తలంచి వాణిని గెలుసుకుని ఇలా విన్నవించుకుంటూ ఉన్నారు.

ఓ హరిపుత్ర, మా కష్టములు కడతీర్చు భారము నీదే అని అనగా అంత మన్మధుడిలా అంటున్నాడు, వేల్పులారా, మిమ్ముల నిన్ను కష్టముల పాలు చేసిన ఆ రక్కసుడెవరు? పేరాజ్యంతము తెలుపుడు, వధించి వచ్చేదను అని అనగా, ఆగుమాగుము, అతడెవరో కాదు, తారకాసురుడు. వానికి పరమేశ్వర సముద్భవుని వలన తప్ప మరి ఎవ్వని చేతిలో వానికి చావులేని విధంగా బ్రహ్మవరము ప్రసాదించాడు. అంతేకాకుండా ఆ పరమేశ్వరునే తన భర్తగా నుంచి పార్వతి తపస్సు చేస్తూ ఉన్నది. నీవు ఆ శంభుని మనస్సును ఆమెపై మరల్పుము, అదే నీవు చేయవలసిన గొప్ప కార్యము అని అనగా,

అంత మన్మధుడు అట్లే గావింతునని అలా బయలుదేరాడు. మలయమారుతమును వసంత ఋతువును తోడు తీసుకుని పుష్పబాణములను సర్దుకుని చెరకువిల్లును సంగ్రహించి చిలుక తీరును అధిరోహించి ఇలా బయలుదేరుతూ ఉన్నాడు. ఈ విధంగా

అలా మన్మథుడు బయలుదేరుతూ ఉన్న సమయంలో మారుని సతి రతి నాథ ఎచ్చటికి పయనం అని అడిగినది. అంత మన్మధుడిగా అంటున్నాడు, రతి నన్నాపకము, ఇది దైవ కార్యము. గిరిజ తపమలంచినను కరుణ గనక దేవతల స్థుతులైనను నిసుమంత సరకు గనక మౌని అయి మంచమరణున్న వాని చెంచల స్వాంతుని చేయుటే నా జైత్రయాత్ర అని అనగా, స్వామి నా ప్రార్థన ఆలకింపుడు, ఆ పరమేశ్వరునితోడి మీకు కయ్యము వలదు, నా మాటని విని మీ ప్రయత్నమును విరమింపుడు అని అనగా, రతి నాకు పిరికి మందు పోయకము, దైవ కార్యమిది, నెరవేర్చిన లోక సంక్షోభమును మాన్పిన వాడనగుదును అని అలా అటు నుండి బయలుదేరి మన్మధుడు పరమేశ్వరుడు ప్రదేశం తపస్సు చేయుతున్నటువంటి ప్రదేశమునకు చేరుకొని ఆ వనమంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా రూపొందించాడు. శోభాయమానంగా ఆ వనమంతా కూడా అలరారుతూ ఉన్నది. ఈ విధంగా

అలా శుశ్రూష ప్రవశయై హిమవత్సుత పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశమునకు చేరుకుని చెలికత్తెలను తానును కూడా ఆ పరమేశ్వరునికి నమస్కరించి చేతులు చూడించి నిలబడినారు. అప్పుడు మన్మథుడు ఆ దృశ్యము చూచి, ఆహా, ఏమీ నా భాగ్యము, బలయాదను సంప్రాప్తమైనది, ఇంతకు మించి అవకాశము ఇంకెప్పుడు రాదు అని అనుకుని ఆ పరమేశ్వరుని వక్షమునకు గురిచూచి పుష్పబాణములను ప్రయోగించుట మొదలుపెట్టాడు. మన్మధుని సమ్మోహన బాణం వలన పరమేశ్వరుని మనస్సు చెలించినది. శంభుడు పార్వతీ పరిరంభణాసక్తుడైనాడు. మనస్సు చెలించుటకు ఒక కారణమేమాయని సంయమనముతో ఎదుట పరికించినాడు. అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్న పూపదల మాటున ఆలీడపాదుడై పుంకాను పుంఖములుగా తనపై పూలశరములు గుప్పించుటకు సన్నద్ధుడై ఉన్నటువంటి పుష్పచాపుని మదనం చూచినాడు. మిగుల క్రుద్ధుడై ఇలా అను

ఒరే ధూర్తుడా, నీవు నా పతన భంగమంత సంకల్పించి నీ సమూహన వాళ్ళను నాయుధ నాటుదువా? నా నిటాల నేత్ర ప్రస్ఫుట చిట చిటారావ మహోగ్ర ధూమ్రశిఖాగ్ని జ్వాలామాలికలకు మసిమసిగా మాడి బూదిరాశి వైపోదువు చూడు అని అలా తన నిప్పుకంటిని తెరవా దేవతలు ఆహాకారములు చేయునంతలో మహాదేవ శాంతింపును శాంతింపుమనునంతలో మన్మధుడు భస్మావశేషుడైనాడు. ఇలా ఉండగా అంత నారదుని వలన పతి మరణము ఉన్నటువంటి ప్రతీదేవి ఇలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. ఈ విధంగా

స్వామి, నేను వలదని ఎంత వారించినను వినక ఆ పరమేశ్వరుని యొక్క నేత్రాగ్నికి బసువైపోతిరే. అకట నాకు దిక్కెవ్వరు, నన్ను ఆదుకుని వారెవరు స్వామి అని అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నటువంటి రతిని ఓదారుస్తూ ఆకాశవాణి ఇలా అంటూ ఉన్నది. రతి, గడచిన దానికి చింతించుట తగదు. పరమేశ్వరుని అనుగ్రహం వలన నీ భర్త మళ్లీ పునర్జీవుడగునని చెప్పగా ఆమె ఊరడిల్లి చంద్రోదయమునకెదురు చూచుతున్నటువంటి చకోరి వలె నుండే అంత పార్వతీయు మన్మథుడు బసమైపోవుటగని మైలయని ఏమో కొలనులో స్నానం చేసిరాగా శివుడట లేకుండా పోయినందులకు మనమున మిగుల కలవరం నుండి ఇలా నిశ్చయించుకుంటూ ఉన్నది.

అలా మహేశ్వరులకై అలికాంబకే మహిత చిత్రకముగాగా రుద్రాక్షమాలికాధరుండై కాషాయ వస్త్రమును ధరించి అలా మాయాసాధిమూర్తి రూపంలో ఆ పార్వతి తపస్సు చేస్తున్న ప్రదేశమునకు వేంచేశాడు. అంతనాయపన్న ఆ మాయాసాధిమూర్తికి నమస్కరించి పీఠము వహించి కూర్చుండని యోగించినది. అంతన యోగేంద్రుడు ఈ విధంగా ఆమె నిర్దేశించేలా అంటూ ఉన్నాడు, ఓ మాలిని, సుందరమైన నీ మోమువాడ, ఇట్టి ఘోరాగ్నిలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నావు, ఎవరిని ఉద్దేశించి, నీ అభిప్రాయం ఏమిటో అడగవచ్చునా అని అనగా అంతనాయపన్న, నేను శివుని భర్తగా కోరి తపస్సు చేయుచుంటుందని చెప్పుటకు సిగ్గుపడి నిన్నకుండెను. అంతనా యోగేంద్రుడు ఇలా అంటున్నాడు, ఓ నగరాజకుమారి, నీ కోరిక నేను ఎరుంగుదును. నీవు శ్రీకంతుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నావు, కాని ఆయన జన్మగుణశీలాదులెట్టివో నీ వెరుగవు. అయినా చెప్పుతున్నాను, వినుము.

పెద్దదాన, నీవా కొండ వీటి దంగముని కట్టుకుని ఏమి సుఖపడగలవు? అతడు సరసుడు కాడు, చెవుచాలు పాటించడు, ఒంటి మీద రేగుడ్డా రాతి మీద రేగుడ్డా అన్నట్లుంటాడే వెరిదాన. తనకే తిండి లేక వీధి వీధి అడుక్కు తింటాడు. నిన్ను కట్టుకొని నువ్వు ఆ మహానుభావుని కట్టుకుని ఏమి సుఖపడగలవు? కావున నా మాట విని ఆ కొండ వీటి దంగముపై మనసు మానుకుని నా వంటి బుద్ధివంతుడైన వటుట్టమును పరిగ్రహింపు సుఖపడగలవు అని అనగా అంత నాయపన్న కోపంతో వాని వంక ఉలుకు ఉనుకునం దూటుతూ ఈ విధంగా అంటూ ఉన్నది. ఒరి ధూర్తుడా, క్రొవ్వి పల్కె ధేరా.

మాయతి, నీ వేషాన్ని గౌరవించాలి గనుక ఇంత గనుక సహించితిని. నీకు తపస్సు సిద్ధిస్తుందా? పరమశివ దూషణ చేసిన నీవు జీవన్ముక్తుడవేలా అవుతావు. ఒసే చెల్లుడారా, ఈతని మెడబెట్టి గెంటుడు అని ఆజ్ఞాపింపగా వాళ్ళతనిని గవిసి పట్టబోగా పరమేశ్వరుడిలా నిజరూపము చూపిస్తూ ఉన్నాడు.

మీరింతవరకు పార్వతీ కళ్యాణం హరికథ విన్నారు. కథకురాలు కుమారి పింజల అమ్మాజీరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.